కొంచెం మార్చుకో, రకరకాల ఉపమానాలు నీ దృష్టిలోకి తెచ్చుకుని నేను అలా ఉండకూడదు అని నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఇది ఈ కోమలత్వం వచ్చిందనుకోండి, పశుత్వం చచ్చిపోతుంది వెంటనే. ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగలాంటి కూతురు పుట్టింది, చాలా బాగా చదువుకుంటాను. తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఇంత చక్కటి పిల్లని ఇచ్చాడు ఈశ్వరుడు, ఇంత బాగా చదువుకుంటోంది, దీన్ని అలా వాళ్ళకిద్దాం, లేకపోతే ఇలా వీళ్ళకిచ్చి చేద్దామా వీళ్ళకిచ్చి చేద్దామా, నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తుందో, నాకు మంచి మనవలు పుడతారు, నా మనవల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుంటూ సంతోషిస్తాను. ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే అందంగా పుట్టి

ఉంది కాబట్టి వశురాలైతే నాకవ్వాలి, లేకపోతే ఈ అందం ఉండకూడదు, యాసిడ్ పోస్తానన్న వాడిది ఎంత రాక్షస సంస్కృతి. అది మీరు మార్చడం కుదరదు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన ఇద్దరు పోలీసుల్ని పెట్టినా మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు. మనసులు మారాలి. మనసు మారి ఇది రాక్షసత్వం, అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది. ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి, అది గొప్పతనం. నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకరిని కావాలి, ఆ అర్హతను సంపాదించుకుని ఆమె మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ పోలీసులు అక్కర్లేదు. తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుతానంటే అలా ఆపగలరు? అసలు తప్పెవరిది? అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్ని చూపించిన వాడెవడో వాడు ఈ తప్పుకి కారకుడు కాదా? మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, నేను ధైర్యంగా అంటాను, మీరు అనరు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఒక భయపడిపోయిన ఆడ త్రాసు ఎలా ఉందో అలా ఉందా తల్లి? దీన్ని చూసి బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షిపక్ష్మణ వదనేన ప్రసన్నేన నిశ్వసంతీం పునఃపునః, నల్లగా వంకరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క కను రెప్పలు కన్నీటి చేత తడిసి ముద్దలైపోయి ఉన్నాయి. ఆ తల్లి వదనీనా ప్రసన్నానేనా, ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది, అంటే స్వస్థతతో శాంతంగా ఆవిడ లేదు, అప్రసన్నంగా ఉండి నిశ్వసంతీం పునఃపునః ఆవిడ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతోంది. భయపడిపోయినటువంటి ఒక ఆడత్రాచుపం ఎంత గిరగిర గిరగిర తిరుగుతుంటుందో అలా తిరుగుతోంది, అస్తమానం ఇటు ఇటు చూస్తోంది. ఇది ఆవిడ ఇలా చూస్తోందని చూపు వెనక ఉన్న మర్మాన్ని చూడగలగడం బుద్ధి వైశిష్ట్యం. ఇది ఒక పట్టానందే విషయం కాదు. ఎందుకు ఆయన అలా అనగలుగుతున్నారో తెలుసండి? ఆయన పట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం అంటే, కంటికి కనపడినదేదో అదే ఆ వస్తువు అని ఆవిడ నమ్మలేకపోతుంది. ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చున్నారనుకోండి, మీరు మీరేం నేను నమ్ముతున్నాను, అందుకని నేను ఇలా కూర్చోగలుగుతున్నాను కదండి. నేను ఎప్పుడైనా రామాయణం చెప్పినప్పుడు రాక్షసులు వచ్చి కూర్చుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా వీపు చీల్చేశారనుకోండి, నువ్వు మమ్మల్ని తిడుతూ ఉపన్యాసాలు చెప్తున్నావని, ఆ మర్నాడు సభలోకి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా నాకు ప్రియమైన వాళ్ళ రూపాల్లో కూర్చున్న వాళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత కొట్టారనుకోండి రాక్షస రూపాలతో, నా ఎదురుగుండా రామాచార్య గారే కూర్చున్నా, విజయ్ కుమార్ గారే కూర్చున్నా, నాకు అనుమానమే వీళ్ళేనా, అయిపోయిన తర్వాత మంగళం చెప్పాక అసలు రూపాల్లోకి వస్తారా అని, నా ఎదురుగుండా ఉన్నది నా ఎదురుగుండా కనపడుతున్నట్టుగా ఉన్నది కనపడుతున్నదే అని నేను నమ్మగలమా? నేను నమ్మలేను. ఎందుకో తెలుసా అండి? నా మనసుకి భయం అలవాటైపోయింది. ఎందుకంటే నా జీవితంలో ఒక సంఘటన అలా జరిగింది, అది మర్చిపోలేనటువంటి భీతిని కల్పించింది. సీతమ్మ జీవితంలో వరుస క్రమంలో జరిగే రెండు, ఒకటి బంగారు చుక్కల జింక, అది జింకే అనుకుంది ఆవిడ. మీరు అలాగే అనాలి రామాయణంలో, అలా అనకపోతే కథకు అందం లేదు, నేను మీకు చెప్పాను. ఇప్పుడు అది జింకే అనుకుంది, కానీ అది జింక కాదు, కాబట్టి ఎత్తుకుపోగలిగాడు మారీచుడు. ఇప్పుడు ఆవిడ అక్కడ భయం పట్టుకుంది. రెండు, సన్యాసి రూపంలో వచ్చాడు రావణుడు. సన్యాసి అంటే ఇక నమ్మను అనడానికి ఏం లేదు, ఏ సన్యాసి అంటే నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయనకి ఏ కోరిక ఉండదు కాబట్టి. అలా వచ్చి సీతాపహరణం చేశాడు. ఈ రెండు ఆవిడ మనసులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ఎదురుగుండా కనపడినదేదో అది అలా కనపడిన వస్తువే అది నిజమే అని ఆవిడ నమ్మలేకపోతుంది. ఆవిడ ఎందు అపనమ్మకం ప్రబలిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దేన్ని కూడా నమ్మదు. ఒకవేళ హనుమే ఎదురుగుండా వచ్చారనుకోండి ఆవిడ నమ్మదు. ఆవిడకి రామనామాంకితమైన ఉంగరం ఇచ్చారనుకోండి ఆవిడ పుచ్చుకోదు. ఒకవేళ శ్రీరామ అని రాసిన ఉంగరం కనపడిన ఆవిడ విసిరేస్తుంది, ఎందుకంటే ఆవిడకి పావులో కనపడుతుంది భయం. సన్యాసి రూపంలో రావణుడు వచ్చిన తర్వాత రామనామాంకితమైన ఉంగరం తేవడం పెద్ద లెక్కండి, అందుకని ఆవిడ నమ్మదు. ఒక వానరుడు వచ్చి దగ్గర దగ్గరగా జరుగుతుంటే ఆవిడ స్పృహ తప్పిపోయింది. అందుకే ఆవిడ వేటు పడిపోయిందంటారు చూసారా ప్రాణం, అంత భయానికి ఆవిడ లోనైపోయింది. ఆవిడ ఇప్పుడు చాలా భయపడి ఉంది. కాబట్టి ఈవిడిని అసలు

నమ్మేటట్టుగా మాట్లాడడం ఎలా? నేను అందుకే మీతో అంటా, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం అని. చూడండి, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవండో చాలా ఒక భయానికి లోనైపోయారు. ఒక హఠాత్ పరిణామం వల్ల అలా అయిపోయారు. క్రమక్రమంగా మళ్ళీ స్పృహలోకి వస్తారు. జ్ఞాపకం రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితుడికి ఒక అలా జరిగింది. అతను ఒక రాత్రి వేళ వస్తుంటే, విశాఖపట్నంలో మంచి సైక్లోను ప్రసాద్గిరా వస్తున్నప్పుడు రాత్రి వేళ పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడింది. అతను దురదృష్టమేమో, గాలికి చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. అది అతని వీప్ మీద పడింది. అతను ఆ ఉద్విగ్నతలో ఏదో మీద పడి పీకుతోంది వీపును అనుకుని కింద పడిపోయాడు. కింద పడిపోయి ఉండిపోతే ఏదో తర్వాత వాన తగ్గాక తీశారు, పాపం తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. మేము కూడా వెళ్ళి చూసాం. అసలు అతను వారం రోజులు కళ్ళు తెరిచేలా చూస్తూ ఉండేవాడే తప్ప భయపడిపోతుండేవాడు. అంటే ఆ సంఘటన అతని మీదంత ప్రభావం చూపించింది. సీతమ్మ తల్లి జీవితంలో వీపు మీద పడ్డ కంప కాదు, కర్ర కాదు. అది ఆవిడ జీవితంలో సుఖశాంతుల్నే తీసేసింది. మళ్ళీ నేను అసలు రాముడి పక్కకి వెళతానా అన్నంత స్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆవిడ భయ విహ్వల అయింది అన్న విషయాన్ని పట్టుకుంటున్నాడు ఒక ఆయన. ఎలా పట్టుకుంటున్నాడు ఆయన? బుద్ధి చేత పట్టుకుంటున్నాడు. ఇది ఆయన గొప్పతనం. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అందుకే పెద్దలు ఎప్పుడు ఏమంటారో తెలుసా అండి? పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు. పెద్దవాళ్ల మాట అలా ఉంచండి, పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది, పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది. ఎవరినో తెలుసా అండి? హనుమత్ పూజ తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, మీకు ఒక శ్లోకం ఉంది, హనుమని సేవిస్తే ఏమొస్తుంది అని. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అని ఒక మాట. అజాడ్యం అంటే జాడ్యం లేకపోవడం. జాడ్యం లేకపోవడం అంటే మిగిలినవి తెలుస్తాయి. బుద్ధి, యశస్సు, బలము, ఆరోగ్యము, అరోగత అంటే రోగం లేకపోవడం, అజాడ్యత అంటే జాడ్యం లేకపోవడం. అంటే ఏమిటి వస్తుంది హనుమని పూజిస్తే? అంటే లోకంలో రెండు రకాలుగా ఉంటుంది, జడము చిత్ అని. జడము అంటే ప్రతిస్పందన లేకుండా ఉండేది అని. చిత్ అంటే చైతన్యముతో కూడి ఉండేది, ప్రతిస్పందిస్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది, చురుగ్గా ఉండి ప్రతీది పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుని ప్రతిస్పందిస్తుంది. నేను ఇలా ఉంటాను, ఇది విన్నాను కాబట్టి ఇంక ఇలా ఉండను అంటే చైతన్యం, చిత్. ఎన్ని చెప్పనివ్వండి, ఎన్ని విన్నివ్వండి, ఏమీ మార్పు ఉండదు. దాన్ని జడం అంటారు. యథార్థానికి జడం అంటే ఏమిటంటే, ఇది జడం అంటారు. అంటే కరెంట్ లేకపోతే అనుకోండి, ఇప్పుడు కరెంటు ప్రసారం వల్ల, విద్యుత్ ప్రసారం వల్ల నా మాటని గట్టిగా చేయగలుగుతాను, లేదా నేను దీన్ని కాలుతో తన్నాను అనుకోండి, అది లేచిన నేను అన్నదో. ఎందుకంటే అది జడం, అది దానికి ప్రతిస్పందన ఏముండదు. దానికి ఒక దండ వేసాను అనుకోండి, రోజు కోటేశ్వరరావుకి ఏంటంటే దండలు వేసేది, పాపం ఆయన ఏమో మాట్లాడింది ఇంత గట్టిగా అక్కడ వరకు వినపడేటట్టు చేస్తారు. ఆ రెండింటికి కూడా

ఇవి జడాలు, నేను చైతన్యం. అజాడ్యం అంటే ఏమిటో తెలుసా అండి? జడము నుంచి వచ్చేది జాడ్యం, చిత్తు నుంచి వచ్చేది చైతన్యం. దీనికి పేరేమిటో తెలుసా అండి? వేదాంతంలో చిత్ జడ గ్రంథి అని పేరు. గ్రంథి అంటే ముడి. చిత్తుని జడాన్ని ముడేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ రెండింటిని ముడివేస్తే చిజ్జడ గ్రంథి అంటారు. చిత్తు దీంట్లోంచి విడిచిపెడితే జడం, చిత్తు ఉంటే జడము చిత్తుగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రాణం ఉందనుకోండి, చైతన్యం ఉందనుకోండి, అమ్మవారు తిరుగుతోందనుకోండి, పరాశక్తి, పరాశక్తి ఉన్నంతసేపు ఇందులో ఉంటాయి కొన్ని. ఏది? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆకలి రూపంలో ఉండి ఆకలేస్తోంది అంటుంది, ప్రతిస్పందించింది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆవిడ నిద్రారూపంలో ఉండి అలిసిపోయావు, పడుకో పడుకో ఉంటుంది, ప్రతిస్పందిస్తుంది. జడమంటే చిత్తును మర్చిపోయి జడంగా బతికేవాడు. అరే మనకి ఇందులో చైతన్యం ఉందిరా, దీని వలన మనం ఉన్నతిని పొందాలి, మనం తెలుసుకోవాలి, ప్రతిస్పందించాలి, మనం మారాలి, మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా, ఎప్పుడు ఏది చేద్దామన్న సంతోషం లేకుండా, అలసత్వంతో, దేని వలన ఏ ప్రయోజనము ఉండదో, దేని వలన ఏ ఒక్క అడుగు తాను పైకెక్కలేడో, అటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేవాడిని జనమని పిలుస్తారు. చూడండి, కొంతమంది ఏం తోచట్లేదు ఒక కప్పు కాఫీ పట్టరంట. ఏమీ తోచకపోతే కాఫీ ఎందుకు? తోచంది మనసుకి, కడుపుకి ఎందుకు అంటే ఒక అయోమయావస్థ. ఏం తోచట్లేదు అలా కోట ఎదరారింటి పోదాం అంటారు. మధ్యలో వాడింట్లు ఎందుకు నీకు? అంటే ఓవేళ వాడు రామాయణం చదువుకుంటుంటే వాడిని బాడి చేయడం. ఏమీ తోచకపోతే కోటేశ్వర ఇల్లేంటి? ఏం తోచట్లేదు అలా మెయిన్ రోడ్లో పోదండి అండి అంటారు. ఎందుకు? లేని ట్రాఫిక్ సృష్టించడం నువ్వు. అంటే ఏది పనికి రాదో అవి చేస్తుంటాడు. ఏమీ తోచట్లేదంటాడు. తోచకపోవడం ఏంటి? ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాల్లో 10 చదవడానికి జీవితం సరిపోలేదని ఏడ్చారు మహానుభావులందరూ. ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు, ఎంత చదివినా కొత్తది వస్తూనే ఉందని పొంగిపోతున్నారు. అంత పొంగిపోతుంటే నీకేమీ తోచట్లేదా? తోచకపోవడం ఏమిటి? వాడి ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఎందుకు వచ్చింది అసలు అలాగా? ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి? ఏ, నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు పుస్తకం చదువుకోలేవా? ధ్యానం చేసుకోలేవా? విష్ణు సహస్రం చదువుకోలేవా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోలేవా? ఎప్పుడు చూసినా ఇలా ఇలా మారుస్తుండను చూడను, మారుస్తుండను చూడను. ఏమిటి అభ్యున్నతి నీకు? ఏమీ ఉండదు. దీనికి జడమని పేరు. అంటే కదలటం లేదా? కదులుతున్నాడు. ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు అనుకోండి, రైలు ఎక్కారు, కదులుతున్నారు, కాశీ వెళ్ళారు. నేను ఉయ్యాలు ఎక్కాను, కదులుతున్నాను, కాశీ వెళ్తానన్నాడు. నాకు టికెట్ అక్కర్లేదండి, నేను కదులుతున్నానా లేదా? మీరు కదిలితే కాశీ వెళ్ళారు, నేను కదులుతున్నాను, ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు. ఆయన కాశీ వెళ్ళడానికి 2 రోజులు ప్రయాణం చేస్తే వీడు ఉయ్యాలు దిక్కుండా 2 రోజులు ఉయ్యాలు ఊగాడు. ఎక్కడున్నాడు? ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడు. కాశీ వెళ్ళిన ఆయన ఎక్కినవారు ఎక్కడున్నారు? 2 రోజుల తర్వాత కాశీలో ఉన్నాడు. కదలడం ప్రధానం కాదు, నువ్వు ఎలా కదులుతున్నావు అన్నది ప్రధానం. ఎలా కదులుతున్నావో తెలిసి కదలడం చైతన్యం, ఏదో ఒకలా కదలడం జనం. ఏదో ఒకలా కదలడం కాదు, కదిలేటప్పుడు బహుపరాకుతో కదిలి లోకోపకారం చేస్తూ, ఉపకారం చెయ్యడంలో విశ్రాంతి లేకుండా ఉపకారం చేస్తూ, తనకన్న కోరిక లేకుండా, గొప్ప బుద్ధి వైభవంతో అవతల వాళ్ళని ఇలా చూస్తే పట్టుకోగలిగినంతగా డ్రిల్ చేయగలిగినటువంటి, అంత గొప్పగా ఆలోచించగలిగిన శక్తిని బుద్ధికి నువ్వు ఇవ్వగలిగితే దానికి తగినట్టు ప్రతిస్పందించి ప్రతిజ్ఞూహ రచన చేసి ఉపకరించగలిగితే నువ్వు రాశీభూత చైతన్యం అని గుర్తు. ఈ జడం విరగకపోతే ఏమవుతుందో తెలుసా అండి? రేపు పరీక్షన్నా ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడంతే. వాడికి ఏం పోయింది? 20-20 ఆడతాడు, 50-50 ఆడతాడు, డే అండ్ నైట్ ఆడతాడు, 5 డేస్ టెస్ట్ ఆడతాడు. వాడికి కోట్లు వస్తాయి, నీకే వస్తాయి, ఉన్న పరీక్ష పోతుంది. ఇది నీ స్పృహలో ఉంటే నువ్వు జాగ్రత్తగా పరీక్షల్లో చూడవు. చూడకుండా ఉండాలంటే నువ్వు చైతన్యం అయి ఉండాలి, జడమై ఉండకూడదు. ఒక్కసారి స్కోర్ చూద్దామని పెట్టానండి, పరీక్ష పోయిందంటే వాడు జడం, వాడి చిజ్జడ గ్రంథిలో వాడు జడమై ఉన్నాడు తప్ప చిత్తుని చిత్తుగా జడాన్ని గలవడానికి వాడుకోలేడు. ఏమీ ఉండదు. మీరు చూడండి ఏం చేస్తుంటాడంటే, ఎప్పుడూ పడుకుంటాడు, తినేస్తాడు పడుకుంటాడు, టిఫిన్ తింటాడు పడుకుంటాడు, భోజనం చేస్తాడు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న పడుకుంటాడు, ఎప్పుడు రైలు ఎక్కుతాడు, సామర్లకోటలో దిగవలసింది అనకాపల్లిలో లేస్తాడు.

టీటీ లేపితే ఏనా నిద్రపడేసింది సార్ నిద్రపడేసింది సార్ అంటాడు. పడుకుని టీటీకి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు. లేకపోతే వాడు పడుకోడు, ఇంకోటి పడుకొని వాడు అప్పుడు సెల్ ఫోన్లో మొదలెడతాడు పడుకుని బెర్త్ మీద. ఏదో అదృష్టవశాత్తు అన్కవర్డ్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి కాబట్టి పడుకుంటున్నారు. అసలు అన్ని కవర్డ్ ఏరియాస్ అయిపోతే చిత్తశాంతి ఉండదు ఈ లోకంలో. కాబట్టి ఇది జడం. ఈ చిత్ జడ గ్రంథిలో జాడ్యం పోయి చైతన్యం రావాలంటే హనుమదుపాసన చెయ్యాలి. హనుమదుపాసన చేస్తే, హనుమకి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి? అలసట అన్న మాట రాదు దగ్గరికి. అసలు అలసట ఉండదు. మీరు ఏ కార్యం మీద ఉత్సాహంతో కూర్చున్నారో ఆ కార్యాన్ని ఎన్ని గంటలు ఏం చేస్తుండండి మీరు, అలసట అన్న మాట మీకుండాలేమో కానీ ఆయన కూర్చున్న ఆయనకు అలసట ఉండదు. అలా పూజ అలా చేస్తాడు, చదువు అలా చదువుకుంటాడు, వ్రాయడం అలా వ్రాస్తాడు, ఆలోచించడం అలా ఆలోచిస్తాడు. ఏదైనా తపస్సే ఆయనకి. శృణ్వం తపః, పఠనం తపః, పూజ తపః, ఏదైనా తపస్సే అలా ఉంటుంది. ఆ బుర్ర పెట్టగలిగిన శక్తి జడము నుంచి వీడి చైతన్యంగా ఉంటాడు. వీడి చైతన్యాన్ని మర్చిపోయి జడంగా ఉంటాడు అంటే ఎప్పుడు పడుకుంటాడు. పడుకుందాం పడుకుందాం పడుకుందాం, బయట ఎండగా ఉంది పడుకుంటాడు, బయట చలిగా ఉంటే కొంచెం శీతాకాలంలో ఏమైనా చేస్తాడా? మో బయట చలిండి పడుకుంటాడు, వానాకాలం అసలు గొడవ లేదు తడిచిపోతానని పడుకుంటాడు. కాబట్టి వాడికి ఋతువులన్నీ ఎందుకు పనికి వస్తాయంటే పడుకోవడానికే పనికి వస్తాయి. ఇది పోవాలి, ఈ జాడ్యం పోవాలంటే ఏమన్నారంటే హనుమదుపాసన చేయవయా అన్నారు. మీకు హనుమత్ స్వరూప భాష సుందరకాండలో కనపడుతుంది. ఆయన చూడడం అంటే అలా చూస్తూ ఉంటారు. అందుకే శ్లోకాలని శ్లోకాలుగా మీరు చూడకండి, శ్లోకాలలో హనుమద్ వైభవం ఉంటుంది, శ్లోకాలలో రావణుడి పాపం ఉంటుంది, శ్లోకాలలో సీతా వైభవం ఉంటుంది, శ్లోకాలలో మీకు పాఠాలు ఉంటాయి. అందుకే సుందరకాండ పారాయణ కాండ. కాబట్టి ఇప్పుడు అంటారు, తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. అయ్యేపోయింది. తాం స్మృతిమివ సందిగ్ధాం, ఇవాళ కాశీ ఉయ్యాల ప్రయాణమే, 15వ సర్గలో మొదలెట్టి 15వ సర్గలోనే ఉన్నాం. తాం స్మృతిమివ సందిగ్ధాం, ఇది సందిగ్ధంలో ఉన్న స్మృతిలో ఉందిట. కొన్ని కొన్ని మీకు బాహ్యంలో దొరికే ఉపమానాలు వేస్తారు, కొన్ని కొన్ని దొరకని ఉపమానాలు వేస్తారు. మీరు ఆలోచిస్తేనే దొరుకుతాయి, ఆలోచించకపోతే దొరకవు. ఒక స్మృతి ఉందనుకోండి, ఆ స్మృతి వాక్యానికి ఇలా చెప్పాలా అలా చెప్పాలా అని మీకు అనుమానం ఉందనుకోండి. ఎందుకంటే అలా ఉంటాయి కొన్ని కొన్ని. మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, అందులో భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని అని శంకర భగవత్పాదులు శ్లోకం చేశారు. అందులో సవ్యేతరకర గృహీతం రతిపతేహే అన్నారు ఆయన. సవ్యము కాని చేత్తో ధనస్సు పట్టుకున్నాడు అన్నారు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చేత్తోనా ఎడం చేత్తోనా? ఇప్పుడు నేను ఇలా ఎడం చేత్తో ఏమైనా ఇచ్చాను అనుకోండి, నీ మొహం సవ్యంగా ఇవ్వరా అంటారు, అంటే కుడి చేత్తో ఇస్తాను. కాబట్టి ఇప్పుడు సవ్యేతరకరం అంటే కుడి చెయ్యి కానిది ఎడం చెయ్యి. ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చాను అనుకోండి, ఇలా ప్రదక్షిణానికి ఎడుతున్నాను అనుకోండి, కుడి పక్కన సవ్య ప్రదక్షిణం చేయాలి, అదేమిటంటారు అంటే ఎడం పక్క కడతాను. ఇప్పుడు ఎడం పక్కన సవ్యమే, కుడి పక్కన సవ్యమే. సంస్కృతంలో సవ్యం అన్న మాటకి కుడి ఎడమా కూడా ఉన్నాయి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతేహే, మన్మధుడు సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడు అన్నారు అనుకోండి, మీరు ఉపన్యాసం చెప్పాలి. ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా, కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా? కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే శ్లోకం ఎలా వస్తుంది, ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే ఎలా వస్తుంది? ఎందుకు స్పష్టంగా చెప్పలేదు ఆయన దక్షిణం వామం అన్నమాట ఎందుకు వేయలేదు అని మీకే అనుమానంతో ఉందనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇంకా అనుమానంతో ఉన్న ఒక మాట లేదా ఒక స్మృతి అనుమానంతో ఉంటే, ఒక గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, అవి ఏవైనా అనుమానంతో ఉంటే అది ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉండిటండి. ఎంత గొప్ప ఉపమానాలు వేస్తారండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ బుద్ధిం నిపతితామివ. చాలా గొప్ప బుద్ధి అయింది. ఆయన్ని చూస్తే ఏమి బుద్ధిమంతుడు అండి, మహానుభావుడు అనేవారు. అకస్మాత్తుగా ఆయన మీరు ఊహించలేని రీతిలో కనపడ్డాడు అనుకోండి, అన్ని దుర్వ్యసనాలకి బానిసైపోయాడు. అన్ని దుర్వ్యసనాలకైన బానిసైపోతే ఇప్పుడు ఏమంటారు? అయ్యయ్యయ్యో ఎంత బుద్ధిమంతుడండి ఇటువంటి వాడు, ఇలా అయిపోయాడా అంటే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ.

బుద్ధిం నిపతితామివ విహితామివ చ శ్రద్ధాం. శ్రద్ధ చెడిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిటే. శ్రద్ధ అంటే సత్యమన్న బుద్ధి. ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నాను అనుకోండి, ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, రామాయణ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని రామాయణం చెప్పడం ఓ పద్ధతి. రామాయణం సత్యము అని నమ్మి రామాయణం చెప్పడం ఒక పద్ధతి. రామాయణము సత్యము అని నేను నమ్మాను అనుకోండి, ఇది నా మీద ప్రభావం చూపించాలి. ఇందులో ఏముందో ఇంకోలా నేను ఉండడానికి నాకు భయం ఉండాలి, అప్పుడు శ్రద్ధ ఉందంటారు. అయ్యో రాస్తారు సరదాగా వాళ్ళు అడిగారని కాసేపు చెప్పొస్తున్నానన్నాను అనుకోండి, అప్పుడు దాని తాత్పర్యం చదువుకుని మీకు చెప్పేస్తే చాలు. అప్పుడు మీ మనసు మీద ప్రభావం చూపించాలని నాకేం కోరికుండదు, నా మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న నమ్మకము నాకుండదు. ఇది శ్రద్ధ లేకపోవడం. కానీ ఒకనాడు శ్రద్ధ ఉండి ఒకనాడు పోయింది అనుకోండి, అది ఎలా ఉంటుందో అలా ఉంది సీతమ్మ. అంటే అసలు గుర్తించడానికి వీలు లేని రీతిలో ఒకసారి సీతమ్మేనా ఒకసారి సీతమ్మే అలా అనిపిస్తుంది ఆవిడ. అంతగా ఆవిడ సృష్టించి ఉంది కాబట్టి విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. ఆవిడ పెట్టుకున్న ఆశ నెరవేరుతుంది అని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా ఆశ నెరవేరకుండా పోయింది. నెరవేరని ఆశ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. బాష్పాంబు పరిపూర్ణేవ ఆ కన్నుల వెంట నీరు కారుస్తూ తల్లి భీత భయముతో కూడిన నాగుపావుల త్రాచుపావులా ఉంది. అది ఆయన బుద్ధి యొక్క వైభవం. ఆవిడ ఆ స్థితిలో ఉందని పసిగడుతున్నారు. పసి కట్టారు కాబట్టే మహానుభావుడు సీతమ్మ తల్లితో అసలు బాహ్యంలోకి ఆవిడ్ని తీసుకొచ్చి బాగా నమ్మకం కలిగిస్తే తప్ప అసలు ఆవిడ చేతిలో ఉంగరాన్ని పెట్టలేరు. అసలు ఆవిడ చేతిలో ఈ స్థితిలో ఉండగా ఉంగరం పెట్టేశారనుకోండి, చాలామందికి సుందరకాండలో అనుమానం ఏమిటంటే ఎందుకంటే అంతసేపు ఆయన మాట్లాడడం, వెళ్ళి ఉంగరం చేతిలో పెట్టేస్తే అమ్మ రాముడు పంపించిన ఉంగరం అమ్మ అంటే ఆవిడ నమ్మదా? నమ్మదు. ఆవిడ పరిస్థితి ఇది, నమ్మదు అని ఎంత స్పష్టంగా ఎన్ని సాధికారికమైన సాక్ష్యాల చేత ఆయన నమ్ముతున్నారో చూడండి. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ సుందరకాండలో. లేకపోతే హనుమని సేవిస్తే ఇవి వస్తాయని చెప్పడానికి ఆధారం ఉండదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయించుకుని ఆభరణముల యొక్క ఆనవాళ్లు కనపడుతున్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని రుజువులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుని ఆయన ఒక చమత్కారమైనటువంటి ధోరణిలో ఇప్పుడు విషయాన్ని రాముడి వైపు నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంటారు, ఇప్పుడు ఈ సీతమ్మ ఇక్కడ ఇంత ఏడుస్తోంది కదా, ఇంత బాధపడుతోందిగా 10 నెలల నుంచి బాధపడుతున్నటువంటి సీతమ్మ రెండే రెండు జరగాలి. ఒకటి, రావణుడికి దక్కాలి, అసంభవం. రెండు, రాముడికి దక్కాలి, రెండవది సంభవం. రాముడికి దక్కుతుంది. రాముడికి దక్కితే ఈవిడ ఇక్కడికి వచ్చినందువల్ల రాముడు ఎన్ని రకాలుగా బాధపడుతుండి ఉండాలి? సీతమ్మ కనపడటం లేదని బాధపడడం ఎలా ఉంటుందంటే ఉంగరం కనపడలేదని కూడా బాధపడతారు కదండి. ఇప్పుడు నా ఉంగరం ఏదో 2 రోజులు కనపడలేదు అనుకోండి, అయ్యో ఉంగరం ఎక్కడికి పోయిందో ఏమిటో అని హరిప్రసాద్ గారు వీరికి మీద ఏమైనా పడిపోయిందేమో కొంచెం ఎవరినన్నా పిలిచి చూడమందురు అని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చాను అంటే మీరు అంతా నాన్నగారండి ఎప్పుడు ఇంతేనండి ఆబ్సెంట్ మైండెడ్ అండి మీరు అని మా అమ్మాయిని ఏవో రకరకాలుగా ఆలోచనలు చేసి చేస్తాం కదా. ఉంగరం గురించినటువంటి బాధ ఒక్కటే ఉంటుంది, అయ్యో బంగారం పోయిందని అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అలాంటి ఉంగరం సృష్టిలో లేదనడానికి ఏమి ఉండదు, మళ్ళీ చేయించుకోవచ్చు. బాధల్లో ఏమిటంటే ఉంగరంలో బంగారం ఉంది, ఆ బంగారానికి ఓ విలువ ఉంది, అందులో ఇప్పుడు రేటు పెరిగింది, ఇప్పుడు పోయింది ఉంగరం, అది బాధ కదండి. అంతేనా సీతమ్మ కనపడలేదని రాముడు ఏడిచేది కూడా? ఇంకేమైనా కూడా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకే కారణాలకే ఏడుస్తున్నాడన్న దాన్ని బట్టి రాముడు ఎలాంటి వాడో మీరు నిర్ణయించుకోవాలి. నేను ఏకపత్ని వ్రతం పెట్టుకున్నానండి, ఉన్న ఒక్క పిల్లాన్ని ఎత్తుకుపోయాడు, చచ్చిపోతున్నాను అనుకోండి, మన్మధబాణాలకన్నాడు అనుకోండి, ఆయనకి అంతే అర్థమైంది సీతమ్మని గుర్తు, అంతే కదా. ఇప్పుడు ఆయనకి కామపత్ని ఇంకేమైనా సీతమ్మ, ఆయనకి సీతమ్మ ఏమిటో దాన్ని బట్టి రావణుడికి శిక్ష ఉంటుంది కదండి. ఆయన చాలా రకాలుగా బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యగ్రత రావణుణ్ణి ఒక్కడిని విడిచిపెట్టదు, చేరిన వాళ్ళందరినీ చంపేస్తుంది. కాదు ఏదో ఒకలా అనుకోండి, ఓ ఉంగరం కనపడలేదు అనుకోండి, ఆయన ఎవరికో దొరికిందిటండి, ఆయన ఇంట్లో పెట్టుకున్నారట, మళ్ళీ 4 రోజులు పైకి తీసుకొచ్చి పట్టుకొచ్చి ఇచ్చేసేటండను, లేకపోతే ఏమన్నా ఆయన ఎవరో ఏదో పట్టుకెళ్ళారు వెతుకుతుంటే అని తెలిసింది, వెళ్ళి అడిగాం అది గురువుగారు ఉంగరం, ఆ ఉంగరం తీసుకుంటే చాలా

ఇబ్బందులు వస్తాయి తెలిసా నీకు, అందులో ఆయన ఉంగరం కట్టని చెప్పబోతున్నాడు, చెప్పబోతుండగా అలాంటి ఉంగరం తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని చెప్పామండి, చెప్తే ఇచ్చేసాడండి అన్నారు అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను, పోన్లేదురు సుందరకాండ ఇలా కూడా పనికొచ్చిందనమాట అంట కదా, అక్కడతో అయిపోయింది. అంతేనా రాముడు కూడా సీతమ్మ విషయంలో?

0: FM 90.4. తక్కువ ఖర్చుతో కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేయడం. చాలా మంది రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, కొంత డబ్బు సంపాదించడానికి పశువులను చేపలను పెంచుతారు. పశువులు చేపలు సహజమైన ఆహారాన్ని తింటాయి, కానీ మంచి నాణ్యత గల ఫీడ్ తగినంత తరచుగా దొరకదు. మీరు పోషకాలు అధికంగా ఉండే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను కొనుగోలు చేయవచ్చు. అది మీ జంతువులు వేగంగా ఎదగడానికి, ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుంది. కానీ అలాంటి ఫీడ్ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే కనీస ఖర్చుతో మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ ని ఎలా తయారు చేసుకోవచ్చు? ముందుగా దక్షిణ భారతదేశంలోని కొంతమంది సృజనాత్మక రైతుల నుంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ పశువులకు చేపలకు ఎందుకు ముఖ్యమో విందాం.
1: కాన్సన్ట్రేట్ ఫీడ్ ను ఉపయోగించే ముందు మేము మా ఆవుని మేయనిస్తాం. అప్పుడు ఆవు రోజుకి 3-4 లీటర్ల పాలు ఇచ్చింది. ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ ఫీడ్ పెడుతున్నాం. అది ఇప్పుడు రోజు 7-8 లీటర్ల పాలు ఇస్తుంది. మా మేకలకు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తుంటే అవి వేగంగా పెరుగుతూ ఎక్కువ పాలు ఇస్తాయి, కాబట్టి వాటి పిల్లలు కూడా త్వరగా ఎదుగుతాయి.
2: మొదట్లో నేను మా చెరువులో ఆవు పేడ మాత్రమే వేశాను. చెరువు నీరు ముదురు ఆకుపచ్చగా మారి చేపలు సరిగ్గా పెరగలేదు. అలా 2 సంవత్సరాలు వృధా అయ్యాయి. అప్పటినుంచి నేను కాన్సన్ట్రేట్ ఫీడ్ పెట్టడం ప్రారంభించాను. దాన్ని నేను కొనే రకరకాల పదార్థాలతో తయారు చేస్తాను. దాన్ని చేపలు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటాయి, వేగంగా పెరుగుతాయి. అవి చక్కగా మంచి రంగుతో కనిపిస్తాయి, కాబట్టి కొనుగోలుదారులు నా దగ్గరే చేపలను కొనడానికి ఇష్టపడతారు.
0: చాలా మంది రైతులకు, ముఖ్యంగా సేంద్రీయ రైతులకు, వాళ్ల జంతువులు ఏం తింటున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఇది వారి సొంత దినచులను కలిపినప్పుడు మాత్రమే వీలవుతుంది. కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునీత, ఆమె సోదరి వెన్మతి తమ సొంత పొలంలో దొరికే ఉత్పత్తులను ఎలా వాడుతున్నారో చూద్దాం. అన్ని పదార్థాలను వాళ్లు తమ నిల్వగదిలో విడివిడిగా సంచులలో ఉంచుతారు. సగం మిక్స్ వరి, మొక్కజొన్న, జొన్న మరియు గోధుమ వంటి ధాన్యాలతో తయారవుతుంది. ధాన్యం గింజల్లో పిండి ఎక్కువగా ఉంటుంది. అవి జంతువులకు శక్తిని చేకూర్చుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి కొన్ని సిరిధాన్యాలను కలుపుతారు. దానివల్ల ఫీడ్కి వాసన రుచి పెరుగుతాయి. కాన్సన్ట్రేట్ ఫీడ్లో తగు మోతాదులో ప్రోటీన్, కొవ్వు కూడా ఉండాలి. ఇక్కడ మిశ్రమంలో 1/3 వంతు వేరుశనగ పిప్పి, సోయాబీన్లని కలిపి తయారు చేస్తారు. పప్పు ధాన్యాలు కూడా కలపవచ్చు. మీరు నివసించే చోటు, అక్కడ అందుబాటులో ఉండే వాటిని బట్టి ఈ దినుసులని వేరే వాటితో మార్చవచ్చు.
2: అన్ని పదార్థాలను మా పొలంలోనే ఉత్పత్తి చేసుకుని ఖర్చును తగ్గించుకుంటున్నాను. అది వరకు కిలో పదార్థాలకు 30 రూపాయలు అయ్యేది. స్వంత పదార్థాలను ఉపయోగిస్తుంటే కిలోగ్రాముకు 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతోంది. దాంతో ఖర్చు సగానికి తగ్గించగలిగాను.
0: ఒక యువ రైతుగా, వ్యాపారవేత్తగా సురేష్ తన ఉత్పత్తులను గిడ్డంగిలో భద్రపరుస్తాడు. తన పొలంలో పండించిన వేర్వేరు పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని దగ్గరలోని మిల్లుకి తీసుకువెళ్లి పిండిని బరకగా పట్టమని చెప్తాడు. ఈ ప్రాథమిక మిశ్రమాన్ని అతని మేకలు, పశువులు, చేపలకు వేస్తారు. పిండి ధూళిలా, మరీ మెత్తగా లేకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే అది జంతువుల ఊపిరితిత్తులలోకి చేరవచ్చు. చేపలకు కూడా పిండి బరకగానే ఉండాలి.
2: ఫీడ్ బాగా మెత్తగా ఉంటే నీళ్ల మీద తేలుతుంది, కాబట్టి ఉపరితలంలో తినే చేపలే దాన్ని ఎక్కువగా తినేస్తాయి. దిగువ భాగంలో తినే చేపలకి ఫీడ్ దక్కనే దక్కదు.
0: అన్ని రకాల జంతువులు తినడానికి పనికొచ్చే బేస్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకుంటే మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ బేస్ మిశ్రమాన్ని 4 నెలల వరకు నిల్వ చేయవచ్చు. దాన్ని నేలకి దూరంగా ఉంచితే కింది భాగం తడిబారదు. జంతువుల రకాన్ని బట్టి మీరు మరికొన్ని పదార్థాలను జోడించాలి.
2: మిల్లింగ్ తర్వాత ఎండు చేపల పొడిని కాన్సన్ట్రేట్ ఫీడ్ లో కలుపుతాను. దాని వాసన చేపల్ని ఆకర్షిస్తుంది, కాబట్టి అవి ఫీడ్ ఎక్కువగా తిని వేగంగా పెరుగుతాయి.
1: పోషకాలను అందిస్తుంది, కాబట్టి పౌల్ట్రీ ఫీడ్ లో ఎండు చేపల పొడిని కలుపుతాం. అది మంచి వాసన ఇస్తుంది, కాబట్టి దాన్ని పౌల్ట్రీ ఎక్కువగా తింటుంది. నెల పొడవునా ప్రతిరోజు మాకు గుడ్లు లభిస్తాయి.
0: గొర్రెలు, మేకలు, పాడి ఆవుల కోసం బేస్ మిక్స్ లో సమాన మొత్తాల్లో గోధుమ తవుడు గాని, బియ్యం తవుడు గాని జోడించాలి. ఇది ఖనిజాలు మరియు విటమిన్లను అందించి మీ జంతువులు వేగంగా పెరగడానికి, ఎక్కువ పాలు ఇవ్వడానికి దోహదపడుతుంది. అందులో కొద్దిగా ఉప్పు కూడా కలపండి. చాలా మంది రైతులు తమ వ్యవసాయపు వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. తక్కువ ఖర్చుతో మంచి ఫీడ్ ని అందించే ప్రత్యామ్నాయాలను కోరుకుంటారు.
1: వేరుశెనగ కేక్ కి బదులు అజొల్లాను ఉపయోగించవచ్చు. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మా పొలంలో అజొల్లాని పెంచుతాం కాబట్టి మాకు వేరుశెనగ పిప్పిని కొనవలసిన అవసరం లేదు.
0: వేరుశెనగ పిప్పి బదులు మీరు కొబ్బరి పిప్పినో నువ్వుల పిప్పినో కూడా వాడవచ్చు. కానీ చేపలకు కొబ్బరి పిప్పిని పెట్టవద్దు.
2: కొబ్బరి పిప్పిలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చేపలకి పెట్టే ఫీడ్ లో కలపను. కొబ్బరి పిప్పిని కలిపితే అది నీళ్ల మీద జిడ్డుగా ఒక పొరలాగా తేలుతుంది. దాంతో నీళ్లలోకి ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. చేపలకు తగినంత ఆక్సిజన్ లభించకపోతే అవి చనిపోతాయి.
0: ఎక్కువ దినుసులను కలిపితే మంచి పోషకాల మిశ్రమంగా ఫీడ్ తయారవుతుంది. కానీ తక్కువ దినుసులతో కూడా మంచి బేస్ మిక్స్ ని తయారు చేసుకోవచ్చు.
2: అన్ని దినుసులను కొనడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారీకి బియ్యం, తవుడు, వేరుశెనగ పిప్పి వంటి చవకైన దినుసులను కొనడానికి ప్రయత్నించండి. అవి చేపలు పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి.
0: మనం నేర్చుకున్నది ఏమిటి? కాన్సన్ట్రేట్ ఫీడ్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ దాన్ని కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందులో సగం ఖర్చుతో తేలికగా మీరే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేసుకోవచ్చు. అన్ని జంతువులకు వేయడానికి వీలయ్యే బేస్ మిక్స్ ను తయారు చేసుకుంటే మీకు సమయము, డబ్బు ఆదా అవుతాయి. మిశ్రమంలో 2/3 వరి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్ల వంటి ధాన్యాలతో తయారవుతుంది. మిశ్రమంలో 1/3 ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉండాలి. బేస్ మిక్స్ లో బరకపిండిలో కలిపిన తరువాత మరికొన్ని పదార్థాలను జోడించాలి. గొర్రెలు, మేకలు, పాడి ఆవులకు వేయడానికి మీరు సమానమైన మొత్తంలో గోధుమ లేక బియ్యం తౌడును జోడించాలి. పౌల్ట్రీకి చేపలకు వేసే ఫీడ్ లో ఎండు చేపల పొడిని జోడించాలి. కాబట్టి మీ సొంత కాన్సన్ట్రేట్ ఫీడ్ ని తయారు చేసుకుంటే మీరు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. మీ పశువులు, చేపలు, పౌల్ట్రీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కూడా.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ

కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం
4: Ha ha ha!

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య

0: కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి లిజనర్స్, మనలో చాలా మంది హెర్నియా ఆపరేషన్ జరిగిన తర్వాత హస్త ప్రయోగం చేయటం ప్రమాదమా లేదా అని అనుకుంటూ ఉంటారు. మరి హెర్నియా ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెబుతాము, కానీ బరువుగా ఉండే పనులు 6 వారాల పాటు చేయవద్దని సూచిస్తారు కూడా. మరి నడవడం, స్నానం చేయటం వంటి పనులు 3 రోజు నుంచే చేసుకోవచ్చు. మరి హెర్నియా ఆపరేషన్ తర్వాత 2 వారాల పాటు సెక్స్ కు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారండి. ఎందుకంటే కాస్త నొప్పి రావడానికి అవకాశం ఉంది. మరి 6 వారాల తర్వాత సాధారణంగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారండి. హస్త ప్రయోగం వల్ల ప్రమాదం ఏమీ ఉండదట. మరి మీరు ఆందోళన కూడా పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మలస్నస్, ఇప్పటి వరకు హెర్నియా ఆపరేషన్ తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేస్తే మంచిది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట తెచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: World Trade Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH impedance, H. pylori evolution kosam, urea breath test, glucose breath test, inka, marenno advanced test la saukaryalu kalavu. Arthikanga, balahina vargala prayojanartham, memu andinche janata scheme dwara, tella ration card, leda, arogya mitra card galavariki, endoscopy, lab test, inpatient charges lo, yapai satam, raiti andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Access Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అని మహిళలు తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మరి ఆ విషయాలను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి గర్భవతిలో వచ్చే షుగర్ ను రెండు రకాలుగా చెప్పవచ్చండి. మొదటిది షుగర్ పేషెంట్ గర్భం దాల్చడం, ఇంకా రెండో వాళ్లలో కేవలం తొలుత షుగర్ లేకపోయినా గర్భం దాల్చాక షుగర్ రావటం. ఈ రెండో కండిషన్ ను జెస్టనల్ డయాబెటీస్ అని అంటారు. మరి కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే ఈ రెండో కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. మొదటి షుగర్ ఉన్నవారిలోనైనా, గర్భం దాల్చినప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వారైనా చక్కెరను అదుపులో ఉంచడం చాలా అవసరం అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని కూడా చెబుతున్నారు. మరి గర్భవతిలో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చుట. మొదటిది డయాబెటీస్ పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భం దాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెర పాళ్లు పెరిగే అవకాశం ఉంటుందట. అదే జెస్టేషనల్ డయాబెటీస్ కు దారితీయవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వారికి ఆ తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారండి. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ అని కూడా చెబుతున్నారు. మరి ఇక రెండోదైనా ప్రెగ్నెన్సీపై డయాబెటీస్ కారణంగా పిండంపై దుష్ప్రభావాలు పడి ఉండటం ఎదిగే దశలో, అంటే మొదటి లేదా రెండో ట్రైమిస్టర్లో పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెర పరీక్షలు ఇప్పుడు సునిశ్చితంగా శ్రద్దగా నిర్వహిస్తున్నారట. మరి ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలోనూ అందరిలో నిర్వహించే టీఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీను చేయించాల్సి ఉంటుందట. ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయిలు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థకు లోనవుతారు. మరి ఈ కండిషన్ ను కీటో అసిడోసిన్ అని అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందట. అందుకేనండి మరి ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8 నుండి 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించటం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి ఒకవేళ చక్కెర పాలు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం చాలా అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది. అలా చక్కెరను అదుపులో చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్ ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని వాటన్నింటినీ పాటిస్తూ క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తుంటే మీరు కూడా అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుంది. లిసనింగ్ టు ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మై లిసనర్స్, మైగ్రెయిన్ హెడ్ ఏక్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మరి ఇది ఎక్కువగా తలలో ఒకవైపు అంటే ఎడము లేదా కుడివైపు వస్తూ ఉంటుంది. మరి ఈ తలనొప్పి మామూలు తలనొప్పుల కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. వికారం, వాంతులు కూడా అవుతూ ఉంటాయి. మరియు ఈ తలనొప్పి 2 నుండి 77 గంటల వరకు ఉంటుంది. మరి శారీరక శ్రమ ఎక్కువ అయినప్పుడు కూడా ఈ తలనొప్పి ఎక్కువ అవుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే, మైగ్రెయిన్ హెడ్ ఏక్ అనేది జన్యువులలో ఏదైనా మార్పు వలన కానీ లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వలన కానీ రావచ్చట. మరియు మైగ్రెయిన్ హెడ్ ఏక్ లో 4 రకాలైన ఫేజెస్ ఉంటుంది. మొదటిది వచ్చేసి ప్రోడ్రోమ్ ఫేజ్. మరి ఈ దశ హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు వస్తుంది. రెండవది వచ్చేసి ఔరా. మరి హెడ్ ఏక్ వచ్చే కొన్ని గంటల ముందు మొదలవుతుంది. మూడవది వచ్చేసి పెయిన్ ఫేజ్ అంటే తలనొప్పి దశ. మరి నాలుగవది వచ్చేసి పోస్ట్ డ్రోమ్. మైగ్రెయిన్ హెడ్ ఏక్ తగ్గిపోయిన తర్వాత దశని పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అని అంటారండి. మరి మొదటిగా ప్రోడ్రోమ్ ఫేజ్ గురించి తెలుసుకుందాం. 2 నుండి 3 రోజుల హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యే ముందు మూడ్ మారడం, చిరాకు, డిప్రెషన్ కు లోనవడం, ఏదో ఒక ఆహారం తినాలని అనిపించటం, మెడభాగంలో ఉండే కండరాలు బిగుసుకుపోయినట్లు అవటం, మలబద్ధకం లేదా విరోచనాలు అవ్వటం, ఎక్కువ శబ్దాలను గాని స్మెల్ ను గాని వినలేకపోవటం లేదా పీల్చుకోలేకపోవటం, ఈ రకమైన లక్షణాలు వచ్చే ముందు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ లేకుండానే సడన్ గా కూడా తలనొప్పి రావచ్చు. మరి రెండవ ఫేజ్ వచ్చేసి ఔరా ఫేజ్. మరి ఈ దశ తలనొప్పి వచ్చే ముందు లేదా తలనొప్పిగా ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుందండి. మరి 1 గంట వరకు ఈ దశ ఉంటుంది. వెలుతురును సరిగ్గా చూడలేకపోవటం, కొంతమందికి కళ్లు మూసుకున్నా కంటి ముందు ఏవో గీతలు గీతలుగా కనిపించుట వంటి లక్షణాలు ఉంటాయి. లేదంటే కంటి చూపు పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.

కొంతమందికి ఇవేమీ లేకపోయినా సరే ఎన్ఏ ఉంటుంది, దీనినే సైలెంట్ హెడేక్ అని అంటారు. మరి మూడోది వచ్చేసి పెయిన్ ఫేస్. శారీరక శ్రమ కనుక ఎక్కువైతే నొప్పి ఎక్కువగా అవుతుంది, మరి మెడనొప్పి కూడా ఉంటుందట. వికారం, వాంతులు, ముక్కు బిగుసుకుపోవటం, విరోచనాలు, యూరిన్ ఎక్కువగా మరియు తరచుగా అవుతూ ఉండటం, రక్తహీనత, చెమటలు పట్టడం అనేవి ఈ పెయిన్ ఫేజ్ లో జరుగుతూ ఉంటాయి. మరి లాస్ట్ గా పోస్ట్ ఫేజ్ వచ్చేసి తలనొప్పి తగ్గిన తర్వాత కొంతమంది ఆ ఏరియాలో పచ్చిపచ్చిగా ఉంటుంది, అంటే అసలు ముట్టుకుంటే భరించలేని స్థితికి వస్తూ ఉంటుందటండి. కొంతమందిలో అయితే విపరీతమైన నీరసం, డిప్రెషన్, ఎవరితో మాట్లాడాలని అనిపించకపోవటం ఉంటూ ఉంటుంది. మరి ఎక్కువగా మైగ్రేన్, తలనొప్పి, ఏదైనా డిప్రెషన్, ఆందోళనలు ఎక్కువగా ఉండటం వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి హోమియోలో ఆ మూల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు ఎనలైజ్ చేసుకుని మందులు ఇవ్వటం జరుగుతుంది అని హోమియో కేర్ చికిత్సకులు చెబుతున్నారు. మరి అంతేకాకుండా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం పద్ధతి ద్వారా సరైన రీతిలో మందులు ఇవ్వడం జరుగుతుంది అని హోమియోపతి డాక్టర్లు చెబుతున్నారు. మలిస్నెస్, ఇప్పటి వరకు మైగ్రేన్, హెడ్ఏక్ కు ఏ విధంగా కారణాలు ఉంటాయి, అలాగే ఎన్ని దశలు ఉంటాయి వీటిలో, మరి దీనికి హోమియోలో ఏ విధమైన చికిత్స ఉంటుంది అన్న విషయాలను తెలుసుకున్నారు కదా. మలిస్నెస్, ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆంటీ లెన్స్ స్టేట్యూన్ రేడియో విష్ణు 90.4, ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: कर्मकर्ता च पञ्चैते ज्ञानिनः समाः।
1: శ్రీకృష్ణుడు భోగి, శ్రీశుకులు త్యాగి, జనకుడు, రాఘవుడు, మహాప్రభువులు, వశిష్ఠుడు కర్మకర్త, ఈ ఐదుగురు జ్ఞానులే, ఆత్మవేత్తలే. ఐదుగురు ఐదు విధాలైన ఆత్మవేత్తలు, ఐదు విధాలైన జ్ఞానులు.
0: ఉత్తిష్టత జాగ్రత ప్రాప్తవరాన్ని బోధత క్షురస్యధార నిషితాదురత్యయ దుర్గం పదస్తత్ కవయో వదంతి.
1: అజ్ఞానతమాన్ని మునిగి ఉన్న ఓ మానవులారా, లెండి లెండి, మేల్కొనండి, ఉత్తమ గురుని పొంది తెలియవలసిన దాన్ని తెలుసుకోండి. జ్ఞానానికి ఓ మార్గం కత్తి వాదరవలే చాలా నిశితమైనది, దుర్గమమైంది సుమా. ఈ మార్గాన్ని గురించి విద్వాంసులు కూడా ఇలాగే వర్ణించారు అని కఠోపనిషత్తులో చెప్పినది నేటికి కూడా మనకి అత్యంత ఆప్తమైన హెచ్చరిక.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: భావాద్వైతం సదా కురయాత్, క్రియాద్వైతం న కర్హిచిత్. అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ. సర్వజీవులందు అభేద దృష్టి కలిగి ఉండాలే కాని ఆచరణందు తత్తదనుగుణంగానే ప్రవర్తించాలి. త్రిలోకాలయందు అద్వైత భావం కలిగి ఉండాలి కాని గురువులను పూజించాలి. పెద్దలు పూజనీయులను గౌరవించకపోవట నిషిద్ధమైన క్రియాద్వైతం అవుతుంది. అద్వైతం అంటే భేదం లేకపోవటం.

0: మనిషికి మనిషికి భేదం లేదు అన్నంత మాత్రం చేత పెద్దల్ని నిరాదరించాలని, అవినయంగా పెద్దలేడ ప్రవర్తించాలని కాదు, ఆ మాటే చెప్తున్నారు ఇక్కడ. అద్వైత భావం కలిగి ఉండు అన్నారు కదా అని గురువుల్ని పూజించకుండా వారిని అగౌరవపరిస్తే అక్కడ ద్వైతభావం భగవంతుడు మెచ్చడు. అక్కడ ద్వైతభావం కావాలి. గురువుల్ని ఉన్నతుల్ని పూజించి సంస్కారానికి పెద్దపీట వెయ్యాలి అక్కడ. అక్కడ మళ్ళీ ఈ అద్వైతం పనికిరాదు. ఈ విషయాన్నే ఇక్కడ హెచ్చరిస్తున్నారు.
1: జడాస్తపో విశ్లదయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతుం స్వాముక్తమస్త్రం దశతీతి కోపాత్ క్షేత్రారముద్దిశ్య హినస్తి సింహః.
0: మూఢులు తపస్సుల చేత దేహేంద్రియాదులను కృశింపచేసుకుంటున్నారు. బుద్ధిమంతులు వికారములకు హేతువైన మనస్సును స్వాధీనపరుచుకుంటున్నారు. మీదకు విసిరబడిన కర్రను కరవబోతుంది కుక్క, కానీ సింహము విసిరిన వాని మీదికే ఉరుకుతుంది కదా. అంటే మూఢంగా దేహేంద్రియ మనోబుద్ధుల్ని కృశింపచేసుకుని చేసే తపస్సు ముఖ్యం కాదు. తపస్సు అవసరమే, కానీ మనస్సుని స్వాధీనపరచుకోవడం అన్నిటికంటే ముఖ్యం అంటున్నారు ఇక్కడ. ఉదాహరణగా మీదకు విసిరివేయబడిన కర్రను కరవబోతుంది కుక్క, కానీ సింహము ఆ విసిరివేయబడిన వాని మీదికే ఉరుకుతుంది. అంటే ఆ మనసును స్వాధీనపరచుకోమంటున్నారు ఇక్కడ. అది హెచ్చరిక.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

పోలవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని నిత్య జీవితంలో గాలి ప్రాముఖ్యత అనే పాఠం వింటారు.

0: అబ్బబ్బబ్బా, ఏం ఈదురుగాల్లో ఏమో, ప్రాణం తోడేస్తోంది. రాము, రమ్య, ఆ గుమ్మం తలుపులు, కిటికీ తలుపులు కాస్త గడిగి పెట్టండరా, గాలి కొట్టుకుంటున్నాయవి.
1: పెడుతున్నాం.
2: ఎందుకో అలా గాలి మీద ఉరుచుకుపడతావు? అసలు ఈ గాలి లేకపోతే మనం బతకగలమా?
0: గాలి అవసరమేనండి, కానీ ఈ ఈదురుగాలితో చాలా ఇబ్బందిగా ఉందండి.
2: ఈ ఈదురుగాలితో కూడా చాలా ఉపయోగాలున్నాయో.
1: అమ్మతో ఎందుకు గాని, గాలితో ఉపయోగాలేమిటో మాకు చెప్పండి నాన్న.
2: సరే, ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు బతకచ్చు, కానీ గాలి పీల్చకుండా కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు బతకలేం. ఒక్క మనమే కాదు, మొక్కలు, జంతువులు, పక్షులు కూడా గాలిని పీల్చుకుంటాయి. గాలి లేకుంటే అవి బతకలేవు.
0: భూమి నుంచి కొంత పైకి వెళ్ళిన తర్వాత గాలి ఉండదంటారు, నిజమేనా అండి?
2: అవును, భూమి చుట్టూ 900 కిలోమీటర్ల ఎత్తు వరకు వాయుమండలం ఆవరించి ఉంది. దీన్నే వాతావరణం అని పిలుస్తాం. భూమి నుంచి పైకి వెళ్ళిన కొద్దీ గాలి సాంద్రత తక్కువ అవుతూ ఉంటుంది, అంటే గాలి తగ్గిపోతుంది. దాంతో గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే పర్వతాలు ఎక్కేవాళ్ళు తమతో ఆక్సిజన్ సిలిండర్లను కూడా తీసుకువెళ్తూ ఉంటారు.
1: గాలి మనుషులు, జంతువులు, చెట్లు పీల్చుకోవడానికి కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది నాన్న?
2: గాలి మండటానికి కూడా ఉపయోగపడుతుంది. బయట మనం చెత్త చెదారం తగలబెట్టేటప్పుడు గాలి వీస్తే ఇంకా బాగా మండుతుంది. ఈ విషయం మీకు తెలుసు కదా. ఇంతెందుకు, మన ఇంట్లో ఉన్న బొగ్గులు కుంపటి, ఒత్తుల కిరోసిన్ స్టవ్లో కూడా మంట బాగా మండటానికి గాలి బాగా సరఫరా అయ్యే ఏర్పాట్లు ఉన్నాయి.
0: వాటిలో నాకు తెలియని ఏర్పాట్లు ఏమున్నాయండి?
2: మరది నీకు నాకు తేడా.
0: సంతోషించాం గాని ఆ ఏర్పాట్లు ఏమిటో కాస్త చెప్పండి.
2: చెప్తున్నాగా, బొగ్గుల కుంపటిలో బొగ్గుల కింద ఉండే బిళ్లకు రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలి బొగ్గుల్లోకి సోకి బొగ్గులు బాగా మండుతాయి. ఇట్లాంటి ఏర్పాటు బొగ్గులతో పనిచేసే ఇస్త్రీ పెట్టెలో కూడా ఉంటుంది.

0: కిరసనాయిల్ స్టవ్ లో ఒత్తులకు గాలి ఎక్కడి నుండి తగులుతుంది?
1: ఒత్తుల స్టవ్ లో ఒత్తులకి ఆనుకుని లోపల వైపు ఒక స్తూపాకారపు రేకు అమరిక ఉంటుంది. దీనిపై చిన్న రంధ్రాలుంటాయి. అలాగే ఒత్తులకు వెలుపల వైపు కూడా మరో స్తూపాకారపు రేకు అమరిక ఉంటుంది. దీనిపై కూడా చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఒత్తులకి గాలి బాగా తగిలి మంట బాగా వస్తుంది.
0: మరి కట్టెల పొయ్యికి గాలి ఎలా?
1: పొయ్యిలో పెట్టే కట్టెల మధ్య ఖాళీ ఉండి ఆ ఖాళీలలో ఉండే గాలి ఆ కట్టెలు మండటానికి ఉపయోగపడుతుంది. ఒక్కోసారి కట్టెలు బాగా మండటానికి మనం విసనకర్రతో విసరడమో లేకపోతే గొట్టంతో గాలిని ఊదటమో చేస్తూ ఉంటాం, అవునా?
0: అవును.
2: పొయ్యి మండటంలో కూడా ఇంత సైన్స్ ఉందా అండి?
1: అవును. సైన్స్ లేనిది ఎక్కడా? సృష్టిలోని ప్రతి అణువులోనూ సైన్స్ ఉంది.
0: నానా, మండడానికి గాలి అవసరం అన్న విషయాన్ని రుజువుపరచడానికి ఏదైనా ప్రయోగం ఉందా?
1: ఎందుకు లేదు, ఉంది. ఇదిగో ఇప్పుడు ఈ ప్రయోగం చేసి చూద్దాం. ఈ గాజు తొట్టెని తీసుకుని దీనిలో 3 అంతులు నీళ్లు నింపి ఒక చెంచాడు కాస్టిక్ సోడా లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్ కొన్ని చుక్కలు సిరాని వేసి నెమ్మదిగా కలుపుదాం. ఇప్పుడు ఈ నీటికి కొంచెం రంగు వచ్చింది కదా.
0: సిరా ఎందుకు కలపాలి నానా?
1: ఏమీ లేదు, ఈ తొట్టిలో గాజు గ్లాసులో నీరు మనకి బాగా కనిపించడానికి. ఈ నీటి తొట్టిలో వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తిని నిలబెట్టి దాని మీద మూతి ఉన్న గాజు గ్లాసు లాంటి దాన్ని బోర్లించాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి. మరి
0: కొవ్వొత్తి ఆరిపోయింది.
1: ఇంకా పరీక్షగా చూడాలి.
0: రంగు నీరు మనం బోర్లించిన గ్లాసులోకి కొంచెం ఎక్కినట్లు కనపడుతోంది. ఇలా ఎందుకు జరిగింది నాన్నా?
1: ఎందుకంటే కొవ్వొత్తి మండేందుకు ఆక్సిజన్ అవసరం. మనం కొవ్వొత్తి పైన గ్లాసుని బోర్లించాం కదా, ఆ గ్లాసులో ఉన్న గాల్లోని ఆక్సిజన్ని ఉపయోగించుకుని కొవ్వొత్తి వెలిగింది. ఆక్సిజన్ అయిపోగానే కొవ్వొత్తి ఆరిపోయింది. ఆ కొవ్వొత్తి మండుతున్నప్పుడు వెలువడ్డ కార్బన్ డైఆక్సైడ్ను నీటిలో కలిపిన కాస్టిక్ సోడా పీల్చేసుకుంది. అప్పుడు ఎంతైతే ఆక్సిజన్ ఖర్చు అయిందో అంత మేరకు గ్లాసులో ఖాళీ ఏర్పడింది. గ్లాసులో కొంత ఖాళీ ఏర్పడింది అంటే అందులో గాలి పీడనం తగ్గింది. గ్లాసులోని పీడనం కన్నా బయటి వాతావరణ పీడనం హెచ్చుగా ఉంటుంది కాబట్టి అది గ్లాసులోకి చొరబడేందుకు చేసే ప్రయత్నంలో తొట్టిలోని నీటిపైన పీడనాన్ని కలిగించడం వల్ల గ్లాసులోకి తొట్టిలోని నీరు ప్రవేశించింది.
0: నాన్నా, గాజు గ్లాసులో ఉన్న గాలిలోని ఆక్సిజన్ ఖర్చు అయిపోయింది. కార్బన్ డయాక్సైడ్ను కాస్టిక్ సోడా పీల్చుకుంది.
1: అవును.
0: అయితే ఇంకేదైనా వాయువు అందులో మిగిలిపోయి ఉందా?
1: నైట్రోజన్ వాయువు మిగిలి ఉంది, కానీ అది మండటానికి ఉపయోగపడదు. కొవ్వొత్తి మీద గాజు గ్లాసును బోర్లించకుండా ఉంటే ఏమయ్యేది?
0: అది ఆరిపోకుండా మండేది.
1: మరి మనకి ఈ ప్రయోగం వల్ల ఏం తెలుస్తుంది?
0: మండేందుకు గాలిలోని ఆక్సిజన్ అవసరమని తెలుస్తోంది. మంటకు గాలి ధారాళంగా తగిలినంతకాలం మంట ఆరిపోకుండా మండుతుంది.
1: వెరీ గుడ్. సరే గాని గాలికి బరువు ఉంటుందని, అది పీడనం కలగజేస్తుందని మనకు తెలుసు. గాలి పీడనాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాను. రాము, ఆ టేబుల్ మీద ఉన్న సిరా బుడ్డి, ఇంక్ ఫిల్లర్, నీ పెన్ను ఇటు పట్రా.
0: ఇదిగోండి.
1: ఇంక్ ఫిల్లర్తో పెన్నులో ఇంకు నింపుకోవటానికి గాలి పీడనం ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఇంక్ ఫిల్లర్తో పెన్నులో సిరా పోస్తున్నాను, గమనించండి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో.
0: ఇంక్ ఫిల్లర్ కొనను సిరా బుడ్డిలో ఉన్న సిరాలో ముంచి ఇంకో చివరినున్న బల్బుల ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని చేతివేళ్లతో ఒత్తినప్పుడు అందులో ఉన్న గాలి బుడగల రూపంలో బయటకు వెళ్ళిపోయింది. సిరా ఫిల్లర్లోకి వచ్చింది.
1: ఎలా వచ్చింది, వివరిస్తావా? ఎలాగంటే ఇంక్ ఫిల్లర్లోని గాలి బయటకు పోవడంతో ఇంక్ ఫిల్లర్లో శూన్యం ఏర్పడింది. అంటే ఫిల్లర్లో గాలి పీడనం తగ్గింది. ఫిల్లర్ మునిగి ఉన్న సిరా ఉపరితలంపై వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఫిల్లర్లోని గాలి పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫిల్లర్లోకి సిరా ఎక్కుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్లర్లోని సిరాని పెన్నులో ఇలా పోసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం

0: సైకిల్ ట్యూబ్లో, వాలీబాల్లో గాలిని నింపడానికి ఉపయోగించే ఆ గాలి పంపుని తీసుకురా రమ్య.
1: ఇదిగో నాన్న గాలి పంపు.
0: ఈ గాలి పంపు మనం సైకిల్ ట్యూబ్లోకి, ఫుట్బాల్ వాలీబాల్ బ్లాడర్లలోకి గాలిని నింపడానికి, అలాగే ఏదైనా పాత్రలోంచి గాలిని తొలగించి తక్కువ పీడన స్థితిని కలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎరా,
1: దీని నిర్మాణం గురించి వివరించండి.
0: తప్పకుండా. దీనిలో గొట్టం లాంటిది ఉంటుంది, దీన్ని బ్యారెల్ అంటాం. ఈ బ్యారెల్లో బిగుతుగా కదిలే ముషలకం ఉంటుంది.
1: ముషలకం అంటే?
0: ముషలకం అంటే పిస్టన్. ఇదిగో దీన్ని విప్పితే కనిపిస్తుంది, ఇది ముషలకం. ఈ ముషలకానికి లోపల వైపు కొరకు రెండు తోలు టోపీలు ఉంటాయి, వీటినే కొంతమంది వాచర్స్ అని కూడా అంటారు. ముషలకం బయట వైపు పట్టుకోవటానికి ఇలా పిడిలాంటిది ఉంటుంది, దీంతో మనం ముషలకాన్ని వెనకకి ముందుకి కదిలించవచ్చు. ఈ బ్యారల్కు ఇటుప్రక్క అంటే రెండో వైపున రెండు కవాటాలు గల నాజిల్స్ ఉంటాయి. వీటిని మనం ఉదాహరణకి ఏ మరియు బి కవాటాలు అనుకుందాం. ఏ కవాటం కేవలం గాలిని గొట్టంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తే, బి కవాటం గుండా గాలి బలవంతంగా బయటకు పంపించబడుతుంది.
1: ఇది పనిచేసే విధానం గురించి చెప్పండి నాన్న.
0: తప్పకుండా చెప్తా. ముషలకాన్ని వెనకకి లాగేసరికి బ్యారల్ లేదా ఈ గొట్టంలోని ఘన పరిమాణం పెరుగుతుంది, దాంతో అందులోని గాలి పీడనం తగ్గుతుంది. అప్పుడు ఏ కవాటం తెరుచుకుని అధిక పీడనంలో ఉన్న వెలుపలి గాలి బ్యారల్లోకి చొరబడుతుంది. ముషలకాన్ని లోపలికి నెట్టినప్పుడు బ్యారల్లోని గాలి ఘన పరిమాణం తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది. అప్పుడు బి కవాటం తెరుచుకుని గాలి బయటకు పోతుంది. ఇలా ముషలకాన్ని ముందుకి వెనకకి కదులుస్తూ ఏ కవాటానికి పాత్రను తగిలించి అందులోని గాలిని బయటకు తీసివేయవచ్చు, లేదా బి కవాటానికి ఫుట్బాల్ బ్లాడర్ని తగిలించి అందులో గాలిని నింపవచ్చు. ఇప్పుడు తెలిసిందా ఇది ఎలా పనిచేస్తుందో?
2: ఏమండి ఈ కిరోసిన్ పంపు సరిగా పనిచేయట్లేదు, కాస్త వచ్చి చూడండి.
0: రామాయణంలో పిడకల వేట అంటే ఇదే మరి.
2: మీ ఇష్టం అండి, పంపు బాగు చేయిస్తేనే కిరోసిన్ ను డబ్బాలోంచి తోడి స్టవ్ లో పోసి వంట చేస్తాను, లేదంటే ఈరోజు భోజనమే ఉండదు.
0: అంత దాకా ఎందుకు గాని ఆ పంపు బాగు చేస్తాను. ఏమైతేనే మీ అమ్మ కూడా సరైన సమయానికి సరైన వస్తువునిచ్చింది, ఇది కూడా గాలి పీడనం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ కిరోసిన్ పంపు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్న గాలి పంపుకున్న బ్యారల్లాగే, అంటే స్థూపాకార గొట్టంలా ఉంది. దీని లోపల కూడా కిందకి పైకి కదిలేందుకు వీలుగా ఒక ఇనుప చువ్వ ఉంటుంది. గొట్టం లోపల ఉండే చువ్వ చివర గుండ్రని ఇనుప రేకు బిళ్ళని అతికిస్తారు. ఈ చువ్వ గొట్టం పైభాగాన ఉన్న రంధ్రం గుండా కిందకి పైకి సులభంగా కదులుతుంది.
1: అంటే ఇది ముషలకంలా పనిచేస్తుంది అన్నమాట.
0: అవును, కరెక్ట్గా చెప్పావు. ఈ కిరోసిన్ పంపు కింద భాగం చూడండి, ఏం కనిపిస్తుంది?
1: గొట్టం అడుగు భాగాన ఒక రంధ్రం ఉంది. రంధ్రానికి లోపలి వైపు ఒక చిన్న ఇనుప రేకు ముక్కను తీగతో అతికించారు. ఇది పైకి కిందకు కదులుతోంది, అంటే ఇది కవాటం లాగా పనిచేస్తుందా నాన్న?
0: అవునమ్మా, మనం ఈ కిరోసిన్ పంపుని డబ్బాలోకి దించి చువ్వను కిందకి నెట్టి తర్వాత పైకి లాగుతాం. అప్పుడు డబ్బాలోని కిరోసిన్ తల మీద ఉండే వాతావరణ పీడనం కిరోసిన్ను కవాటం ద్వారా పంపు గొట్టంలోకి పంపుతుంది. చువ్వ లేదా ముషలకాన్ని కిందకి నెట్టినప్పుడు పంపు అడుగు భాగాన ఉన్న కవాటం మూసుకుంటుంది. కిరోసిన్ చువ్వకి అతకబడి ఉన్న ఇనపరేకు బిళ్ళ మీదకి చేరుకుంటుంది. ఇప్పుడు ముషలకాన్ని పైకి లాగితే దానితో పాటు కిరోసిన్ కూడా పైకి వస్తుంది. అలా వచ్చిన కిరోసిన్ పంపు పైభాగాన అతికిన వంకర గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ముషలకం అడుగున అతికిన రేకు బిళ్ళ కింద కూడా కిరోసిన్ చేరుతుంది. ముషలకాన్ని త్వర త్వరగా కదిలించడం వల్ల కొద్ది కొద్దిగా కిరోసిన్ బయటకు వస్తుంది. ఇదిగో ఈ కిరోసిన్ పంపు ఇలా పనిచేస్తుంది అన్నమాట.
2: మనం రోజు కిరోసిన్ తోడే పంపులో ఇంత సైన్స్ ఉందా అండి?
0: అవును. ఇదిగో ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది, తీసుకెళ్ళు. పిల్లలు, మనం గొట్టపు బావులకున్న హ్యాండిల్ని పట్టుకుని కిందకి పైకి కదిలించినప్పుడు అందులోంచి నీళ్లు వస్తాయి, చూసారా ఎప్పుడైనా?
1: అవును చూసాం.
0: గొట్టపు బావి కూడా కిరోసిన్ పంపు పనిచేసినట్టుగానే పనిచేస్తుంది అన్నమాట.
1: గాలి పీడనాన్ని మనం ఇంకా ఏ పనులకు వినియోగించుకుంటున్నాం?
0: నీ సైకిల్ ట్యూబ్ లో ఏం నింపుతున్నావు చెప్పరా?

0: చేస్తున్నాను, లేకుంటే నడవదు.
1: కరెక్ట్. సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు, బస్సులు, లారీలు, ట్రక్కులు, విమానాలు మొదలైన వాహనాల టైర్లలో గాలి నింపుతాం కదా. వీటిలో గాలి ఎక్కువ పీడనంతో బంధింపబడి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల బరువైన వాహనాలను నడపవచ్చు.
2: తడి బట్టలను, ధాన్యాలను, పండ్లను ఆరబెట్టేందుకు కూడా అధిక పీడనం గల గాలిని ఉపయోగిస్తారట కదండి.

0: సముద్రంలో తెరచాప పడవలు కదలడానికి, ఆకాశంలో గ్లైడర్లు హెలికాప్టర్లు ఎగరడానికి, విమానాల్లోంచి హెలికాప్టర్లోంచి దూకినప్పుడు పారాచూట్లు విప్పుకుని పనిచేయడానికి అధిక పీడనం గల గాలి సహాయపడుతుంది. అంతేకాదు పక్షులు, గబ్బిలాలు, పురుగులు గాలి పీడనంలో తేడాను ఉపయోగించుకుని ఎగురుతూ ఉంటాయి. అర్థమైందా మీకు?
1: గాలి వల్ల, గాలి పీడనం వల్ల ఎన్ని ఉపయోగాలో
0: మీకు ఇప్పుడు తెలిసిందిగా. గాలి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో
2: తెలిసింది.
0: వెరీ గుడ్.
3: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి
4: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని నిత్య జీవితంలో గాలి ప్రాముఖ్యత అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని కృత్రిమ ఉపగ్రహాలు అనే పాఠం వింటారు.
5: భారతదేశం ఇప్పటి వరకు కొన్ని కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి భూకక్షలోకి ప్రయోగించినది. ఈ ఉపగ్రహాలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
6: ఎరా మధు, కృత్రిమ ఉపగ్రహాలు నా సబ్జెక్టు, నువ్వు చదువుతున్నావేంటి?
5: మాకు పాఠం ఉంది మామయ్య.
7: కృత్రిమ ఉపగ్రహాలు మీ సబ్జెక్ట్ ఎలా అవుతుంది? నాకేం అర్థం కావడం లేదు.
6: నేను పనిచేస్తున్నది ఎక్కడనుకుంటున్నారు?
5: శ్రీహరికోటలో.
6: అక్కడేం చేస్తారో తెలుసా మీకు?
7: తెలీదు మామయ్య.
6: శ్రీహరికోట నుంచి రాకెట్లను ప్రయోగిస్తారు. రాకెట్లు కృత్రిమ ఉపగ్రహాలను మోసుకెళ్లి భూకక్షలోకి ప్రవేశపెడతాయి. అలా ఒక నిర్దిష్టమైన కక్షలో ప్రవేశపెట్టబడ్డ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుంటాయి. నేను అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ఆ సబ్జెక్టు నాది అన్నాను.
5: అయితే కృత్రిమ ఉపగ్రహాలను ఎలా ప్రయోగిస్తారు, వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలున్నాయో కొంచెం చెప్పండి మామయ్య.
8: చెబుతాను వినండి. ముందుగా మనం గ్రహాలు అని వేటిని అంటాం, ఉపగ్రహాలు అని వేటిని అంటాం, కృత్రిమ ఉపగ్రహాలంటే ఏమిటి అన్న విషయాలు తెలుసుకుందాం. పద్మ, నువ్వు కొన్ని గ్రహాల పేర్లు చెప్పు.
7: మనం నివసిస్తున్న ఈ భూగోళం గురుగ్రహం, శుక్రగ్రహం, అంగారక గ్రహం మొదలైనవి గ్రహాలు. గ్రహాలు మొత్తం 9.
6: వెరీ గుడ్. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, అవునా?
5: అవును. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటాం. సూర్యుడు ఒక నక్షత్రం, దాని చుట్టూ తిరిగేవి గ్రహాలు.
6: రైట్. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, అలాగే ఈ గ్రహాల చుట్టూ మరికొన్ని ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఉపగ్రహానికి ఒక ఉదాహరణ ఏమిటో చెప్పండి.
7: చంద్రుడు భూమికి ఉపగ్రహం.
6: ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి దానిని ఉపగ్రహం అంటున్నాం. ఇప్పుడు మీకు ఉపగ్రహం అంటే ఏమిటో బాగా తెలిసింది, అవునా?
5: తెలిసింది.
6: అయితే రోదసిలో ఒక దారిలో అంటే ఒక కక్షలో గ్రహం చుట్టూ తిరిగే దేన్నైనా ఉపగ్రహం అంటాం.
7: రోదసి అంటే ఏమిటి మామయ్య?
6: రోదసి అన్నా అంతరిక్షం అన్నా ఒకటే, దీన్నే ఔటర్ స్పేస్ అంటాం. భూమి, భూమి చుట్టూ ఉన్న వాతావరణం తప్ప మిగిలిందంతా అంతరిక్షమే. అంతరిక్షంలో వాతావరణం ఉండదు, అంతా శూన్యం.
5: మామయ్య, మరి మా పుస్తకంలో కృత్రిమ ఉపగ్రహాలు అని ఉంది, అవేమిటి?
6: ఆ విషయమే చెప్పబోతున్నాను. ఉపగ్రహాలు 2 రకాలు. ఒకటి ప్రకృతి సిద్ధమైనవి లేదా సహజమైనవి, రెండవది కృత్రిమ ఉపగ్రహాలు. ప్రకృతి సిద్ధ ఉపగ్రహాలు అంటే చంద్రుడిలాంటివి. నవగ్రహాలలో బుధుడు, శుక్రుడికి తప్ప మిగతా గ్రహాలన్నింటికీ ఉపగ్రహాలున్నాయి. ఇక కృత్రిమ ఉపగ్రహాలంటే వీటిని మానవుడు తయారుచేసి రాకెట్ల సహాయంతో కక్షలోకి ప్రవేశపెడతారు. అవి భూమి చుట్టూ కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటాయి.
7: కక్ష అంటే ఏమిటి మామయ్య?
6: గ్రహాలు, ఉపగ్రహాలు తిరిగే మార్గాన్ని ఆర్బిట్ లేదా కక్ష అంటాం. ఒకసారి కృత్రిమ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెడితే అవి అలా నిరంతరం భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కృత్రిమ ఉపగ్రహాలు భూకక్షలో భూమి చుట్టూ తిరుగుతాయి.
5: మామయ్య, ఉపగ్రహాలను ఎలా ప్రయోగిస్తారు?
6: ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టడానికి ర్యాకెట్లను ఉపయోగిస్తారు. ర్యాకెట్లు అతివేగంగా ప్రయాణిస్తాయి. ఇవి న్యూటన్ గతి సిద్ధాంతంలో 3వ సూత్రాన్ని అనుసరించి పనిచేస్తాయి. ఈ సూత్రం ప్రకారం ఏ చర్యకైనా అదే శక్తిగల వ్యతిరేక చర్య ఉంటుంది. ర్యాకెట్లో ఇంధనాన్ని మండించటం వల్ల వేడి వాయువులు ర్యాకెట్ వెనకున్న నాజిల్ అంటే సన్నని రంధ్రం గుండా అతివేగంతో బయటికి వెలువడతాయి. దీనికి వ్యతిరేక చర్యగా రాకెట్ ముందుకు దూసుకువెళ్లటానికి శక్తి లభిస్తుంది. ఎలాగంటే మనం దీపావళి పండుగకు ర్యాకెట్స్ కాలుస్తాం,

0: గుర్తుందా?
1: ఆ గుర్తుంది.
0: రాకెట్కున్న మందుబత్తిని వెలిగిస్తే తుస్సుమని ఆకాశంలోకి ఎగిరిపోతుంది.
1: అవునవును,
0: ఈ రాకెట్లు కూడా అలాగే పనిచేస్తాయి. భూమి ఆకర్షణ శక్తిని అధికమించి ఉపగ్రహాలను తీసుకెళ్లి భూకక్షలో నిలపడానికి రాకెట్లు కనీసం సెకనుకు 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. రాకెట్లో అంచెలంచెలుగా ఇంధనాన్ని మండించటం వల్ల రాకెట్కు ఆ వేగం లభిస్తుంది. దీన్నే మల్టీస్టేజ్ లాంచింగ్ సిస్టమ్ అంటారు.
1: అంటే కన్ను మూసి తెరిచేలోపు కనబడకుండా పోతుందన్నమాట.
0: ఆ అవును.
2: మామయ్య, మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు? ఎవరు ప్రయోగించారు?
0: మొట్టమొదటిసారి రష్యన్ శాస్త్రవేత్తలు 1957 అక్టోబర్ 4 స్పుత్నిక్ 1 అనే మనిషిలేని కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. దీని ద్వారా విశ్వంలో నక్షత్రాలు, సూర్యుడు, ఇతర గ్రహాలు, భూవాతావరణం గురించి పరిశోధించటానికి ప్రయత్నించారు.
1: ఆ తరువాత
0: 1957 స్పుత్నిక్ 2 అనే ఉపగ్రహంలో ఒక కుక్కను పంపి అంతరిక్షంలో జంతువుల హృదయ స్పందన, వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించారు.
2: రష్యా తర్వాత మళ్ళీ ఏ దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
0: 1958 జనవరి 31 అమెరికావారు ఎక్స్ప్లోరర్ 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి అంతరిక్షం యొక్క వయస్సును, భూమి అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కున్నారు.
1: మరి అంతరిక్షంలోకి మనుషులను ఎవరు పంపారు? ఎప్పుడు పంపారు మామయ్య?
0: రష్యా 1961 ఏప్రిల్ 12 వస్తోక్ అనే అంతరిక్ష నౌకలో కల్నల్ యూరీ గగారిన్ను అంతరిక్షంలోకి పంపింది. అతను భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో తిరిగి తొలి అంతరిక్ష ప్రయాణికుడయ్యాడు. ఆ తరువాత అమెరికా దేశం కూడా 1961 మే 5 మెర్క్యూరీ 3 అనే అంతరిక్ష నౌకలో అలెన్ షెఫార్డ్ను అంతరిక్షంలోకి పంపించింది. రష్యా 1963 జూన్ 16 వస్తోక్ 6 ఉపగ్రహంలో వ్యాలెంటీనా తెరిష్కోవా అనే మహిళను అంతరిక్షంలోకి పంపింది. ఆమె అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి మహిళ.
2: మామయ్య, మరి మన దేశం మనుషులను అంతరిక్షంలోకి పంపలేదా?
0: 1984 మన దేశానికి చెందిన రాకేష్ శర్మ సోయూజ్ T-11 అనే రోదసి నౌకలో అంతరిక్షయానం చేశాడు.
1: మరి మన దేశం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపలేదా మామయ్య?
0: ఎందుకు పంపలేదు? పంపించింది. 1975 ఏప్రిల్ 19 ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. మన దేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహమిది. 1979 జూన్ 7 భాస్కరా 1 అనే ఉపగ్రహాన్ని, 1981 నవంబర్ 20 భాస్కరా 2, 1980 రోహిణి 1, 1981 రోహిణి 2, ఆ తరువాత IRS-1A, IRS-1B, IRS-1C, యాపిల్ లాంటి కృత్రిమ ఉపగ్రహాలను ఎన్నింటినో ప్రయోగించింది. ఇంకా ఎన్నో ఉపగ్రహాలను క్రమం తప్పకుండా ప్రయోగిస్తూనే ఉంది. అంతేకాదు, వేరే దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగే స్థాయికి మన దేశం ఎదిగి ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది.
1: ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు మామయ్య?
0: ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద సుమారు 1500 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది.
2: మామయ్య, నాకు అనుమానం, కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్షంలో అలా ఎలా తేలియాడుతూ ఉంటాయి? కింద పడిపోవా?
0: పడిపోవు. ఎలాగంటే, ఒక రాయికి తాడుకట్టి గిరగిరా తిప్పి వదిలేయడం లాంటిదే ఉపగ్రహాన్ని రోదసీలోకి వదలడం అంటే. తిప్పడం వల్ల వచ్చే భ్రమణ వేగం రాయిని ముందుకు నడిపిస్తుంది. అలాగే రాకెట్లోని ఇంధనాన్ని మండించటం వల్ల ఉపగ్రహం పైకి వెళుతుంది. ఆ తరువాత దాని ప్రయాణాన్ని నిట్టనిలువుగా కాకుండా కాస్త వంపు తిప్పుతారు. దాంతో అది భూమి చుట్టూ తిరగటం మొదలెడుతుంది. భూమికి గల ఆకర్షణ శక్తి వల్ల ఉపగ్రహాలు భూకక్షను దాటి బయటికి పోవు. ఉపగ్రహానికి స్వతసిద్ధంగా వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, భూమి ఆకర్షణ శక్తి రెండూ ఒకదానికొకటి సమానంగా, వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఉపగ్రహం భూమి మీదకు పడిపోకుండా రోదసిలో నిలబడుతుంది. రోదసిలో గాలి ఉండదు కాబట్టి ఉపగ్రహానికి ఎటువంటి నిరోధం ఉండదు. అలాగే భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.
1: మామయ్య, ఈ ఉపగ్రహాలు భూమికి ఎంతెత్తులో తిరుగుతూ ఉంటాయి?
0: కృత్రిమ ఉపగ్రహాలు భూమి నుంచి సుమారు 300 కిలోమీటర్ల నుండి
3: 36,000 కిలోమీటర్ల

0: ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. కొన్ని వాతావరణ ఉపగ్రహాలు 800 నుండి 1000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. ఇవి భూమి మీద ప్రతి భాగాన్ని రోజుకి 2 సార్లు చూడగలుగుతాయి. రాత్రి పగలు కూడా ఫొటోలు తీసి వివిధ ప్రాంతాలలో ఉన్న భూకేంద్రాలకు పంపిస్తాయి.
1: మామయ్య, కృత్రిమ ఉపగ్రహాలలో కూడా చాలా రకాలున్నాయా?
0: అవును, చాలా రకాలున్నాయి.
2: ఎన్ని రకాల ఉపగ్రహాలున్నాయి మామయ్య?
0: వాతావరణ ఉపగ్రహాలు, వార్తా ప్రసార ఉపగ్రహాలు, రక్షణ శాఖకు సంబంధించిన ఉపగ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వాన్ని పరిశోధించటానికి ప్రయోగించే ఉపగ్రహాలు, అంతరిక్షంలో పరిశోధనశాలలుగా ఉపయోగపడే ఉపగ్రహాలు, భూగోళాన్ని సర్వే చేయడానికి ఉపయోగించే ఉపగ్రహాలు, ఇలా రకరకాల అవసరాల కోసం ప్రయోగించే ఉపగ్రహాలు ఎన్నో ఉన్నాయి.
1: ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి?
0: బోలెడు ఉపయోగాలున్నాయి. ఉదాహరణకు వాతావరణ ఉపగ్రహాలేం చేస్తాయో చెబుతాను. వాతావరణ ఉపగ్రహాలని మెట్సాట్స్ అని కూడా అంటాం. మెటీరియాలజీ అంటే వాతావరణం గురించి తెలుసుకునే శాస్త్రం. శాటలైట్ అంటే ఉపగ్రహం. క్లుప్తంగా వీటిని మెట్సాట్స్ అంటాం. వీటిని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవడానికే ప్రయోగిస్తాం. ఇవి భూమికి 200 మైళ్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతూ ఉష్ణోగ్రతను, గాలిలో తేమను కొలిచి చెబుతాయి. మేఘాల ఫొటోలను భూమికి పంపిస్తాయి. ఋతుపవనాలు ఎటు వీస్తున్నది తెలియజేస్తాయి. ఉపగ్రహాల నుండి గ్రహించిన సమాచారాన్ని బట్టి వాతావరణ శాస్త్రజ్ఞులు తుఫాన్లు, వర్షాలు, గాలిదుమారాలు, వరదలు మొదలైన వాటి గురించి ముందుగానే తెలియజేసి ఆస్తి, ప్రాణనష్టాలను జరగకుండా చూడగలుగుతున్నారు.
2: వార్తా ప్రసార ఉపగ్రహాల వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి మామయ్య?
0: అమెరికా లాంటి దూరదేశాలలో ఉన్న మన బంధువులతో ఫోన్లలో మాట్లాడటానికి, ఎక్కడో మారుమూల దేశంలో ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ని మన ఇంట్లో టీవీలో చూడటానికి, ఒక్కటేమిటి, ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఉపగ్రహాల సహాయంతో మనం టీవీలో చూడొచ్చు.
1: వార్తా ప్రసార ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి మామయ్య?
0: వార్తా ప్రసార ఉపగ్రహాలకు భూమి మీద ఉన్న కేంద్రాల ద్వారా శబ్దాన్ని, దృశ్యాన్ని హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ద్వారా సంకేతాలను ఉపగ్రహానికి పంపిస్తారు. ఉపగ్రహంలో ఉన్న యాంటెనా సంకేతాలను గ్రహించి యాంప్లిఫైర్కు పంపుతుంది. అక్కడి నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా సంకేతాలు ప్రసారం చేయబడతాయి. ఇలా శబ్దం 1000 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. వార్తా ప్రసార ఉపగ్రహాలలో టెలిఫోన్లకు, టెలివిజన్లకు వేరువేరు సౌకర్యాలున్నాయి. ఈ వార్తా ప్రసార ఉపగ్రహాలను 1950 నుంచే ప్రయోగించడం ప్రారంభించారు.
2: అంటే ఉపగ్రహంలో సంకేతాలను గ్రహించడానికి రిసీవరు, ప్రసారం చేయడానికి ట్రాన్స్మిటరు ఉంటాయన్నమాట.
0: కరెక్ట్, బాగా చెప్పావు మధు. కృత్రిమ ఉపగ్రహాలు వాతావరణం తెలుసుకోవడానికి, వార్తా ప్రసారాలకే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ పంటల అభివృద్ధికి, సాగునేలల రకాల విభజనకు, భూమిపై సహజ వనరులు, భూగర్భ జలాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించటానికి, రిమోట్ సెన్సింగ్ ద్వారా అడవులు, ఇతర వనరుల కోసం సర్వే చేయడానికి, భూగోళాన్ని ఫొటోలు తీసి వాటి సహాయంతో మ్యాపులు గీయటానికి కూడా ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. ఈ మ్యాపులు విమానాలు నడిపే పైలట్లకు, పడవలు నడిపేవారికి, రోడ్లు వేసేవారికి, భూగర్భ ఇంజనీర్లకు, సిపాయిలకు, యాత్రికులకు ఉపయోగపడతాయి. విశ్వాన్ని పరిశోధించటానికి అంతరిక్షంలో ప్రయోగశాలలుగా కృత్రిమ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి.
2: అబ్బా, ఎన్ని ఉపయోగాలున్నాయో ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల.
0: అవును, మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు అది విని.
2: ఏమిటది మామయ్య?
0: 36,000 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు నేలమీద పడి ఉన్న గుండుసూదిని, మన చేతికున్న గడియారంలోని సమయాన్ని అంటే టైంని గుర్తించగలవట.
1: అమ్మా బాబోయ్!
0: మరేమనుకున్నారు
2: మామయ్య? మరి ఉపగ్రహాలు, వాటిలోని కెమెరాలు మొదలైన పరికరాలు పనిచేయడానికి వాటికి శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది?
0: ఉపగ్రహాలకు అమర్చిన సౌర పలకాలు సూర్యరశ్మిని గ్రహించి శక్తిగా మార్చి పరికరాలకు అందిస్తాయి.
2: ఓహో, అలాగా.
0: ప్రస్తుతం మన భారతదేశం కూడా ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఎంతో పురోభివృద్ధిని సాధించి అగ్రరాజ్యాల సరసన చేరింది. ఇటీవల 4 ఉపగ్రహాలను ఒకే ర్యాకెట్ ద్వారా ఒకే రోజు అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇతర దేశాల ఉపగ్రహాలను

0: అంతరిక్షంలో ప్రవేశపెడుతూ ధనాన్ని కూడా ఆర్జిస్తోంది. అంతేకాదు, చంద్రయాన్ పేరిట త్వరలో చంద్రుడి మీదకి రాకెట్లను కూడా పంపనుంది.
1: అబ్బా, కృత్రిమ ఉపగ్రహాల గురించి ఎన్ని విషయాలు చెప్పారు మామయ్య.
0: ఆ, చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్ నాదని, అందుకే చెప్పాను. సరే, ఇక చదువుకోండి.
1: అలాగే మామయ్య.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని నిత్య జీవితంలోని గాలి ప్రాముఖ్యత అనే పాఠం మరియు కృత్రిమ ఉపగ్రహాలు అనే పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
5: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
4: మరి కరెంటు బిల్లుకు
5: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
4: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
5: సరే.
6: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
7: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
8: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
9: నేను మీ విజయ. లిజినెస్ వరకే క్యాలెండర్ పేజీని జులై 28వ తేదీకి తిప్పుతూ ఈ రోజుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాన్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మానవాళి ఆరోగ్య రక్షణలో మరియు కాలేయ సంబంధిత వ్యాధుల నివారణలో అంతర్జాతీయంగా జులై 28వ తేదీకి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొని దానికి టీకాను అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బరూచ్ శామ్యుల్ బ్లెంబర్గ్ జన్మదిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ జులై 28వ తేదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక కాలేయ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు మరియు నివారణ టీకాల ప్రాధాన్యతను వివరించడమే ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం.
8: ప్రతి ఏటా ఈ జూలై 28వ తేదీని ప్రపంచ ప్రకృతి పరిరక్షణ

0: అంతర్జాతీయంగా పాటిస్తూ ఉంటారు. మన భూగోళంపై ఉన్న అడవులు, నీరు, నేల, వన్యప్రాణులు మరియు సహజ వనరులు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను సమస్త మానవాళికి గుర్తు చేయడానికి ఈ ప్రత్యేకమైన రోజును కేటాయించారు.
1: ఇకలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన 1909 జూలై 28 జన్మించారు. ఆయన తన పాలనా కాలంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన మరియు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేసిన దీర్ఘ నాయకుడు. కేంద్ర హోంమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా కూడా సేవలందిస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహోన్నత రాజకీయ దిగ్గజం ఆయన.
0: ఇక మన తెలుగు నాటక రంగానికి, విద్యారంగానికి విశేష సేవలు అందించిన రంగస్థల నటుడు, అధ్యాపకుడు డివి శ్రీనివాస దీక్షితులు గారు 1956 జూలై 28 జన్మించారు. ఆయన ఎన్నో సాంఘిక చారిత్రక నాటకాలలో విలక్షణమైన పాత్రలు పోషించి రంగస్థల ప్రియుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా విద్యావేత్తగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. నాటక కళా రక్షణకి, పద్య నాటక ప్రచారానికి తన జీవితాంతం కృషి చేసిన ప్రముఖ కళాకారుడు ఆయన.
1: అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన సృజనాత్మక టేకింగ్, భావోద్వేగమైన కథనంతో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ గారు 1962 జూలై 28 జన్మించారు. ఆయన గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, ఖడ్గం వంటి ట్రెండ్ సిట్టర్ చిత్రాలను తెరకెక్కించి జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. నాటకీయత, సంగీతం, పెళ్లి, వేడుకల చిత్రంలో తనదైన ప్రత్యేక శైలిని ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ప్రముఖ దర్శకుడు ఆయన.
0: ఇక 1990ల కాలంలో బాలీవుడ్తో పాటు తెలుగు, కన్నడ, ఒరియా భాషల్లో కథానాయికగా రాణించిన ప్రముఖ నటి అయేషా జుల్కా 1972 జూలై 28 జన్మించారు. ఆమె జో జీతా, వహీ సికిందర్, ఖిలాడి వంటి సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో నటించి ఆనాటి యువతలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా అగ్ర నటుల సరసన నటించిన తన సహజ అభినయంతో ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు.
1: ఇకలని నటుడు, రచయిత మరియు నేపథ్య గాయకుడు గణేష్ 1983 జూలై 28 జన్మించారు. ఆయన ఆడు కళం, అసురన్ చిత్రాలకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా స్వర్ణ కమలాలు అందుకోవడమే కాకుండా రౌడీ బేబీ, కొలవెరటి వంటి పాటలతో ప్రపంచ వ్యాప్తంగా సంగీతాభిమానులు ఒప్పేశారు. ఇక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్ లో కూడా నటించి నటుడిగా తన సత్తా చాటుకుంటున్న అఖండ ప్రతిభాశాలి ఆయన.
0: ఇక భారతదేశంలో నక్సల్ బర్రీ విప్లవ పోరాటానికి సిద్ధాంతకర్తగా, ప్రధాన నేతగా వ్యవహరించిన చారు మజుందార్ 1972 జూలై 28 భౌతికంగా దూరమయ్యారు. ఆయన నాటి రైతు, కార్మిక పోరాటాలకు నాయకత్వం వహిస్తూ తన చారిత్రక 8 పత్రాల ద్వారా విప్లవాత్మక భావజాలాన్ని ప్రచారం చేసిన తీవ్రవాద సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపనలో కీలక పాత్ర పోషించి నాటి భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
1: ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించిన ప్రముఖ నాయకుడు తరిమిల నాగిరెడ్డి గారు 1976 జూలై 28 పరమపదించారు. ఆయన అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం గళం విప్పుతూ తన పదవులను సైతం త్యాగం చేసి ప్రజల కోసం పోరాడిన నిరాడంబర నాయకుడు. తాకట్టులో భారతదేశం అనే ప్రసిద్ధ గ్రంథం ద్వారా నాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై 15 విమర్శలు గుప్పించిన ప్రజా పోరాట యోధుడు ఆయన.
0: అలాగే తెలుగు నాటక రంగానికి, అభ్యుదయ సాహిత్యానికి అపారమైన సేవలు అందించిన నాటక విమర్శకుడు, రచయిత శ్రీనివాస చక్రవర్తి గారు 1976 జూలై 28 నిర్యాణం చెందారు. ఆయన నాటక విద్యాలయ ప్రధానాచార్యుడిగా ఎందరో నటులని, సాంకేతిక నిపుణులని తీర్చిదిద్దడమే కాకుండా పత్రికా రచయితగా, వ్యాసకర్తగా, అనువాదీకుడుగా విశేష కృషి చేశారు. ప్రపంచ నాటక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఆధునిక తెలుగు రంగస్థల వికాసానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
1: ఇకలని జీవశాస్త్ర చరిత్రలోని విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్ గారు 2004 జూలై 28 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన జేమ్స్ వాట్సన్ తో కలిసి మానవ డిఎన్ఏ ద్వంద్వ హెలిక్స్ స్వరూపాన్ని కనుగొని వైద్య, జన్యుశాస్త్ర రంగానికి సరికొత్త మార్గాన్ని చూపిన మహోన్నత శాస్త్రవేత్త. ఈ అపూర్వ ఆవిష్కరణకు గాను ఆయన వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకుని అంతర్జాతీయ విజ్ఞాన ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
0: అలాగే భారతీయ చలనచిత్ర రంగాన తనదైన సొగసు అభినయంతో ఆకట్టుకున్న అల్లనాటి నటీమణి మోడల్ లీలా నాయుడు గారు 2009 జూలై 28 పరమపదించారు. ఆమె 1954 మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ ఓగ్

0: ద్వారా ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. అనురాధ ద హౌస్ హోల్డర్ వంటి చిత్రాలలో నటించి తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న విలక్షణ నటి ఆవిడ.
1: ఇక భారతీయ నవల సాహిత్యంలో ముఖ్యంగా గిరిజనులు మరియు నిరుపేదల హక్కుల కోసం తన కలంతో పోరాడిన ప్రసిద్ధ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి గారు 2016 జులై 28న భౌతికంగా దూరమయ్యారు. ఆమె రాసిన హజార్, చురాసీర్, మా, అరణ్వేద్, అధికార్ వంటి నవలలు సమాజంలో ఎంతో చైతన్యాన్ని రగిలించి జ్ఞానపీఠ్, పద్మవిభూషణ్, రామన్ బెగ్ససే వంటి అత్యున్నత పురస్కారాల్ని తెచ్చిపెట్టాయి. కలం ద్వారా అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి సాహిత్యాన్ని సామాజిక పోరాటానికి సాధనంగా మలుచుకున్న మహోన్నత లేఖిని ఆమెది.
0: ఇక మన తెలుగు చలనచిత్ర నాటక రంగాన విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత మరియు దర్శకుడు రావి కొండలరావు గారు 2020 జూలై 28న భౌతికంగా దూరమయ్యారు. ఆయన సినీ నటుడుగా వందలాది చిత్రాలలో హాస్య, గుణచిత్ర పాత్రలలో మెప్పించడమే కాకుండా పత్రికా రచయితగా, సినిమా వ్యాసకర్తగా అపారమైన సాహిత్యాన్ని అందించారు. తన సతీమణి రాధాకుమారితో కలిసి వెండితెరపై దశాబ్దాల పాటు ఆదర్శ దంపతులుగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సో లిజనర్స్, జూలై 28వ తేదీకి సంబంధించిన చరిత్రలో ఉన్న ఎన్నో సంఘటనలు, అదేవిధంగా ఎంతో మంది మహానుభావుల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక చక్కని పాట వినిపిద్దామమ్మా.
1: తప్పకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటని ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
4: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్, ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983-4209.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా ఏంటంటే ఈ రోజు మనం ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటు అద్భుతమైన దినోత్సవం గురించి కూడా చెప్పుకున్నాం. అదే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, అవును కదా?
5: అవును.
0: ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు మనం ఎంతో కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమంటావు?
5: తప్పకుండా.
0: ఒక్క మాట చెప్పు, ప్రకృతి లేకపోతే జీవకోటి ఉంటుందా ఉండదా?
5: జీవకోటి ఉనికే లేదు కదా.
0: కరెక్ట్. మనకి గాలి, నీరు, ఆహారం, చెట్లు, జంతుజాలం ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరాలు. కానీ మానవ స్వార్థం, పర్యావరణ నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలతో భూగోళం వెలువెల్లాడుతోంది కదా.
5: అవునయ్య, మరి ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది మన జీవన విధానం కావాలి. మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని వృధా చేయకుండా ఆదా చేయడం, ఇళ్ల వద్ద మరియు ఖాళీ స్థలాల్లో వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటడం వంటి చిన్న చిన్న మార్పులను మన ఇంటి నుంచి ప్రారంభించాలి. భవిష్యత్ తరాలకి మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి కలుషితం లేని పచ్చని పర్యావరణమే. సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా మన మూలాలు ఈ ప్రకృతిలోనే ఉన్నాయి. ఈ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని కాపాడతారని మనం ఆశిద్దాం.
0: తప్పకుండానమ్మా. ఒకసారి మన రోజువారీ జీవన శైలిని గమనిస్తే మనకే భయమేస్తుంది. ప్రకృతి పరిరక్షణ అనగానే ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతాం, కానీ రోడ్డు మీదకి వెళ్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు, కవర్లలో కూరగాయలు తెచ్చుకుంటాం, నీటి కుళ్ళాయి తిప్పి వదిలేస్తాం, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేసి విద్యుత్ను వృధా చేస్తాం. ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన ప్రకృతి తల్లికి కొడుతున్న పెద్ద పెద్ద దెబ్బలు.
5: అవునన్నయ్య, మనం చేసే చిన్న చిన్న తప్పులే కొండంత ముప్పుగా మారి

0: ఈరోజు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్రమైన కరువులు, ఎండలు ఉండాల్సిన సమయంలో వరదల రూపంలో మనల్ని భయపెడుతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలవక నీటి వనరుల్ని కలుషితం చేస్తూ సముద్ర జీవుల్ని, మూగ జీవాల్ని సైతం పొట్టన పెట్టుకుంటున్నాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతిని కొత్త కొత్త రోగాలు మానవాళ్ళని చుట్టుముడుతున్నాయి.
1: కరెక్ట్ అమ్మా, ప్రకృతికి స్వయంగా తనను తాను బాగు చేసుకునే శక్తి ఉంది, కానీ దానికి మనం కొంచెం సమయం, సహకారం ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణ అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికో లేదంటే ఏటా ఒక్క రోజు జరుపుకునే పండగకో పరిమితం కాకూడదు. ప్రతి ఇల్లు ఒక పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా మారాలి. ప్లాస్టిక్ కవర్లకు స్వస్తి చెప్పి గుడ్డ సంచులు వాడడం, వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకింప చేయడం, పచ్చని చెట్లను పెంచడం మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.
0: మరి మన పూర్వీకులు ప్రకృతితో కలిసి జీవించారు కాబట్టి ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించారు. మనం మన పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు, మేడలు, మిత్తులు కట్టించినా తాగడానికి స్వచ్ఛమైన నీరు, పీల్చడానికి మంచి గాలి లేకపోతే ఆ సిరి సంపదలన్నీ కూడా వ్యర్థమే. మన సంతతికి మనం ఇచ్చే నిజమైన అమూల్యమైన బహుమతి పచ్చదనంతో కళకళలాడే సుందరమైన భూగోళం మాత్రమే. ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు కానీ మన అత్యాసను కాదు. మరిప్పటికైనా మనం కళ్ళు తెరచి మన జీవన శైలిని మార్చుకుని పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దాం.
1: అసలు నిజం ఆలోచిస్తేనమ్మా, ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్నది విడదీయరాని అవినవభావ సంబంధం. అది ఎంత దగ్గర సంబంధం అంటే, మనిషి ప్రకృతి ఒడిలోనే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి ఆ చెట్లు, పుట్టలు, సెలయేళ్ల నడుమ ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. పెరిగి పెద్దయ్యాక తన జీవితానికి కావలసిన ప్రతి అవసరాన్ని ప్రకృతి నుంచే పొందుతూ ఎదుగుతాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే, చివరికి తన అపరిమితమైన స్వార్థం కోసం, సొంత లాభాల కోసం తాను పుట్టి పెరిగిన ఆ ప్రకృతిని నాశనం చేయడానికి కూడా వెనకడడం లేదు కదా.
0: అవునయ్య, కన్న తల్లిని, పెంచిన ప్రకృతి తల్లిని మర్చిపోవడం అంటే మన ఉనికిని మనమే నాశనం చేసుకోవడం. మనిషి తన అవసరాల కోసం అడవులను నరికేస్తూ సిమెంట్ అడవులను నిర్మిస్తున్నాడు. భూమి ఒడిలో ఉన్న ఖనిజాలను, నీటిని తోడేస్తూ గాలిని, నీటిని కాలుష్యంతో నింపేస్తున్నాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన ప్రకృతికే ఈరోజు పెద్ద ముప్పుగా మారాడంటే మానవాళి స్వార్థం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది.
1: ప్రకృతికి మానవుడు అవసరమే లేదు, కానీ మానవుడికి ప్రకృతి లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. మనం పీల్చే ప్రతి ఊపిరి, తాగే ప్రతి నీటిబొట్టు, తినే ప్రతి మెతుకు ఆ ప్రకృతి ప్రసాదించిన నిధి. అంతటి ఉపకారం చేసిన ప్రకృతికి మనం తిరిగి ఇస్తున్నది కాలుష్యాన్ని, వినాశనాన్ని మాత్రమే. ఈ కృతజ్ఞత ఇలా కొనసాగితే ప్రకృతి కోపానికి మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
0: ప్రకృతి కోపిస్తే సునామీలు, తుఫాన్లు, వరదలు భయంకరమైన రోగాల రూపంలో విరుచుకుపడుతుంది. మరిప్పటికైనా మనిషి తన స్వార్థాన్ని పక్కన పెట్టి విచక్షణతో ఆలోచించాలి. ప్రకృతిని కేవలం వాడుకునే వస్తువుగా కాకుండా మన ప్రాణదాతగా భావించి గౌరవించాలి. ప్రకృతితో మళ్లీ ఆ పాత ప్రేమానుబంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఆసన్నమైంది.
1: అవునమ్మా, మానవుడి అపరిమిత స్వార్థం వల్ల జరుగుతున్న ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదిక మీదకొచ్చాయి. ప్రతి సంవత్సరం ఒక్కో దేశంలో సమావేశమై తీవ్రంగా దెబ్బతిన్న మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చేపట్టాల్సిన అత్యవసర చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా మానవాళిలో పర్యావరణ పరిరక్షణపై విప్లవాత్మకమైన చైతన్యాన్ని కలిగించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలన్న గొప్ప ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
0: ఇక భూగోళం తరపున మానవాళికి ఇచ్చే ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రపంచ దేశాల అధినేతలు, శాస్త్రవేత్తలు అంతా కలిసికట్టుగా ఒకే వేదికపైకి వచ్చి ఆలోచిస్తున్నారంటే పర్యావరణ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ఈ రోజున ప్రపంచమంతటా పర్యావరణ రక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.
1: కరెక్ట్ అమ్మా, ఆశించిన ఫలితం దక్కాలంటే ప్రతి పౌరుడి ఆలోచన సరళిలో మార్పు రావాల్సిందే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇచ్చే సందేశం అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేరాలి. వినాశనం వైపు వేగంగా పరుగులు తీస్తున్న మన అడుగులను వెనక్కి మళ్లించి పర్యావరణ పునర్వైభవానికి నడుం బిగించాలి. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ కాలుష్యం, అడవుల నరికివేత వంటి మహమ్మారులపై ప్రపంచ దేశాలు జరుపుతున్న ఈ యుద్ధంలో మనం అందరం సైనికులుగా మారాలి.
0: మనం ఎంత సాంకేతిక పురోగతి సాధించామని సంబరపడినా సరే ఒక కఠోర సత్యాన్ని అంగీకరించక తప్పదు. ఈ భూమికి అత్యంత హాని చేస్తుంది మరెవరూ కాదు, స్వార్థపూరితుడైన మానవుడే. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రకరకాల పారిశ్రామిక వ్యర్థాలను, విష రసాయనాలను నేరుగా సముద్రాల్లోకి కలపడం ద్వారా సముద్ర జీవజలాన్ని

0: నాశనం చేస్తున్నాయి. ఇక మనం నిత్యం వాడే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఊహించని స్థాయికి చేరింది. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వేలు చూస్తే గుండె తల్లడిల్లిపోతుంది. చివరికి ఎవరెస్ట్ శిఖరం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది.
1: ఎక్కడో సముద్రాలు నగరాలు కలుషితం అవడమే అనుకుంటే, మనుషులు సులభంగా వెళ్లలేని అత్యంత పవిత్రంగా స్వచ్ఛంగా భావించే మంచు శిఖరం ఎవరెస్ట్ కూడా ప్లాస్టిక్ మయం అయిపోవడం నిజంగా మానవాళి దిగజారుడిదనానికి పరాకాష్టమ్మా. పర్వతారోహులు అక్కడికి వెళ్లేటప్పుడు తాము పట్టుకెళ్లే ఆహార పదార్థాల ప్లాస్టిక్ కంటైనర్లు, కవర్లు, బాటిళ్లని తిరిగి తీసుకురాకుండా అక్కడే వదిలేసి రావడం వల్లే ఈ ఘోరమైన అనర్థం జరుగుతోంది. సాహసం చేయడానికి వెళ్లే మేధావుల్లో కూడా ఈ పాటి పర్యావరణ స్పృహ లేకపోవడం అత్యంత విచారకరం.
0: అవునన్నయ్య, ఎవరెస్ట్ శిఖరంపై పేరుకుపోతున్న ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు మంచు కింద కరిగిపోవు సదా, అలానే ఉండిపోతాయి. మరంతేకాదు, ఆ ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు మంచు కరిగినప్పుడు కిందికి ప్రవహించే నదుల్లోకి చేరి ఆ నీటిని తాగి లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలను, జీవుల ఉనికిని ముప్పు దిప్పలు పెడుతున్నాయి. మానవుడి నిర్లక్ష్యం లోతైన సముద్ర గర్భం నుంచి నింగిని తాకే ఎవరెస్ట్ శిఖరం వరకు ప్రతి అంగుళాన్ని విషపూరితం చేస్తోంది.
1: మన ప్లాస్టిక్ బాటిల్ లేదంటే కవర్ వాడి రోడ్డు మీదో కొండల మీదో పడేసేటప్పుడు ఒక్క కవరే కదా అనుకుంటాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఇలాగే ఆలోచించడం వల్లే ఎవరెస్ట్ కూడా చెత్త కుప్పగా మారిపోయింది. పర్యావరణ పరిరక్షణ అనేది నియమాలు చట్టాల ద్వారా మాత్రమే కాదు, నేను నా వ్యర్థాలని పర్యావరణంలో వదిలిపెట్టను అనే స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరిలోనూ రావాలి. విహార యాత్రలకి, సాహస యాత్రలకి వెళ్లేవారు జీరో వేస్ట్ విధానాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి.
0: ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వెళ్లే మనం ఆ ప్రకృతికి శాపంగా మారకూడదు. ఎవరెస్ట్ శిఖరం మన గర్వకారణం. దాన్ని చెత్త కుప్పగా మార్చే హక్కు ఏ ఒక్కరికీ లేదు. ప్రపంచ ప్రభుత్వాలు, యాత్రికులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లాస్టిక్ రహిత పర్యావరణం వైపు బాధ్యతాయుతంగా అడుగులు వేయాలి. సముద్రాల నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు ప్లాస్టిక్ మహమ్మారిని తారసపడనివ్వకుండా కాపాడుకుందాం. మన స్వార్థంతో భూమాతను బలి చేయకుండా ఉందాం.
1: సో లిజనర్స్, జూలై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట వినేసి వచ్చేద్దామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. నువ్వు ఇందాక చెప్పిన విషయం చాలా ఆలోచించాల్సిన విషయం అమ్మా. నిజంగా జనాభా పెరుగుదల పేరుతో మనం ప్రకృతి మీద ఎంతటి దారుణమైన దండయాత్ర చేస్తున్నామో ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పడుతుంది. నానాటికి పెరిగిపోతున్న జనాభా కారణంగా ఈవేళ పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసేసి అసలు నేలపైనే మట్టి అనేది లేకుండా కనుమరుగు చేసేసాం. వాన పడితే ఆ వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశమే లేకుండా నీటి చుక్కలన్నీ డ్రైనేజీలు పాలవుతున్నాయి. ఇక పెరిగిన జనాభాకి అనుగుణంగా ఇళ్ళు, అపార్ట్మెంట్లు నిర్మించడం కోసం కళ్ళెదుటే ఉన్న పచ్చని చెట్లన్నింటినీ దయాదాక్షిణ్యాలు లేకుండా నరికేస్తూ ఉన్నాం.
0: ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రేపటి తరానికి తిండి పెట్టే పచ్చని పంట పొలాల్ని కూడా ఫ్లాట్లుగా, ఇళ్ల స్థలాలుగా మార్చేస్తుంటే భూతాపం పెరగక ఏమవుతుంది? ఏటా వానటి ప్రకోపానికి ఎండలు పెరిగిపోతున్నాయి, వేడి తట్టుకోలేకపోతున్నాం అని మనం నిత్యం లవోదీపం అంటున్నాం. కానీ ఆ ఘోరానికి అసలు కారణం ఎవరు? మనుషులమైనా మనం కాదా? 10 మంది మాత్రమే ప్రశాంతంగా నివసించాల్సిన ప్రదేశంలో ఈరోజు 100 మంది కిక్కిరిసి ఉంటున్నారు. దానికి తోడు మోటార్లు వేసి భూగర్భంలో ఉన్న నీటినంతా కూడా తోడేస్తున్నారు.
2: భూమికి కావలసిన పచ్చదనాన్ని, చెట్లని పూర్తిగా తొలగించేసి అంతటా కాంక్రీట్ అడవుల వల్లే సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఆ వేడి వాతావరణంలోనే ఉండిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోయి చెట్లు లేక గాలిలో తేమ తగ్గిపోయి భూమి ఒక వేడి పెనల్లా మారిపోతుంది. మనం చేస్తున్న ఈ ప్రకృతి విధ్వంసమే తిరిగి మనకే తీవ్రమైన వేడి, కరువు, తాగడానికి చుక్క నీరు లేని దుస్థితి రూపంలో ఎదురవుతుంది.
0: జనాభా పెరగడం సహజమే కావచ్చు, కానీ దానికి తగినట్లుగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మన బాధ్యత కదా. ప్రతి ఇంట ఖాళీ ప్రదేశాల్లో ప్లాస్టింగ్ బదులు మట్టిని వదిలేసి

0: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. కాంక్రీట్ కట్టడాల మధ్య కూడా మొక్కలు పెంచేలా వర్టికల్ గార్డెనింగ్ లేదా మేడలపై తోటలు పెంచి అలవాటు చేసుకోవాలి. మనం నరికిన ప్రతి చెట్టు స్థానంలో 10 కొత్త మొక్కలను నాటి కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో మానవ మనుగడి శూన్యమైపోతుంది.
1: అసలు సిసులైన ప్రశ్న దగ్గరికి వచ్చామమ్మా. పర్యావరణ పరిరక్షణ కోసం మన కర్తవ్యం ఏంటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఇది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని మన సిరివెన్నెల గారు అన్నట్లుగా పక్కన ఉన్న సమాజాన్ని లేదంటే ప్రభుత్వాన్ని వేలెత్తి ప్రశ్నించే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. మాటల నుంచి చేతల్లోకి మారాలి. మన పర్యావరణ రక్షణ కోసం మన నిత్య జీవితంలో సులభంగా పాటించగలిగే కొన్ని అద్భుతమైన ప్రాథమిక కర్తవ్యాలు కూడా ఉన్నాయి.
0: మరి ఆచరణ పెట్టాల్సిన మొదటి కార్యం ఏంటంటే, మనం బజారుకు మార్కెట్కు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి కాటన్ సంచులు తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇక షాపుల దగ్గర ఇచ్చే ప్లాస్టిక్ కవర్లను వద్దు అని ఖచ్చితంగా తిరస్కరించాలి. ఇక రెండవది, మన కుటుంబంతో స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లలో మాత్రమే వేయాలి. వీలైతే ఆ వ్యర్థాలన్నింటినీ ఒక చోటు సేకరించి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లకు అందజేసే బాధ్యత తీసుకోవాలి.
1: ఇక మూడవది, ఇది చాలా పవిత్రమైన బాధ్యతగా మనం చూడాలి. ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకి కనీసం ఒక్క మొక్క నాటడం అలవాటు చేసుకోవాలి. అలాగే మన బంధుమిత్రుల ఇళ్లలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్లాస్టిక్ వస్తువులు లేదంటే పూల బొకేలకి బదులుగా పచ్చని పూల మొక్కలు లేదంటే పళ్ళ మొక్కలు కానుగా ఇవ్వడం మొదలు పెట్టాలి.
0: ఇక నాలుగవది, భావి తరాల రక్షణ కోసం చాలా కీలకమైంది. మన పిల్లలకి చిన్న వయసు నుంచే పర్యావరణ ప్రాధాన్యతను నేర్పి వారిని స్వచ్ఛమైన ప్రకృతి ప్రేమికులుగా మార్చాలి. వారి చేతుల మీద కానీ మొక్కలు నాటించి నీళ్లు పోయించి అలవాటు చేయాలి. ఇక ఐదవది, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ప్రభుత్వాల వైపు అధికారుల వైపు ఎదురు చూస్తూ కూర్చోకుండా మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
1: అవునమ్మా, మన ఇల్లు మన ప్రాంగణం శుభ్రంగా ఉంటే సరిపోదు. మన ఇంట్లోని చెత్తను మనమే వేరు చేసి సక్రమంగా డిస్పోజ్ చేసుకోవాలి. మనం నివసించే మన వీధి, మన ఊరు, చివరికి మన దేశాన్ని కూడా శుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. మన ప్రవర్తన మారితే ప్రపంచం మారుతుంది. స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన నీరు, పచ్చని పరిసరాలు కావాలంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనందరం ఈ రోజే ఇప్పుడే మొదటి అడుగు వేయాలి.
0: వాతావరణ మార్పుల ప్రభావం నేడు మన కళ్ల ముందే ఎంతో స్పష్టంగా తీవ్రంగా కనిపిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మునుపెన్నడూ లేని తీవ్రమైన ఉష్ణ తరంగాలు, సమయం కాని సమయంలో పడే అకాల వర్షాలు, ఊహించని రీతిలో ముంచెత్తే వరదలు, మరోవైపు చుక్క నీరు లేని కరువులు, ఇలా అనేక ప్రాంతాల్లో సామాన్య మానవుడి జీవనాన్ని, మనుగడను అదలాకుదలం చేస్తున్నాయి. ఇవి కేవలం పేపర్లలో చదువుకునే పర్యావరణ సమస్యలు మాత్రమే కాదు, నేరుగా మన వ్యవసాయంపై, నీటి వనరులపై, ప్రజారోగ్యంపై, అంతిమంగా మన దేశ ఆర్థిక వ్యవస్థలపై కూడా కోలుకోలేని తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
1: సరైన సమయానికి వర్షాలు పడక రైతన్నలు పంటలు నష్టపోతున్నారు. కొత్త కొత్త వైరస్లు, వడదెబ్బల వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం, అదేవిధంగా మానవ సంక్షేమం అనేవి విడదీయలేని జంటగా మారిపోయాయి. పర్యావరణం బాగుంటేనే మనిషి ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగుంటాయి. ప్రకృతి వ్యవస్థ దెబ్బతింటే దాని మొదటి దెబ్బ మనుషులమైన మనపైనే పడుతుంది. వాతావరణ మార్పులు అనేవి మన తలుపు తట్టే ప్రమాదం కాదు. ఇప్పటికే మన ఇంట్లోకి వచ్చేసిన ఒక మహమ్మారి. దీనికి అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో నీటి కోసం, స్వచ్ఛమైన గాలి కోసం మహాసంగ్రామాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
0: అందుకే మనందరి ఆలోచన సరళిలో, జీవన విధానంలో తక్షణ మార్పు అనేది రావాలి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, ఇంధన పొదుపు పాటించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మరల్చడం మరియు చెట్లను పెంచడం ద్వారా మనం ఈ వాతావరణ మార్పుల ఉధృతిని తగ్గించగలం. పర్యావరణ పరిరక్షణే మానవ సంక్షేమానికి ఏకైక రాజమార్గం.
1: పర్యావరణ సమస్యల తీవ్రత ఎంత ఉందో మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అంతే వేగంగా సానుకూల మార్పులు కూడా విప్లవాత్మకంగా జరుగుతున్నాయమ్మా. కాలుష్యాన్ని పెంచే బొగ్గు, పెట్రోల్ వినియోగాన్ని పక్కన పెట్టి మనకి సమృద్ధిగా లభించే సోలార్ పవర్, విండ్ ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. అంతేకాదు, నశించిపోతున్న అడవుల పునరుద్ధరణ, జీవ వైవిధ్య సంరక్షణ, నీటి వనరుల శాస్త్రీయ నిర్వహణ దిశగా అంతర్జాతీయంగా అద్భుతమైన అడుగులు పడుతున్నాయి.
0: ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రకృతి ఆధారిత పరిష్కారాల ప్రాముఖ్యతను గుర్తించాయి. పర్యావరణాన్ని యంత్రాలతో కాకుండా తిరిగి ప్రకృతి శక్తులతోనే బాగు చేయొచ్చని స్పష్టత అంతర్జాతీయంగా ఏర్పడింది. ఉదాహరణకి, దట్టమైన అడవులు వాతావరణంలోని హానికర కార్బన్ను పీల్చుకుని కార్బన్ సింక్ గా మారి భూగోళాన్ని చల్లబరుస్తాయి.

0: చిత్తడి నేలలు వరదల హోరును తగ్గించి నీటిని ఇంకింపచేస్తాయి. మహాసముద్రాలు భూమి ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడతాయి. ఈ సహజ వ్యవస్థలను రక్షించుకోవడమే అసలైన పరిష్కారమని జగత్తు గ్రహించింది.
1: మనిషి చేసిన తప్పులకి ప్రకృతి దగ్గర పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఆ ప్రకృతి వ్యవస్థల్లో వేలు పెట్టకుండా వాటికి రక్షణ కల్పించడమే. టెక్నాలజీతో పాటు పర్యావరణ రక్షణ కలిసినప్పుడే సుస్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ సానుకూల మార్పులు మానవాళికి రాబోయే రోజుల్లో కొత్త ఆశల్ని, స్వచ్ఛమైన వెలుగును అందిస్తాయనడంలో సందేహం లేదు.
0: మరిప్పటిదాకా మనం అంతర్జాతీయ ఒప్పందాలు, పునరుత్పాదక ఇంధనాలు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు అని ఎంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నా అంతిమంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క వ్యక్తి పాత్ర అనేది అత్యంత కీలకమైంది. సమాజంలోని ఒక్కొక్కరి చిన్న చిన్న అడుగులే రేపు కొండంత మార్పుకు పునాదవుతాయి. మనం రోజు చేసే పనుల్లో నీటిని పొదుపుగా వాడుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, ఖాళీ స్థలాల్లో చెట్లు నాటడం, అవసరం లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆపేసి విద్యుత్ను ఆదా చేయడం, ఇంట్లోని వ్యర్థాలను తడి పొడి చెత్తగా సక్రమంగా నిర్వహించడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా భూగోళాన్ని కాపాడటంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి.
1: కరెక్ట్ అమ్మా. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యతతో లేదంటే స్వచ్ఛంద సంస్థల బాధ్యతతో మాత్రమే కాదు. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం, వ్యక్తులు అందరూ చేతులు కలిపి సమిష్టిగా కృషి చేసినప్పుడే మనం అనుకున్న హరిత పర్యావరణ లక్ష్యాలు సాధ్యమవుతాయి. నేను ఒక్కడిని మారితే ఏం వస్తుందిలే అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని గుర్తించి ఒక అడుగు ముందుకేస్తే ఆ కోట్ల మంది అడుగులే మన పర్యావరణాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేస్తాయి.
0: మన భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఏదో సాధారణమైన బాధ్యత మాత్రమే కాదు, అది మన అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని పొందుపరచబడిన ఒక విధి. భారత రాజ్యాంగంలో ప్రభుత్వానుకూల జీవనానికి, వృక్ష ప్రాణి రక్షణకు ప్రత్యేక ప్రాథమిక విధులను, చట్టాలను చేర్చారు. మన భారత ప్రభుత్వం ప్రకృతి వనరుల్ని, వన్య ప్రాణుల్ని కాపాడటానికి రాజ్యాంగ నిబంధనలతో పాటు అనేక కఠినమైన చట్టాల్ని, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్ని అమల్లోకి తెచ్చింది.
1: అవునమ్మా, ముఖ్యంగా మన భారతదేశ రాజ్యాంగంలోని నిబంధన ఆర్టికల్ 51A(g) గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఈ నిబంధనల ప్రకారం అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సమాజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం ప్రతి ఒక్క భారత పౌరుడి ప్రాథమిక కర్తవ్యం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజ్యాంగమే మనకి ఈ బాధ్యతను అప్పగించింది అంటే పర్యావరణానికి మన దేశం ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో అర్థమవుతుంది కదమ్మా.
0: ఇక చట్టాల విషయానికొస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. ఈ చట్టం ద్వారా గాలి, నీరు, నేల కాలుష్యాలను అరికట్టడానికి మరియు పర్యావరణానికి హాని తలపెట్టే పరిశ్రమలపై, వ్యక్తులపై కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనికి తోడు మన ప్రభుత్వం అనేక జాతీయ హరిత ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది.
1: కరెక్ట్ అమ్మా. అంతరించిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు తెచ్చిన ప్రాజెక్ట్ టైగర్, నదీ వ్యవస్థలను శుద్ధి చేసే నమామి గంగే, అడవులను పెంచే నేషనల్ గ్రీన్ మిషన్, అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రత కోసం రూపుదిద్దుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రకృతి వనరులను పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచే బృహత్తర కార్యక్రమాలు నిరంతరం సాగుతూ ఉన్నాయి.
0: ప్రభుత్వం చట్టాలు చేసి కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు ప్రతి పౌరుడు రాజ్యాంగం తమకిచ్చిన ఆర్టికల్ 51A(g)ని, విధిని మనస్ఫూర్తిగా గుర్తించుకుని చట్టాలను గౌరవిస్తూ ఈ జాతీయ మిషన్లలో భాగస్వామ్యం కావడమే మన ప్రథమ కర్తవ్యం. లిజనర్స్, మరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in లో.
3: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
4: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
5: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడు సమయం 10 గంటలకు అవస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం, ఈనాటిప్పుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
5: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
6: July 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
4: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
6: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు,

0: గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసినర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, కొన్ని దూరాలు కోపం వల్ల రావు, మాటలు తగ్గి మౌనం పెరిగినప్పుడు వస్తాయి. అంతే కదండి. అంటే కొన్ని దూరాలు ఏంటి అంటే, కోపం వల్ల రావు అంటే కోపం వచ్చి దెబ్బలాడుకుని విడిపోవడం, మాట్లాడుకోవడం కాదు. కొన్ని దూరాలు ఏంటంటే కోపం వల్ల రావన్నమాట. మాటలు తగ్గిపోయి మౌనం పెరిగినప్పుడు వస్తూ ఉంటాయి. అంతే కదండి. ఓకే లిసినర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి వెల్కమ్ టు సరదాగా కాసేపు అంటున్నారు. మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోపోయే ముందు, మరి రోజు ట్యూస్డే కదండి, మంగళవారం కదా, మరి హనుమంతుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి హనుమంతుడికి సంబంధించి ఒక చక్కని విషయం తెలుసుకుందాం. మరి స్వామి హనుమ ఎంత బలవంతుడో నీకు తెలుసా? మరి 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే తన బాణాలతో కొట్టాడు. మరి రక్తం ఏరులై పారింది. తర్వాత విభీషణుడు హనుమంతుడు కలుసుకుని, అసలు మన వానర సైన్యంలో పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విడిచిపెట్టేశారా అని కాగడా పట్టుకుని యుద్ధ భూమిలో వెతికారు. అలా వెతుకుతూ ఉండగా మరి వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. అప్పుడు విభీషణుడు, జాంబవంత నీకు స్పృహ ఉందా, మేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతోందా అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకెత్తి, మరి నాయనా నీ కంఠం చేత గుర్తుపెట్టానయ్యా, నువ్వు విభీషణుడువి కదా అని. మరి హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు విభీషణుడు ఇలా అంటాడు, నువ్వు పెద్దవాడివి, వానర యోధులందరికీ కూడా నువ్వు తాత వంటివాడివి, అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికున్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగావు అని అంటాడు. మరి మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బ్రతుకుంటే మళ్ళీ వీళ్ళంతా కూడా బతుకుతారు, మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే, హనుమశక్తి ఏంటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా అంటాడు జాంబవంతుడు. అప్పుడు వెంటనే హనుమంతుడు జాంబవంతుడి యొక్క పాదాలు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరిస్తున్నాడు అని చెప్పి మరి ఆశీర్వాదం తీసుకుంటాడు. లిజనర్స్, మరి హనుమ యొక్క శక్తి సామర్థ్యాలు ఎటువంటివి అనేది తెలుసుకున్నాం కదా. ఇకలని ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి నంద్యాల జిల్లా నుంచి మరి పాలెం పోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి. మరి హాయ్ హలో నమస్తే అంటున్నారు. నమస్తే అండి, మరి రోజు మా రేడియో సీనియర్ శ్రోత రాంబాబు గారి పెద్దప్పయ్య పవన్ రాజు పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి కుటుంబ సభ్యులు చేరాల రాంబాబు గారు, చేరాల చంద్రకళ గారు, చేరాల గణేష్ గారు, అలానే వారి బంధుమిత్రులు స్నేహితులు, మరి అలానే రేడియో శ్రోతలందరి తరపు నుండి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి ఈరోజు రాంబాబు గారి పెద్దబ్బాయి మరి పవన్ రాజు గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడి విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి పవన్ రాజు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడమని కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందుకు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈరోజు రేపు కూడా మరి సింహాచల గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది కదండి. అంటే సింహాచల గిరి ప్రదక్షిణ అనేది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మరి విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ చుట్టూ చేసే 32 కిలోమీటర్ల పవిత్ర పాదయాత్ర. భక్తులు మరి తొలి పావంచ వద్ద ప్రార్థనలతో ఈ యాత్రను ప్రారంభించి మరి అప్పన్నను స్మరిస్తూ

రాత్రంతా కూడా నగర నడక అనేది సాగిస్తూ ఉంటారనమాట. మరి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. ఇక హిందూ పవిత్ర మాసమైన ఆషాఢమాసపు పౌర్ణమి అనగా గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ మహాయాత్రకి మరి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 4 నుండి 5 లక్షల మంది భక్తులు తరలివస్తారు అని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉంటారు. ఇక ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర మరి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. మరి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అత్యంత విజయవంతం చేయడానికి మరి సింహాచలం దేవస్థానం అలానే విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల భద్రతా మౌలిక వసతుల ఏర్పాట్లను ముమ్మరం చేస్తాయన్నమాట. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, మరి దీన్ని ఎలా చేస్తారు అనే విషయానికి వస్తే, మరి భక్తులు భక్తి శ్రద్ధలతో సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర పాదరక్షలు లేకుండా, అంటే ఎలాంటి చెప్పులు బూట్లు ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం కాలి నడకన ప్రదక్షిణ చేస్తారు. ఈ సుదీర్ఘమైన నడక మార్గం కొండ దిగువన ఉన్న ప్రధాన కేంద్రమైన తొలి పావంచ దగ్గర ప్రారంభమై అడవివరం, హనుమంతవాక, జూ పార్క్, అప్పుగడ్ బీచ్, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం ప్రాంతాల మీదుగా సాగి తిరిగి తొలి పావంచ దగ్గరకు చేరుకుంటుంది. మరి భక్తులు రాత్రంతా నిరంతరాయంగా నడుస్తూ శ్రీహరి నామస్మరణతో భక్తి గీతాలు పాడుకుంటూ ఈ 32 కిలోమీటర్ల గిరి వలయాన్ని చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మరి ఇటీవల ఇలా యాదాద్రి గిరి ప్రదక్షిణ, అరుణాచల గిరి ప్రదక్షిణ వంటివి భక్తుల్ని చాలా చాలా చక్కగా ఆకట్టుకుంటున్నాయి కదండి. మరి పెద్ద సంఖ్యలో ఈ ప్రదక్షిణలో భక్తులందరూ కూడా పాల్గొంటారన్నమాట. ఇక హిందూ పురాణాల్లో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అవతారాలకు సంబంధించిన గాథల్లో ఈ సింహాచల గిరి ప్రదక్షిణ గురించి అత్యంత గొప్పగా విశేషంగా వర్ణించారు. మరి ప్రముఖ వరాహ పురాణం ప్రకారం పరమ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపడానికి రాక్షస రాజైన హిరణ్యకశిపుడు సింహాచల కొండపై నుంచి సముద్రంలోకి విసిరేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ అవతారాల అద్భుత కలయికతో స్వామిగా ఉద్భవించి తన భక్తుణ్ణి కాపాడాడు. మరి ఆ పరమాత్మ స్వయంగా కొలువై ఉన్న సింహగిరి చుట్టూ అత్యంత భక్తితో ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే అది భూమండలం చుట్టూ ఒక భూ ప్రదక్షిణ చేసినంత మహాపుణ్యంతో మహాపుణ్య ఫలంతో సమానమని వరాహ పురాణాలు స్పష్టంగా వివరించింది. మరి అనాదిగా వస్తున్న ఈ పవిత్ర ఆచారం వెనుక భగవంతుని పట్ల ఉన్న అచంచలమైన భక్తి, శరణాగతి అనే భావనలు దాగున్నాయి. ఇక ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల భక్తులకు ఆధ్యాత్మికంగా కలిగే ప్రయోజనాలు అనంతం, అలానే వర్ణనాతీతం. మరి పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజున సింహగిరిపై వెలసిన స్వామివారి దివ్యమైన శక్తి, కాంతి కొండంతా విస్తరిస్తుందని, ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులకు 1,000,000 యజ్ఞాలు చేసినంత అద్భుతమైన ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతపరచడానికి నిరంతరం చందనం పూస్తారు. పౌర్ణమి గడియల్లో ఆ చందన సువాసనల మధ్య స్వామిని స్మరిస్తూ నడవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. మరి వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరి ఈ 32 కిలోమీటర్లు నడవలేకపోతే సింహాచలం ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా సరిగ్గా అదే పుణ్యాన్ని పొందవచ్చు అని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆధునిక సైంటిఫిక్ పద్ధతుల్లో ఆరోగ్యపరంగా కూడా ఈ గిరి యాత్ర వల్ల భక్తులకు అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. మరి 32 కిలోమీటర్లు సుదీర్ఘమైన నడక వల్ల మనిషి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు అనేది కరిగిపోయి దాదాపు 2,500 పైగా క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది మనిషి గుండె ఆరోగ్యానికి, శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అత్యంత మేలు చేస్తుంది. ఇక సింహాచలం పచ్చని కొండల నిండా వేప, రావి, ఇతర అనేక ఔషధ గుణాలున్న వృక్షాలు దట్టంగా ఉన్నాయి. రాత్రి సమయంలో ఆ మూలికా చెట్ల
మీదుగా వచ్చి స్వచ్ఛమైన

గాలిని పీల్చడం మానవ ఊపిరితిత్తులకు చాలా మంచిది. అలానే యాత్రలో భాగంగా మార్గ మధ్యలో రపుఘర్ బీచ్ దగ్గర సముద్ర స్నానం చేయడం వల్ల ఆ ఉప్పు నీటిలోని సోడియం, సహజ ఖనిజాలు చర్మ రంధ్రాలను శుభ్రపరిచి చర్మ వ్యాధులను తగ్గిస్తాయని సైంటిఫిక్గా కూడా నిరూపితమైందన్నమాట. ఇక అలానే మరి ఈ వార్షిక యాత్రకు వచ్చే భారీ జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని మరి విశాఖపట్నం జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం భక్తుల రక్షణ కోసం పగడ్బందీ చర్యలు, సౌకర్యాలు తీసుకుంటారు. ఇక సుదీర్ఘమైన 32 కిలోమీటర్ల గిరి మార్గాన్ని 7 జోన్లుగా 28 సెక్షన్లుగా విభజించి నూతన టెక్నాలజీ అయిన AI ఆధారిత జన సమూహ పర్యవేక్షణ వ్యవస్థతో 70 CCTV కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తారు. ఇక రద్దీలో చిన్నపిల్లలు లేదా భక్తులు తప్పుదారి పట్టిన వారిని వెంటనే గుర్తించడానికి వారికి RFID ట్యాగ్లు జారీ చేస్తారు. అంతేకాకుండా దారి పొడవునా 32 అత్యవసర వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రతి 5 కిలోమీటర్లకు విశ్రాంతి కేంద్రాలు, అంబులెన్సులు సిద్ధం చేశారు. ఇక అప్పుగిర్ బీచ్ దగ్గర సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం 90 మంది నిపుణులైన గజ ఈతగాళ్లను కూడా ముందస్తు జాగ్రత్తగా మోహరించారు. ఇక అలానే ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు మరి విశాఖపట్నం నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా అందించే సేవలు ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మరి కుల మతాలకు, వర్గ భేదాలకు అతీతంగా మార్గం పొడవున 100 మంది వాలంటీర్లు భక్తులకు మంచినీరు, మజ్జిగ, పులిహోర, పండ్లు, టీ బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేస్తూ వారి ఆకలి దప్పికలు తీరుస్తారు. మరి సత్యసాయి సేవా సమితి లాంటి స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు 10 ఏళ్లుగా అలుపెరగకుండా నడచి అలసిపోయిన భక్తుల పాదాలకు కండరాల నొప్పులు తగ్గించేందుకు ప్రత్యేకంగా 75 కిలోల ఆయుర్వేద మూలికలతో, అంటే మిరియాలు, వెల్లుల్లి, కర్పూరంతో తయారు చేసినటువంటి వేడి నూనెతో మర్తనా చేస్తూ విశేషమైన సేవలు కూడా అందిస్తున్నారు. ఇక విశాఖవాసులు ఈ అద్భుతమైన సేవా దృక్పథ సమాజంలో సామాజిక సమైక్యతను, మానవత్వాన్ని, దాతృత్వాన్ని మరింత పెంపొందిస్తూ ఉంటుంది. మొత్తంగా సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక సాధారణ భక్తి యాత్ర మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ ఒక మహా ఉత్సవం, గొప్ప ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్య ప్రయాణం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే స్వామివారి పుష్పరథం మధ్యాహ్నం తొలి పావంచ దగ్గర ప్రారంభమై 32 కిలోమీటర్లు గిరి మార్గంలో భక్తులకు కనువిందు చేస్తూ దర్శనం ఇస్తూ ముందుకు సాగుతుంది. మరి నేడు రేపు జరిగే ఈ ఉత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడుగడుగున కట్టుదిట్టమైన ట్రాఫిక్ మళ్లింపులు చేస్తారు. ఇక APSRTC వారు మరి భక్తుల కోసం ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు చేసి ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉంచుతారు. ఇక భక్తులందరూ ఈ ప్రభుత్వ ప్రైవేట్ వసతులను సద్వినియోగం చేసుకుంటూ సురక్షితంగా యాత్రను పూర్తి చేసి సింహాద్రి అప్పన్న పరిపూర్ణ అనుగ్రహం పొందాలని మరి అధికారులు, ఆలయ పండితులు కూడా కోరుకుంటారు. లిజనర్స్, మరి ఈరోజు రేపు కూడా మరి సింహాచల గిరి ప్రదక్షిణ చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది కదండి. మరి దానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక నేను ఈనాటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న గారు, శివగంగ గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే విష్ణు FM అంటున్నారు. నమస్తే అండి. మరి విజయ గారికి, మిత్రులందరికీ కూడా మరి రేపు గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. అలాగే ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించేశారంటే పెడన వీరభద్రపురం నుండి వీరకనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం. శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. మరి ఆదర్శ కుటుంబ చిత్రం నుండి ఏడుకొండల వెంకటేశ్వర అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

మీరు చిక్కితే నీకు శతగోపం పెడతారు పెడతారు శతగోపం పెడతారు. ఏడు కొండల

తిరుగువాడు బాగుపడితే పొరుగువాడి కుక్రోషం. ఈ గందరగోళమేంటి, విత్తర చూపులేండి, నువ్వే దిగి రాకుంటే రమ కోర్సిక గోవింద గోవింద గోవింద అఫ్ కోర్స్ ఏడు కొండల వెళ్ళి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి జులై 27 అనగా నిన్న మన భారతదేశం అంతా గర్వించదగ్గ మహోన్నతమైన మహామనిషి, అందరి అభివృద్ధిని, అందరిలో చైతన్యాన్ని కాక్షించే ఉన్నత విలువలు గల వ్యక్తి,

మరొకలా చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆ మహానుభావుడిని ఒక శక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి ప్రతిభా పాఠవాలు అంత స్ఫూర్తిదాయకమైనవి, కీర్తి ప్రదాయకమైనవి. అలాంటి అత్యున్నత అత్యుత్తమ భారతదేశ రాష్ట్రపతి వర్యులకు మరి అవుల్ ఫకీర్ జమాలుద్దీన్ అబ్దుల్ కలాం గారు అనగా ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్తంది. మరి వారు ఎప్పుడూ కూడా కలలు కరండి, కానీ ఆ కలల్లోని జీవిత మనుగడను కొనసాగించకండి. మీరు కన్నటువంటి ఆ కలలను సాకారం చేసుకోవడానికి అకుంఠిత దీక్షతో నిత్య విద్యార్థిగా అనునిత్యం అనుక్షణం ప్రయత్నించండి అని అందరికీ, మరి ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి యువతే వెన్నెముక, స్టూడెంట్ అనగా యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు అన్న విషయాలను అందరికీ తెలియజేస్తూ, ఒక సినిమా మగవారికి నచ్చితే సమయం అనుకూలించినప్పుడు తానొక్కరే ఆ చిత్రాన్ని వీక్షించడం జరుగుతుంది. అదే చిత్రం ఒక మహిళామణికి నచ్చేలా ఉంటే ఆ చిత్రాన్ని ఆ మహిళ చూడటమే కాకుండా తన భర్తను, పిల్లలను, తన కుటుంబ సభ్యులందరినీ ఆ సినిమా చూసేందుకు ప్రేరేపించడం జరుగుతుందనే విషయం ఎంత సత్యమో, భరతమాత బిడ్డలు దేశానికి వెన్నెముక లాంటి ఒక యువత బాగుంటే వారు బాగోవడమే కాకుండా వారి తల్లిదండ్రులు ఇంకా వారింట్లో వారికన్నా పెద్దవారిని, వారికంటే చిన్నవారిని టోటల్గా అందరినీ బాగా చూసుకుంటారు. అంతేకాకుండా తద్వారా దేశ ప్రగతికి, దేశ అభ్యున్నతికి దోహదపడిన వారవుతారనే భావంతో మరి కలాం గారు ఎక్కువగా యువతను చైతన్యపరిచేవారు. అంతేకాకుండా స్వతహాగా వారు శాస్త్రవేత్త కావడం వల్ల ఎన్నో పరిశోధనలు చేసి దేశ ప్రగతికి, దేశాభివృద్ధికి ఎంతగానో పరితపిస్తూ ఎన్నో సేవలను అందించడం జరిగింది. మరోమారు ఆ మహానుభావుడికి మరి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే జులై 27 మరి నిన్న బాపు గారి స్నేహం అనే చిత్రం ద్వారా మనకు పరిచయం అయినటువంటి అలనాటి ప్రముఖ నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి మరి పూడిపెద్ది జోగేశ్వర శర్మ గారనిగా పీజే శర్మ గారి పెద్ద కుమారులకు ప్రముఖ డబ్బింగ్ కళాకారులు, నటులు అగు పి సాయి కుమార్ గారు పుట్టినరోజు. అలానే జులై 27 అనగా నిన్నటి రోజునే మరి 1985 సంవత్సరంలో కైలాసం బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సింధు భైరవి చిత్రంలో పాడలేను పల్లవేనా అనే పాట ద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పాడలేనంటూ పరిచయమైన చిత్రగారు ఆ తర్వాతి కాలంలో స్వతహాగా చిత్రమ మలయాళం భాషకు చెందినవారైనా సంగీతానికి ఎల్లలు వద్దలు, పరిధులు, భాషాభేదాలు లేవని రుజువు చేస్తూ వేలాది పాటలు ఆలపించినా ఆలపిస్తున్న చిత్రమ్మను ప్రఖ్యాత గాయని మనకు శ్రీమతి ఎస్ జానకి గారు గాయనిగా మీ వారసులెవరు అన్న ప్రశ్నకు మరి ఇంకెవరు నా బంగారు తల్లి చిత్రమే అని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలు ప్రకటించడం జరిగింది. అలా అద్భుత గాయని మణికు జానకమ్మతో అభినందనలు ఆశీర్వాదాలు అందుకున్న మరి కృష్ణయ్యార్ శాంతకుమారి చిత్ర అనగా కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు కాబట్టి మరి సాయి కుమార్ గారికి, చిత్రగారికి, వారిరువురికి కూడా బిలేటెడ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా చిత్రగారు తొలి చిత్రంలో తొలిపాట అయినటువంటి సింధు భైరవి చిత్రం నుండి చిత్రమ్మగారు ఆలపించిన ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో జి సత్యమూర్తి గారి సాహిత్యం పాడలేను పల్లవేనా భాషరాని దానను అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి సాయి కుమార్ గారుకు అలాగే చిత్రగారికి కూడా బిలేటెడ్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ಮಗ ಮಗ ಸ.

ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అంశం వచ్చేసి ఉచిత బస్సు కష్టాలు అని చెప్పి అంటున్నారు. మరి మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితమా? ఎవరడిగారు? ఓట్ల కోసం కుర్చీలాటలు, సీటు కోసం రాజకీయం ఆడే చదరంగం. మరి దీనిలో మహిళలు పావులే బలైపోతున్నారు. మరి బస్సు ఎక్కాలంటే భయం. ఎక్కకుండానే రైట్ రైట్ అనే కండక్టర్, అపాయాలతో ప్రయాణం. స్టేజ్కి 100 అడుగుల ముందే లేక 100 అడుగుల వెనుక ఆపే డ్రైవర్. సమయానికి రాని బస్సులు. వచ్చిన ఆడవారిని చూసి ఆపనివైన. దీంతో ఉద్యోగులు, స్టూడెంట్లు సమయానికి చేరలేక ఇక్కట్ల పాలు. కొన్ని చోట్ల 5-6 బస్సులు పోతే మరి ఒక్క బస్సు ఎక్కే మోక్షం. ఎక్కిన డ్రైవర్ వారిపై బూతుల తిట్ల పురాణం. ఇక ఆడవారికి మనశ్శాంతి లేని ప్రయాణం. మరి అర్జెంటు ప్రయాణాలకు మంగళం పలికారు. ఉచిత బస్సు పుణ్యమా అని. మరి ఆటో ఎక్కుదామా అంటే కొద్ది దూరానికే చారుడు, బారుడు చార్జీల మూత. సామాన్య జీవితంలో ప్రయాణం నరకప్రాయమైంది. మరి ఉచితం అంటూనే నరకం చూపిస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాలకున్న బస్సుల సంఖ్యలో కోత విధించారు. మరి ఎవరికోసం ఈ ఉచితం? ఎందుకోసం ఉచితం అంటున్నారు? మరి ఉచితాలు తెచ్చు తంటాలెన్నో, ఉచితాలు వద్దు రుసుములు చెల్లింపు హద్దు అని చెప్పి అంటున్నారు. అలానే మరి బొబ్బులు పులి చిత్రం నుండి 1వ నంబర్ బస్సు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి శ్రీరామ భక్తుడైన హనుమంతుడు ఆంజనేయ స్వామి శక్తి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి హనుమయ్య బలం గురించి, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ గురించి మరి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అలానే అద్భుతమైన నరసింహస్వామి వారి పాట కూడా వినిపించారు. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే తిరుమల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు అన్నట్లుగానే కొన్ని దూరాలు కోపాల వల్ల కాకుండా మాటలు దూరం కావడం వల్ల, మౌనంగా ఉండటం వల్ల ఏర్పడతాయన్న విషయం అక్షరాల యథార్థం అని చెప్పి అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాట పెరగకుండా అదే మౌనం మన మధ్య దూరాలను పెరగకుండా చేయడంలో సహాయపడటం కూడా జరుగుతుందని నా అభిప్రాయం అని చెప్పేసి అంటున్నారు. ఓకేనండి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి లిజినెస్. మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

ఎంతరో ఏ మారిన ఆల్బిత్తరు కిల్లేడు ఎంతరో ఏ మారి

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో లేళ్ల పెరక కథ వింటారు. వానంటే అసహ్యం, వానంటే వెగటు, వానంటే కడుపులో సుడులు తిరుగుతున్న గాబరా, దిక్కుమరణ వాన, తోచనివ్వదు, తోచింది చెయ్యనివ్వదు, ఇంకా కొంపలు మునిగినట్లు ఉరుములు మెరుపులు, భయం, ఒకటే భయం. అర్జున, ఫల్గుణ గుండెపై ఉమ్మితుంపరలు. తను తప్పు చేస్తున్నాడా? కొడుకు మాటల్లో నిజముందా? వెంకటపతిరాజు ఆలోచిస్తున్నాడు. తెగని ఆలోచనలు దుఃఖానికి దగ్గరదారి. అయినా సరే ఆలోచనల పరంపర మట్టిని నమ్ముకుని రోజులు పోయాయి. విశ్వాసాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. మట్టిని నమ్ముకోవడం, మట్టి మట్టి మట్టి అంటూ కలవరించడం నేరమా? మట్టి బంగారం అనుకున్నాడు తను. తరతరాల సేద్యం చేటు చేస్తుందనుకున్నప్పుడు కొనసాగించడం తప్పు అంటున్నాడు కొడుకు. చేను వెంపడి తిరిగిన ప్రతి క్షణం అమృత గడియే. ఋతువుల భ్రమణం కొత్త ఉత్సాహమై వెలిగేది. దేశం కడుపు నింపే కార్యంలో తనొక గింజనని తెలిచాడు. వ్యవసాయంలోని ప్రతి దశను తనకు నేర్పిందెవరు? చేను కాదు, వయసుతో పాటు అనుభవం వచ్చింది. అనుభవాలు పెరిగే కొద్దీ ఎదురు దెబ్బలు తట్టుకునే శక్తి అలవడింది. విత్తనం జాగ్రత్త చెయ్యడం, నారు పోసి ఆకుమడి సిద్ధం చేయడం, కన్నబిడ్డలా

సాగి ఊచి కోత కోసి పనులు మోపు కట్టి నెత్తిన మోసి కుప్పేసి నూర్పులు నూర్చి ఎగరపోసి సంచులు నింపి ఒక తొలకరి మరొక దాళ్వాగా విరామ విరుగని ఉరుకులు పరుగులు కట్టెను కొట్టపొయ్యిలో పెట్టా అన్నట్లు అప్పు చెయ్యడం తీర్చడం ఇంకా మిగిలిపోయి బాకీలు అయినా తప్పదు. దూకించాల్సిందే బతుకురదాన్ని. సాంప్రదాయ జీవనాధారం ఎప్పుడో మెరుస్తుందని గంపెడాస. రైతే రాజని అభిమానతనం. కొండ్ర కలిగినవాడి కోటీశ్వరుడన్న నమ్మకం. వట్టిదేనా అంతా అబద్ధము? ఆత్మవంచనేనా? చెప్పింది వినవ్, నీ మాట నీది, మొండిపట్టు. కాస్త నిదానించి లోకమెలాగుందో చూడు. వ్యవసాయం ఇప్పుడు అక్షరాల జూదంగా మారిపోయింది. ఇది నేను చెబుతున్న మాట కాదు. శ్రమకు తగ్గ ఫలం ఉండదు. రేయం పవళ్ళు ఒకటే టెన్షన్, ఎందుకొచ్చిన తిప్పలు. కొడుకు రామరాజు పొడుస్తూనే ఉన్నాడు. పొలం పేరు లేళ్ల మెరక. పని గుర్తింపు కోసం పొలాలకు పేర్లుంటాయి. నందనవనంగా పేరు మారుద్దామనుకున్నాడు. ఒకప్పుడు ఇక్కడ లేళ్లు స్వేచ్ఛగా తిరిగేవట. వీళ్లుగా బారితి రేపటి నుంచి నక్కలు తిరుగుతాయి. చిన్న చెరువు, గట్టుమీద వరుసగా కొబ్బరి చెట్లు, ఆనుకునే పొలం, అనువంశికంగా వచ్చిన వారసత్వపు నజరానా. బతుకు వెళ్లదీయడానికి కొడుకు చదువుకి ఇదే ఆధారమయ్యింది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న కొడుకు చెవిలో ఇల్లు కట్టుకుని ఒకటే పోరు, పొలం అమ్మి తనతో వచ్చి ఉండమని. భార్య లక్ష్మి వంతపాడింది. తను కోపగించి కసిరితి ఉరుకుంది. వాడన్నట్లుగాని రెండేళ్లుగా చేను పరీక్ష పెడుతున్నమాట వాస్తవమే. కాని పరీక్షలో నెగ్గినప్పుడే కదా విజయానందం. పిరికివడలా పారిపోతే ఎలా? ఆకుపచ్చని సౌందర్యం కళ్ల ముందు సాక్షాత్కరించే తూర్పు గోదావరిలోని ఈ పరిస్థితి కని విని ఎరుగనిది. చూడగలిగే కళ్లకు ఇక్కడొక తెలంగాణ, ఒక రాయలసీమ, ఒక ఉత్తరాంధ్ర కనబడతాయి. అంతటా భూసార విలువల వైవిధ్యమే. ఇక్కడి రైతు సమస్యలు కొట్టిపారవేయే తగ్గవి కావు, రుజువు తానే. ఈ ఏడాది వరి పంట బుప్పదిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. మీట నొక్కగానే బల్బు వెలిగినంత సులువుగా చేలోకి నీరు పోతోంది. కాదన్నవారెవరు? కానీ జరిగిందేమిటి? పాడువాన, పనికి మాలవాన, జావ కరువాన, అతివృష్టి శాపం, చేతికందే ఫలం, నిరాశ మిగిల్చిన వైనం, ప్రకృతి ఆగ్రహం. తొలకరి పంట పొట్టమీతుండగా అకాల వర్షంతో పంట దిగుబడి తగ్గింది. అంతేనా, ఆకాశం నిర్మలంగా ఉంది కదా అని కోతలు పూర్తి చేసి పిలవకుండానే వచ్చింది వాన. పనులు నీట తేలేంత కుండపోతా ఈడ్చి కొట్టినట్లయింది. గుండె గుబేలమంది, దిక్కు తోచలేదు. కక్ష సాధింపు అక్కడితో ఆగలేదు. గుండె చిక్కబెట్టుకుని నీరు గమ్మున పోయేందుకు సేళ్లు వేసి నీటిని దింపాడు. రెండు రోజులు పొడి ఎండ, పని తిరిగేశాడు. మర్నాడు కట్టేత పురమాయించాడు. గట్టుకు తెద్దామనుకునేంతలో మళ్లీ కొట్టింది. మొక్క మొలవకుండా ఉప్పునీళ్లు జల్లించాల్సి వచ్చింది. దిక్కుమాలవాన. వానంటే గగురుపాటు, వానంటే కలవరం, వానంటే గుండె ఒత్తిడి, విరక్తి, చిరాకు. దీగాలు పడిపోయాడు. నెమ్మదిగా కళ్ళు ఇరుపుక్కుతున్నాయి. జట్టు కట్టే లేమిలోంచి, అసక్తతలోంచి, అయోమయంలోంచి తన మీద తనకే కోపం. గడ్డిలో తేమ నిలువ ఉండటం వల్ల కుప్ప వేయలేం. మరో దారి లేక కుప్పేస్తే గింజకు పాయి తగిలిందంటే రేటు అడ్డంగా పడిపోతుంది. గిట్టుబాటు లేకపోయినా, గత్యంతరం లేక అమ్మడానికి సిద్ధపడితే ధాన్యం బేరగాడు ఇచ్చినప్పుడే సొమ్ము తగ్గుతుంది. నెలల తరబడి అరువుకు తోలాలి. ఈ లోపులు అవసరాలు తోసుకొస్తుంటాయి. డబ్బు కోసం వెతుకులాట, విషవలయ పంజ, ఇదంతా దండగ మారి వ్యవహారంగా తయారైంది. కూలి 500 ఇస్తే చీల వంగుంటాడు. 2 బస్తాల ధరకు 3 కూలోళ్ళు. కొరత, మానవ వనరుల కొరత. ఇబ్బడి ముబ్బడిగా ఇతర పెట్టుబడులు పెరుగుతూ సహనం చిట్లిపోతూ కూలోడు మెట్టు దిగడు. వర్షం వస్తే ఇంకాను, ఎవడి ఆతృత వాడిది. మిల్లోడు మెట్టు దిగే కొంటాడు. దిగుమతి పెరిగితే ఇంకాను, ఎవడైనా జేబు బరువుకి ఆలోచిస్తాడు. సడలిపోతున్న నమ్మకాల మధ్య రైతు, పగులుతున్న విశ్వాసాల నడుమ రైతు.
అస్తమిస్తున్న సూర్యుడు

మరీ కాంతివంతంగా ఉన్నాడు. మేఘాల అంచులు జరీపూతతో మెరుస్తున్నాయి. మామిడి చెట్టు మొదలిలో గోనెసంచి పరుచుకుని కూర్చున్నాడు వెంకటపతిరాజు. అతని చూపు ధాన్యం రాసి మీద పడింది. కింద బాగా బెత్తవేసి రాసిపోసిన ధాన్యం ఒత్తుగా గడ్డితో కప్పి పైన కొబ్బరి ఆకుల బరువుంచాడు. తూకం అయ్యాకనే రూపాయిల్లో మారకపు విలువ తెలుస్తుంది. అంతదాకా కంటి ఉజ్జాయింపుతో ఉత్తుత్తి అంచనాతో లెక్కలు కట్టుకోవడమే. గింజల పోగు గుప్పెడు నొట్లుగా మారిపోతుంది. వెంకటపతిరాజు సుడులు తిరిగిన గాలికి చెదిరిన గడ్డిని సరిచేసి చేతికర్రతో బలంగా ఉత్తాడు. చేలు గుంపులుగా కొంగలు. వెంకటపతిరాజు పొలంగట్టు దిగాడు. మొలకల చిరునవ్వయ్యే జీవధాతువుని అందించే మట్టిని గుప్పెట్లోకి తీసుకున్నాడు. మట్టిలోంచి సన్నగా వినపడే ఊసులుంటాయి. వాటిని వినే ప్రయత్నం చేశాడు. గత రాత్రి ఊరు నుండి వచ్చిన రామరాజు అక్కడకు చేరి తండ్రి వెనకవైపు నిలబడ్డాడు. తండ్రి చేస్తున్న పనిని గమనించసాగాడు. దూరంగా ఉన్న చెట్టు మేంచి పిట్టలు సామూహిక బృందగానం చేస్తున్నాయి. వెంకటపతిరాజు అరచేతిలోని మట్టి వింత శోభతో ఉంది. ఆ వెలుగు రామరాజు కళ్లను తాకినట్లనిపించింది. మెలకువ దాడితో కలలోని అనుభవం మాయమైనట్లు అంతా భ్రమే. ఏం చేస్తున్నావు నాన్నా? అమ్ముడు పోని ధాన్యం ముందు ఎందుకిలా కూర్చున్నావు? వయసుకు మించిన శ్రమను నిన్నెవరు చేయమన్నారు? హాయిగా ఇంటి దగ్గర కాలక్షేపం చేసుకుంటే పోలా. ఎదురుగానున్న గట్టుమీద కూర్చుంటూ అన్నాడు రామరాజు. రాత్రి నువ్వు మాట్లాడిన మాటలు నన్నెంతో కలవరపెట్టాయి. నువ్వన్నది నిజమే కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నోటికి నూరుపాళ్లు అంగీకరించే మాటే. అయినా నా మనసుకి సర్ద చెప్పలేకపోతున్నాను. అందుకే నీ బుద్ధి మారాలని మట్టిని ప్రార్థిస్తున్నాను. రైతుకు మట్టే కదా దేవుడు, వెంకటపతిరాజు అన్నాడు. రామరాజు తండ్రి కేసు చూస్తూ ఉండిపోయాడు. రాత్రి టీవీ వార్తల్లో మంత్రిగారి ప్రసంగం విన్నావు కదా? క్రాప్ హాలిడే చేద్దామనుకుంటున్నది రైతు కడుపు బండి కాదట, రాజకీయ శక్తులు ఆడుస్తున్న నాటకమట. నిరసనలని ధైర్యంగా ఉండండి, అండగా మేమున్నాం అంటున్నాడు. అదంతా సరే, ఊళ్ళో కూడా నీకు పట్టదా? ఈ సంవత్సరం 600 క్రాప్ హాలిడే అమలు జరిపి తీరతారట. పంట విరామం చేసి నష్టపరిహారం కోరతారట. ఎవరైనా ఆకుమడి వేస్తే ట్రాక్టర్తో దున్నేస్తారట రామరాజు అన్నాడు. అవన్నీ జరిగేవి కాదురా. రైతు జట్టు కట్టి ఉద్యమం చేయడం కల్లోని మాట. పక్కోడి చేలో నీరు ఊరి వాడి పంట పాడవుతుందని తెలిసినా నీరు కట్టడం మానడు. ఎవడి స్వార్థం వాడిది. చూస్తుండు, ఏమీ జరగదు. పీతల మంగళంలోని పీతదారే రైతు దీను, వెంకటపతిరాజు స్థిరంగా అన్నాడు. నెమ్మదిగా చీకటి ముసురుకుంటోంది. వెంకటపతిరాజు లేచి నిలబడి పంచి తెలుపుకున్నాడు. దండి సత్యాగ్రహం సమయంలో గాంధీగారి గుప్పెట్లోని ముప్పుల బట్టి అన్నీ తెలిసినవాడివి. పొలం అమ్మకం గురించి మరోసారి ఆలోచించడన్నా? నా జీవితానికి లోట్లేదు. హాయిగా సంతృప్తికరంగా బతికేంత జీతం వస్తుంది నాకు. ఈ ఎకరం అమ్మేసి మంచి కారు కొనుక్కుంటాను. కాలం గతంలోలా లేదు, మారిపోతోంది. సాధ్యమైనంత వరకు సుఖంగా సౌకర్యవంతంగా ఉండటాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. పిల్లల్ని స్కూల్కి దింపడం కష్టమవుతోంది. అందరికీ కార్లున్నాయని మనకే లేదని పిల్లలు గోల పెడుతున్నారు. వాళ్ల సరదా కూడా తీర్చినట్లుంటుంది అని కాసేపు ఆగి, ఊళ్ళో సంగతులు నీకేమీ తెలిసినట్లేదు. రైతులు ఈసారి పట్టుదలగా ఉన్నారు. క్రాప్ హాలిడే తప్పదనుకుంటున్నారు. అదలా ఉంచి వ్యవసాయం వెలగబెడితే వచ్చేదేముంది? సూటిగా ప్రశ్నించాడు రామరాజు. పిల్లకాకేం తెలుస్తుంది, ఉండేలు దెబ్బ. అన్నీ జరిగి పంట విరామం చేస్తే సారవంతమైన పొలం బంజరు భూమిగా మారుతుంది. అమ్మకం పెట్టినా ఎవడూ కొనడు. తొండలు గుడ్లు పెట్టుకుంటాయి. అప్పుడెవరికి కావాలి? వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాడు మరో పని చేయగలడా? గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే పొద్దు గడవద్దు? అక్కడే ఉంది అసలు కిటుకు. నాన్న, ఆ భయం అక్కర్లేదు. గడ్డు పరిస్థితుల్లో కూడా భూమి రేటు నిలకడగానే ఉంటోంది. అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళికలు దాచినట్లు డబ్బు బంగారం ఎవరూ దాయరు. భూమి కొనుక్కుంటే స్థిరాస్తిగా ఉంటుంది. అందుకే భూమి మీద మోజు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ రేటుకు తగ్గించి అమ్మద్దు. అట్లాంటి బేరం వస్తేనే అమ్ముదాం. సరేనా, ఇక ఇంటికి వెళదాం పదనన్నా
అన్నాడు

0: రామరాజు. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. రామరాజు వెళ్ళిపోయాడు. వెంకటపతిరాజు ఉస్సూరని దిట్టూర్చాడు. పిదపకాలం, పిదప బుద్ధులు అనుకున్నాడు. అడవుల్ని, సముద్రాల్ని, నదుల్ని, కాలువల్ని, పంట పొలాల్ని, వంతులల్ని దాటుకుంటూ ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు నినాదాలతో జడత్వ ప్రాతినిధ్యం కిందికి దిగివస్తుందా? కొత్త శక్తితో కథను తొక్కుతూ రైతులంతా ఒక్కటిగా నిలుస్తారా? అవునో కాదు, వెంకటపతిరాజుకు అవసరం లేదు. చేయదగిన పనిమీదే పూర్తి నమ్మకం. సానుకూల ఫలితాలు వచ్చి తీరుతాయి. శ్రమ నిరంతరంగా కొనసాగాల్సిందే. కాలం అన్యాయం చేయదు. పరిస్థితులు తప్పక మారుతాయి. రైతు మళ్లీ రాజవుతాడు. దేశ జనం గుండెల్లో కొలువుంటాడు. వెన్నెముకలాంటి రైతు ఎప్పటికీ వంగిపోడు. రైతును గౌరవించే రోజులొస్తాయి. రైతు పూజలందుకుంటాడు. ఆలోచనలు కొండంత బలాన్నిచ్చాయి వెంకటపతిరాజుకు. ఆయన ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం, కోటి జ్యోతుల కాంతి, మనసు తేలికపడిన ఛాయలు. చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకున్నాడు. చీకటిలో సైతం హద్దులు కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోకపోతే వాడు మనిషే కాడు. చీకటిలో చేను చుట్టూ తిరిగాడు. గుప్పెటలో మట్టి అలాగే ఉంది. చేతిని సమాంతరంగా చాపి మరోసారి అనుకున్నాడు. మట్టి అన్యాయం చెయ్యదని. అకస్మాత్తుగా కళ్ళు చెమ్మకిల్లాయి. ఉబికి వస్తున్న కన్నీళ్లని తువ్వాలతో తుడుచుకున్నాడు. ఆఖరిసారిగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా అనుకున్నాడు. ఇంత భూమి 4 చక్రాల తొడిగించుకుని బిరబిరా కదిలిపోతుందా? రోడ్డు మీద తిరిగే వాహనం అవుతుందా? పెట్రోలు నింపుకుని ఊళ్ళు ఊళ్ళు తిరుగుతుందా? లేళ్ల మెరక నా శరీరంలో ఒక భాగం. ఇది నా ఊపిరి. వాడి వెర్రిగాని నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని వస్తుమార్పిడి చేయడానికి ఒప్పుకోను. నేను, నా పొలం ఒకరికొకరంగా కాలాన్ని ఈదుతాం. వర్షం, తుఫానులెన్ని వచ్చినా పారేసుకున్న చోటే వెతుక్కుంటాను. వెన్నెల్లో వెంకటపతిరాజు చూపు పట్టపగ్గాల్లా కనబడుతోంది. ఉల్లాసంగా ఇంటి ముఖం పట్టాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో లేళ్ల మెరక కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పెనుగొండలోని స్థానిక వాసవి శాంతిధామ్లో గురు పౌర్ణమి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం వాసవి శాంతిధామ్ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు మణికంఠ ధ్వజారోహణం, గోమాత పూజ, వాసవి అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేశారు. నగరేశ్వర స్వామికి సహస్ర స్ఫటికలింగ భస్మార్చన, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి శాంతిధామ్లో త్వరలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ అధ్యక్షుడు పిఎన్ గోవిందరాజులు అన్నారు. సోమవారం స్థానిక వాసవిధామ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న వయసు విద్యార్థులను ఎంపిక చేసి వారికి పూర్తిస్థాయిలో వసతి కల్పిస్తామని అన్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో అర్చకులుగా వారికి ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రజల అభీష్టం మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ రోజు నుంచి నిర్వహించే రక్తదాన ప్రచార వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన గోడ పత్రాలను ఆమె సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల విక్రయ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. జేసీ కల్పశ్రీతో కలిసి దుస్తులను పరిశీలించారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే పీజీఆర్ఎస్ లక్ష్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో 169, రెవెన్యూ క్లినిక్లో 43 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. జేసీ కల్పశ్రీ

ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, డ్వామ పీడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల సమస్యలు, ఫిర్యాదుల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి 24 ఫిర్యాదులు అందగా వాటిని చట్ట పరిధిలో పరిష్కరించి ఆ వివరాలను వారికి తెలియజేయాలని పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. భీమవరం పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆర్టీసీ డిపో ప్రాంగణం జలమయమైంది. కొన్ని గంటల పాటు ఇంజన్తో తోడినా తరగనంతగా నీరు నిలిచిపోయింది. డిపో ప్రాంగణం పల్లంగా ఉండడంతో వర్షం కురిసినా ప్రతిసారి ముంపు బారిన పడుతుంది. దీంతో ప్రయాణికులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. మరోపక్క ముంపు నీటిని ఇంజన్తో బయటికి తోడించేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోంది. రానున్న పుష్కరాల నేపథ్యంలో నర్సాపురం పట్టణం మండలంలోని 12 పుష్కర ఘాట్ల అభివృద్ధికి 9 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఏటిఘట్ల పరిరక్షణ శాఖ ఏఈ జి పవన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 31న ముసైదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అన్కలెక్టబుల్గా గుర్తించినవి 85,444 ఓట్లపై దృష్టి సారించారు. వీటిలో మృతులు 43,746, శాశ్వత వలసలు 22,131 ఉండగా డూప్లికేట్ ఎంట్రీలు 15,676, చిరునామాల్లో లేనివి 3,816, ఇతరత్రా 75 ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేయనున్నారు. వరుణుడు ఎట్టకేలకు కరుణించడంతో పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సాగుకు ఊతం లభించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు దఫదఫాలుగా కురిసిన వర్షం పంటలకు కొత్త జీవం పోసింది. నిన్న మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతలతో మూడుబారిన చేలు కాస్త తేరుకున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇదే పెద్ద వర్షం కావడంతో మెట్ట ప్రాంతాలు, కాలువల శివారు, మెరక భూముల్లో వ్యవసాయ పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే అన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తవుతాయని భావిస్తున్నారు. ఆగస్టు 1 వారంలో చించినాడ, దిండి వంతెన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ రహదారి ఈ వెంకటరమణ, భీమవరం డిఈ శ్రీనివాసరావు తెలిపారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్తో సమీక్షించి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల తీరును పరిశీలించారు. ఈ వెంకటరమణ మాట్లాడుతూ వంతెన మరమ్మతు పనులు పూర్తయ్యాయని, అక్కడక్కడ ఉన్న తారును తొలగించి బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. వాతావరణం అనుకూలిస్తే 2-3 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని అన్నారు. పంటలను పుష్కలంగా చుక్కచుక్కతో పండించే విధానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బిందు సేద్యం పథకానికి ఊతం ఇస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 300 హెక్టేర్లలో డ్రిప్ ఇరిగేషన్ తరహా సాగు లక్ష్యంతో జిల్లా మైక్రో ఇరిగేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాలలో ఎక్కువగా సాగు ప్రారంభిస్తున్న పామాయిల్ తోటల్లో ఈ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు దీనివైపు మళ్లుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యాన పంటలతో పాటు డ్రిప్ ఇరిగేషన్కు అవకాశం ఉన్న పంటలన్నింటికీ ఈ తరహా బిందు సేద్యం విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. భూముల రీసర్వేలో జాయింట్ ఎల్పీ నెంబర్ల సమస్య వెంటాడుతోంది. ఆక్వా చెరువుల్లో భూములున్న రైతులు అందుబాటులో ఉండడం లేదు. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, గ్రామసభలు నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల ఫలితం లేకపోతోంది. జిల్లాలో ప్రభుత్వం 4 విడతలుగా 89 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి పాస్బుక్లు జారీ చేసింది. అయితే 1500 జాయింట్ ఎల్పీ నంబర్లు ఇచ్చిన కారణంగా పాస్బుక్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు. దీనివల్ల భూములు విక్రయించాలన్నా, పట్టా మార్పు చేయాలన్నా అవకాశం ఉండదంటూ రెవెన్యూ అధికారులు చెబుతూ ఉన్నారు. అప్సాడాలో రిజిస్ట్రేషన్ కష్టం. చెరువుల రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2028 తర్వాత ఆక్వా ఉత్పత్తులను విక్రయించడం కష్టమే. అయినప్పటికీ కొందరు దీన్ని పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై హైవే పెట్రోలింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కౌన్సిలింగ్ లో భాగంగా కొన్ని అంశాలను సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రహదారులపై వాహనాలు అనవసరంగా నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. రహదారిపై నిలిపివేసిన వాహనాలను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సరైన అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు, నాణ్యమైన విద్య అందిస్తే వారు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అన్నారు.
ఏలూరు సమీపంలోని పరివర్తన్ పాఠశాలలో గ్రూప్ హీరింగ్ సిస్టాన్ని ప్రారంభించారు. అమెరికాలో స్థిరపడిన

పలువురి సహకారంతో గ్రూప్ హీరింగ్ పరికరాలను అందించడంతో వాటిని సోమవారం ఆ పాఠశాలలో ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రూప్ హీరింగ్ సిస్టమ్ ద్వారా ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు మరింత స్పష్టంగా వినిపించి వారి అభ్యాసన సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ఆకువీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా ఎపిడమాలజిస్ట్ జి సుభాష్ సందర్శించారు. ఆసుపత్రిలో 5 పడకలతో సిద్ధం చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వయసు మీద పడ్డాక చదువులేంటి అనే రోజులు పోయాయి. ప్రస్తుత కాలంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకునేందుకు డిజిటల్ అక్షరాస్యత తప్పనిసరిగా మారింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా మహిళలు ప్రత్యేక తరగతులకు హాజరై చదువు నేర్చుకోవడంతో పాటు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ ఉన్నారు. విద్య నేర్చుకోవడంతో కలిగే ప్రయోజనాలను తోటివారికి వివరించి వారు కూడా విద్యావంతులయ్యేలా కృషి చేస్తూ ఉన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి భీమవరంలోని పల్లపు ప్రాంతాలు ముంపులోకి చేరాయి. రహదారులపై గుంతల్లోకి నీరు చేరడంతో విద్యా సంస్థలకు, కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కులు, ముఖ ద్వారాల దగ్గర ఉన్న గుంతల్లోకి నీరు చేరింది. బుధవారం మార్కెట్, డాక్టర్ బీవీరాజు కొడలి ప్రాంతాలలో ఆర్యుబీల్లో నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ఇబ్బందులు,
1: హెపటైటిస్ B and C, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం,
2: OP కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

హై లిజనెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజనెస్ తెలుగు చలనచిత్ర రంగాన క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మహోన్నత దర్శకుడు మన పసుపులేటి కృష్ణవంశీ గారు. మరి ఈరోజు మనం ఆయన యొక్క అపూర్వమైన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. కృష్ణవంశీ, ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకి ముందుగా గుర్తొచ్చేది రంగుల హరివిల్లు లాంటి పండుగ వాతావరణం, ఉమ్మడి కుటుంబాల అనుబంధాలు, ఉద్రేకంతో రగిలిపోయే దేశభక్తి, ప్రతి పాత్రలోనూ తొంగిచూసే స్వచ్ఛమైన మానవీయ కోణాలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా శిక్షణ పొంది తనలోని సృజనాత్మకతకు పదును పెట్టుకున్న కృష్ణవంశీ ప్రతి ఫ్రేమ్ ని ఒక వర్ణ చిత్రంలా మలిచే దర్శకుడిగా పేరుగాంచారు. మానవ అక్రమ రవాణా అనే అత్యంత తీవ్రమైన సామాజిక అంశాన్ని నేపథ్యంగా తీసుకుని దానికి చక్కటి ప్రేమ కథను జోడించి తీసిన గులాబీ చిత్రంతో దర్శకుడిగా తను తొలి అడుగులోని

భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక అక్కినేని నాగార్జున, టబు కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడత చిత్రం తెలుగు సినీ చరిత్రలోని ఒక ట్రెండ్ సెట్టర్. ఉమ్మడి కుటుంబంలోని అల్లరి, ఆప్యాయతలు, హోలీ రంగుల సందడిని తెరపై చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమర్పించారు. మరి ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, జాతీయ చలనచిత్ర మరియు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇక సింధూరం చిత్రం నక్సలిజం నేపథ్యాన్ని, నక్సలైట్లు మరియు పోలీస్ వ్యవస్థ మధ్య నెలకిపోయే యువత జీవితాలను అత్యంత వాస్తవికంగా, గుండెలను పిండేసే భావోద్వేగాలతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి గాను మరోసారి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సాధించి తన సృజనాత్మకతను చాటుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడిగా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమాకు సరికొత్త వరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు కొన్నాళ్లపాటు త్రిపురనేని వరప్రసాద్ అనగా చిట్టి అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. వర్మగారి వద్ద చేరిన తర్వాత కొన్నాళ్లకు అనగనగా ఒకరోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. అయితే ఆ సమయానికి బడ్జెట్ పరిధి దాటిపోతుండటంతో ఆయన్ను ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. ఆయనలోని అపూర్వమైన ప్రతిభను స్పష్టంగా గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోని గులాబీ చిత్రంతో మరో అద్భుతమైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. సాధారణంగా వర్మగారి శిష్యులు ఆయన పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న ఒక ముద్ర పరిశ్రమలో ఉండేది. ఆ ముద్రను పూర్తిగా చెరిపేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకింగ్ శైలిని కృష్ణవంశీ గారు నిరూపించుకున్నారు. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ వైవిధ్యం చూసి ఆయన సృజనాత్మకతకు మెచ్చి అక్కినేని నాగార్జున తన రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చారు. ఆ సంచలన చిత్రమే నిన్నే పెళ్లాడతా. ఆ విజయాల తర్వాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తెలుగు చలన చిత్రసీమలో కృష్ణవంశీ అందించిన ప్రతి చిత్రం ఒక సంచలనం. జేడి చక్రవర్తి, మహేశ్వరి, బ్రహ్మజీలతో ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం గులాబీతోనే తన మార్క్ చూపించారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, టబు కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్లాడత చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాక ఆయనకు నంది ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డును తెచ్చిపెట్టింది. రవితేజ, సంగవి, బ్రహ్మజీలతో తీసిన సింధూరం చిత్రం మరోసారి ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందించింది. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్లతో చంద్రలేఖ చిత్రాన్ని స్వరపరిచారు. ఇక సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతి బాబుల అద్భుతమైన నటనతో రూపొందించిన అంతఃపురం చిత్రానికి గాను ఆయన మరోసారి ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జగపతి బాబు, సాక్షి శివానంద్ జంటగా సముద్రం, మహేష్ బాబు, సోనాలి బింద్రేలతో నిత్య నూతనమైన కుటుంబ కథా చిత్రం మురారి తీశారు. బాలీవుడ్లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్, నానా పటేకర్, షారుఖ్ ఖాన్లతో శక్తి అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, సోనాలి బింద్రే, కిమ్ శర్మ సంగీతల కలయికలు భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ఖడ్గం చిత్రం నంది ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని, దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డును ఏకకాలంలో అందించింది. నితిన్, చార్మి, ఆసిన్ చార్మిలతో రూపొందిన చక్రం చిత్రానికి గాను నంది ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని పొందారు. అల్లరి నరేష్, సాయిరాం శంకర్, అభిషేక్, స్వాతి, షిరీన్లతో డేంజర్, జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా చార్మిలతో రాఖీ వంటి పవర్ఫుల్ చిత్రాలను మలిచారు. నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ల అభినయంతో వచ్చిన చందమామ చిత్రం ఆయనకు మరోసారి నంది ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని కట్టుబెట్టింది. ఇక తరుణ్ కుమార్, జనీలియాలతో శశిరేఖ పరిణయం, శ్రీకాంత్, భావనలతో మహాత్మా, గోపీచంద్, తాప్సీ, శ్రద్ధాదాసులతో మొగుడు, నాని, కేథరిన్ తెరీసా, సిద్దిగా శర్మలతో పైసా, రామ్ చరణ్ తేజ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమల్లి ముఖర్జీల కాంబినేషన్లు, గోవిందుడు అందరివాడేలే వంటి వర్ణ చిత్రాలను అందించారు. ఇక సందీప్ కిషన్, రెజీనా, సాయి ధరమ్ తేజ్, ప్రజ్ఞ జైష్వాల్, ప్రకాష్ రాజులతో నక్షత్రం చిత్రాన్ని, ఆ తర్వాత ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ప్రధాన పాత్రలు నాటక రంగానికి అంకితంగా రూపుదిద్దుకున్న రంగ మార్తాండ చిత్రాన్ని అత్యంత అద్భుతమైన భావోద్వేగాలతో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక కృష్ణవంశీ గారి సినిమాల్లో పల్లెటూరు గాని ఒక ఇల్లు గాని కనిపిస్తే అందులో ఒక్కరూ ఇద్దరూ ఉండరు. ఫ్రేమ్ నిండా బోలెడంత మంది మనుషులు, పిల్లల అల్లరి, పెద్దల పలకరింపులు ఉంటాయి. కెమెరా, లైటింగ్ దగ్గర

కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ ఒక రంగుల హరివిలిలా కనిపిస్తుంది. ఆయన సినిమాలో ఒక పెళ్లి పాట గాని పండుగ పాట గాని వస్తే నిజంగా మన ఇంట్లోనే చుట్టాలందరి మధ్య వేడుక జరుగుతోందా అనేంతగా వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇక షార్ట్ చెప్పేటప్పుడు నటీనటులకు డైలాగులు మాత్రమే చెప్పరు, ఆ పాత్ర అనుభవించే భావోద్వేగాన్ని నర నరాల్లోకి ఎక్కిస్తారు. అందుకే కొత్త నటులైనా దిగ్గజ నటులైనా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో నటిస్తున్నప్పుడు తమ అత్యుత్తమ నటనను బయటకు తీస్తారు. మరి అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారి నటన, ఖడ్గంలో రవితేజ గారి ఎనర్జీ, నిన్నే పెళ్లాడతాలో నాగార్జున టబుల మధ్య కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఆయన నటీనటుల నుండి రాబట్టుకున్న అద్భుతమైన అభినయానికి నిదర్శనాలు. ఇక పాట అంటే కేవలం హీరో హీరోయిన్లు డాన్స్ చేయడం మాత్రమే కాదనే విషయం కృష్ణవంశీ గారి పాటలు చూస్తే అర్థమవుతుంది. మరి గులాబీ సినిమాలో పాటలను చిత్రీకరించిన తీరు చూసి నాగార్జున గారు ఆయనకి నిన్నే పెళ్లాడతా అవకాశం ఇచ్చారంటే ఊహించుకోండి. నీరు, గాలి, హోలీ రంగులు, ప్రకృతిని తన పాటల్లో ఒక పాత్రలా ఉపయోగిస్తారు. పాట సాగుతున్నంతసేపు కన్నుల కింపైన దృశ్య కావ్యంతో ప్రేక్షకులు తెరపై నుండి చూపు తిప్పుకోలేరు. ఆయన కేవలం ప్రేమ కథలకి పరిమితం కాలేదు, మరి సింధూరంలో సమాజంలోని సంఘర్షణలు చూపించారు. ఖడ్గంలో ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి మంటలను రగిలించారు. మురారిలో అమ్మవారి అనుగ్రహం, కుటుంబ బంధాల విలువ చాటారు. రంగ మార్తాండాలో నాటక రంగానికి, నటుల జీవితాలకు అద్దం పట్టారు. ఏ కథ ఎంచుకున్నా అందులో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ఖచ్చితంగా అంతర్లీనంగా ఉంటాయి. కృష్ణవంశీ కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రతిభను నమ్మి ప్రోత్సహించిన వారిలో అగ్రనటి విజయశాంతి ఒకరు. మరి గులాబీ చిత్రానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో ఆయన దర్శకత్వ పరిజ్ఞానాన్ని గుర్తించిన విజయశాంతి అప్పట్లో ఆయన్ను ప్రత్యేకంగా అభినందించి ధైర్యాన్ని నూరిపోశారు. ఆ ప్రోత్సాహమే ఆయన్ని మొదటి సినిమాతోనే ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టడానికి ఒక కారణమైంది. ఒక నటుడిలో ఉన్న సరికొత్త కోణాన్ని బయటకు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. చాక్లెట్ బాయ్గా ఉన్న మాస్ మహారాజా రవితేజను సింధూరం ద్వారా సీరియస్ పవర్ఫుల్ నటుడిగా మార్చారు. యాక్షన్ హీరోగా ఉన్న జగపతి బాబుని అంతఃపురం, సముద్రం చిత్రాల్లో సరికొత్త రూపులో చూపించారు. అలానే చక్రం సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ఏడిపించేంత భావోద్వేగాలు పలికించి ఆయనలోని క్లాసిక్ యాక్టర్ని పరిచయం చేశారు. కృష్ణవంశీ సినిమాల్లో నటుడు ప్రకాష్ రాజ్ గారి పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అంతఃపురం, ఖడ్గం, నక్షత్రం, ఆఖరికి రంగ మార్తాండ వరకు వీరిద్దరి కాంబినేషన్ ప్రతిసారి ఒక సంచలనమే. ఇక రమ్యకృష్ణుని వివాహం ఆడటం ద్వారా వారి ఇంట్లోనూ ఒక గొప్ప కళాకారుల సమ్మేళనం ఏర్పడింది. తన భార్య రమ్యకృష్ణకి రంగ మార్తాండాలు అందించిన పాత్ర ఆమె నటనకి ఒక మైలురాయిగా నిలిచింది. ఆయన సినిమాల్లో పాటలు ఎప్పుడూ కూడా చాట్ బస్టర్లే. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్, సందీప్ చౌత, కెఎం రాధాకృష్ణన్, చక్రవర్తి సంగీతానికి కృష్ణవంశీ విజువలేషన్ తోడైతే వచ్చే కిక్కే వేరు. పాటల్లో ప్రతి వాయిద్యాన్ని, ప్రతి స్వరాన్ని విజువల్గా తెరపై ఆవిష్కరించే అరుదైన నైపుణ్యం ఆయన సొంతం. కమర్షియల్ హంగుల కన్నా మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు, దేశం పట్ల ఉండే భక్తి, సంస్కృతి పట్ల ఉండే గౌరవమే సినిమాకు అసలైన ఆత్మ అని నమ్మి తీసే దర్శకుడు కృష్ణవంశీ. చాలా మంది దర్శకులు చేతిలో పెద్ద స్క్రిప్ట్ పుస్తకం, సీన్ పేపర్లు పట్టుకుని లొకేషన్కి వస్తారు, కానీ కృష్ణవంశీ శైలే వేరు. ఆయన సీన్ పేపర్లు చూడరు. ప్రతి పాత్ర ఎక్కడ నిలబడాలి, ఏ డైలాగ్ ఏ యాసలో చెప్పాలి, కెమెరా యాంగిల్ ఎటు తిరగాలి అనే విషయాలు ఆయన మైండ్లోని కంప్లీట్గా డిజైన్ అయి ఉంటాయి. ఇక షార్ట్ గ్యాప్లో నటుల దగ్గరకు వచ్చి స్వయంగా ఆ భావోద్వేగాన్ని నటించి చూపిస్తారు. ఆయనలోని ఆ ఊహాశక్తిని చూసి దిగ్గజ నటులు సైతం ఆశ్చర్యపోయేవారు. మహేష్ బాబు గారి కెరీర్లోని మైలురాయిగా నిలిచిన మురారి సినిమా కథ వెనుక ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మరి కృష్ణవంశీ గారు చిన్నతనంలో విన్న కొన్ని జానపద కథలు, కొన్ని రాజవంశాల్లో తరతరాలుగా వస్తున్న నమ్మకాలను ఆధారంగా చేసుకుని ఈ దేవత శాపం అనే పాయింట్ రాసుకున్నారు. మరి కమర్షియల్ హంగులతో పాటు దైవత్వాన్ని, కుటుంబ బంధాలని అంతలా మేళవించి తీయడం ఒక్క కృష్ణవంశీ గారికి సాధ్యమైంది. మరి కృష్ణవంశీ సినిమాల్లో నటీనటులు మాట్లాడే భాష చాలా సహజంగా ఉంటుంది. తెలంగాణ యాసైనా, రాయలసీమ యాసైనా, గోదావరి జిల్లాల మాండలికమైన ఆయా ప్రాంతాల సంస్కృతిని, భాషా సౌందర్యాన్ని ఆయన తెరపైకి తెచ్చినంత పక్కాగా మరెవరూ తేలేరు. అంతఃపురంలో సీమ భాష, చందమామలో గోదావరి తీరు ఆయన భాషాభిమానానికి అద్దం పడతాయి.
మూడు దశాబ్దాల కాలంలో సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీ తెలుగు సినిమా రంగానికి అందించిన ఈ చిత్రాలు

మొదటి మహోన్నతమైనవు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ జీవితంలో ఆయన సాధించిన అవార్డుల వైభవం, ఆయన సినిమా సెట్స్ మీద చేసే ప్రయోగాలు, సినిమా పరిశ్రమలోని దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచిన ఆ మాస్టర్ మైండ్ రహస్యాలు వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆసక్తికరమైన విశేషాలు ఎంత స్ఫూర్తిదాయకమైనవో కదా. లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి జన్మదినం సందర్భంగా ఆయన సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరోమారు మన సిల్వర్ స్క్రీన్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, రాణి ఓ రాణి అంటూ అల్లు రామలింగ ఇలాగా మాయల ఫకీర్ ప్రాణం చిలకలోనే ఉన్నది, మా నాన్న ప్రాణం నా పిలకలోనే ఉన్నది అని అచ్చం పద్మనాభంలా ఇలా బాలు గొంతు చేసిన మిమిక్రీ మ్యాజిక్ అద్భుతం. కమెడియన్లకు పాడడం ఒకెత్తైతే అక్కినేని, ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులకు పాడినప్పుడు వారిగా మాత్రమే అనిపించేలా పాడి మెప్పించడం మరో ఎత్తు. ఆ ఫీట్ ను అలవోకగా చేసి చూపించారు బాలసుబ్రహ్మణ్యం. ముద్దుల కొడుకు సినిమాలో దగాలు చేసే దిగాలు పడ్డ దసరా బుల్లోడ పాటలు, మద్యం మత్తులో ఉన్న ఏఎన్ఆర్లా చెప్పిన డైలాగు విన్న అక్కినేని ఏంటి నాకు డబ్బింగ్ కూడా చెప్తారా అని బాలసుబ్రహ్మణ్యాన్ని సరదాగా అడిగారట. ఈ గొంతులు మార్చే విద్య గురించి అడిగినప్పుడు అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తువేలు వంటి వారి గొంతుల్లో ఒక రకమైన ప్రత్యేకత ఉంటుందని, అందుకే వారికి పాడుతున్నప్పుడు వారికి దగ్గరగా పాడడానికి ప్రయత్నించానని, ప్రయత్నపూర్వకంగా తాను గాత్రం మార్చి పాడింది మాత్రం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కిందని బాలు స్వయంగానే చెప్పారు. అది కూడా అప్పటి పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కు ఘంటసాల మాస్టరే పాడాలని అందరూ అనుకునేవారు. పెద్దవాళ్ల చేత ఒప్పించుకుని వారికి పాడాలంటే నేను ఘంటసాల గారిలానే పాడాలి, లేదా ఆ ఇద్దరి గాత్రానికి దగ్గరగా అన్నా పాడగలగాలి. మాస్టర్లాగా ఎలాగూ పాడలేను, ఆ గాత్రం ఆయనకి భగవంతుడిచ్చిన వరం, అందుకే వీళ్ల గొంతుకు దగ్గరగా పాడే ప్రయత్నం చేశాను, అన్నీ కలిసొచ్చాయి కాబట్టి నా ప్రయత్నం ఫలించింది అని బాలు తెలిపేవారు. ఆ తర్వాతి తరం హీరోలెవరికి తను గాత్రం మార్చలేదని, వారందరికీ నా గాత్రం అలా కుదిరిపోయిందని వివరించారు. తెలుగులోనే కాకుండా రాధారవి, జనక్రాజ్ వంటి వారికి తగినట్టుగా గొంతు మార్చి పాడి తమిళుల చేత జేజేలు కొట్టించుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. ఇది కథ కాదు సినిమాలు, అటు ఇటు కాని హృదయంతోటి, తకదిమితక, ఇంద్రుడు చంద్రుడు సినిమాలు, నచ్చని ఫుడ్డు, వెచ్చని బెడ్డు తదితర పాటల్లో బాలసుబ్రహ్మణ్యం ప్రదర్శించిన ప్రతిభ అనితర సాధ్యం. బాలుగారి విశేషాలు ఇప్పటివరకు విన్నాం కదా, ఇప్పుడు ఆయన గళ్ల నుంచి జాలువారిన పాటలు విందాం. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1995 విడుదలైన చిత్రం చిలక పచ్చ కాపురం. జగపతి బాబు, సౌందర్య, ఆమని ప్రముఖంగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కోయిలమ్మ కోనలోన పాట వింటారు. రచన సాహితీ, సంగీతం విద్యాసాగర్.

0: ఏందా గాడిద గొంతులు వేసుకుని మీరు మీ పాట పాట పాడితే ఎట్టుండాలా?
1: ముద్దబంతి పూసినట్టుండాలా, పండు వెన్నెల కాసినట్టుండాలా?
0: ఇనుకోండి.

0: కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: చిలకపచ్చ కాపురం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దొరబాబు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన చిన్నదాని చీరలోన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కోటి. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు, ప్రియారామన్ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: దొరబాబు చిత్రం నుంచి బాలు చిత్ర పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్, రోజా జంటగా నటించిన చిత్రం పోకిరి రాజా. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన కలగవచ్చినావు పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. 1995లో వచ్చిన పోకిరి రాజా చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: పోకిరి రాజా చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట సి ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో 1995లో విడుదలైన చిత్రం మౌనం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఒంటరైన గుండెలో పాట మీకోసం. పాట రచన సిరివెన్నెల, సంగీతం MM కీరవాణి. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, నగ్మ జంటగా నటించారు. మరి పాట విందామా?

0: జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు, డాక్టర్ కావాలని, రచయితగా రాణించాలని, తెరపై కనిపించాలని. కానీ చివరికి న్యాయవాదిగా స్థిరపడ్డారు ప్రియాంక కిమానీ. సొంతగా ఒక లా ఫర్మ్ నెలకొల్పి బాలీవుడ్ సెలబ్రిటీల కేసులతో బిజీ అయిపోయారు. ఎంతోమంది యువ లాయర్లకు మార్గదర్శకత్వం చేస్తూ మరెంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రియాంక కథ తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. పరిస్థితులకు అనుగుణంగా సాగిపోతుండాలి అని అంటున్నారు ప్రియాంక కిమానీ. బడికి వెళ్లే రోజుల్లోనే తనలోని సృజనకు రెక్కలు తొడిగారు. రచయితగా పలు టీవీ షోలకు పనిచేశారు. రంగస్థల కళాకారిగా, మోడల్గా విభిన్న రంగాల వైపు అడుగులు వేశారు. కానీ విధి మరోలా తలిచింది. జీవితం అనుకోని మలుపు తీసుకుంది. ముంబైలో పుట్టాను. తరచూ వెళ్లి రావడం వల్ల ఢిల్లీతోనూ అనుబంధం ఏర్పడింది. 15 ఏళ్ల వయసులో తొలిసారి తమన్నా హౌస్ అనే టెలివిజన్కు రచయితగా పనిచేశాను. ముఖానికి రంగు వేసుకుని రంగస్థలంపై ప్రధాన పాత్ర పోషించాను. చదువుకుంటూనే ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. ముంబై, ఢిల్లీ నగరాల మధ్య తీరిక లేకుండా రోజులు గడిచిపోయేవి. ఆ సమయంలో మా నాన్న మరణించారు. వెళుతూ వెళుతూ మాపై పెద్ద ఎత్తున అప్పుల భారం మోపారు. అప్పుడు నేను మెడిసిన్ కోసం సన్నద్ధమవుతున్నా. డాక్టర్ కావాలన్నది నా కల. కానీ మా ఇంటి పరిస్థితుల నేపథ్యంలో అటువైపు వెళ్ళలేని పరిస్థితి. దాంతో నా కల కలగానే మిగిలిపోయింది అంటూ ఓ సందర్భంలో తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న ప్రియాంక డిగ్రీలో కోరి మరీ బయోటెక్నాలజీ తీసుకున్నారు. 2009 ముంబై జైహింద్ కాలేజ్లో చేరాను. తరగతి గదిలో ఉన్నంతసేపు పాఠ్యాంశాలు, దాని నుంచి బయటకు వస్తే నేను రచయితను. అలా చాలా టీవీ షోలకు స్క్రిప్ట్స్ రాశాను. అర్చన పూరన్ సింగ్ లాంటి ప్రముఖుల షోలకు కూడా పనిచేశాను అని చెప్పారామె. అందరూ కాలేజీ జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ప్రియాంక మాత్రం జీవిత పోరాటంలో బిజీగా ఉండేవారు. అయితే ఎంతకాలం ఇలా? డిగ్రీతోనే ఆగిపోతే భవిష్యత్తుకు తగిన భరోసా దొరకదు. చదువు కొనసాగించాలంటే ఏం చేయాలి? కెరియర్ను అర్థవంతంగా తీర్చుకోవాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ ఆలోచనలు నన్ను

ఎదురుగా కూర్చునివ్వలేదు. నా స్నేహితులు కొందరు బయోటెక్నాలజీకి చేతగా పేటెంట్ లా కూడా చదువుతున్నారు. దానివల్ల మంచి అవకాశాలు ఉంటాయని తెలుసుకున్నాను. నేను కూడా అదే దారిలో నడిచాను. ప్రభుత్వ లా కళాశాలలో చేరాను. తోటి విద్యార్థులందరికీ లా ఫామ్లో అప్రెంటిషిప్స్ వచ్చాయి. నేను నా రైటింగ్స్ కొనసాగించాను. ఎందుకంటే ఇందులో మంచి ఆదాయం వస్తుందని అని తన కాలేజీ రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో కొద్ది కాలంలోనే మంచి అనుభవం గడించిన ప్రియాంక వృత్తిగత జీవితాన్ని ఒక ఫోన్ కాల్ మలుపు తిప్పింది. గతంలో నేను అసిస్టెంట్గా పనిచేసిన ఓ టీవీ షో రైటర్ నుంచి ఫోన్ వచ్చింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కేసు తీసుకోవాలని తను కోరారు. నాకు మాటలు రాలేదు అంటూ ఎంతో ఉద్వేగంగా నాటి ఘట్టాన్ని నెమరు వేసుకున్న ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. సోను నిగమ్, అలీషా చినాయ్, అనురాగ్ కశ్యప్, రాజేష్ రోషన్ తదితర బాలీవుడ్ ప్రముఖుల కేసుల్లో ఆమె వాదించారు. కీలక కేసుల్ని గెలిచారు కూడా. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచింది. దీంతో ప్రియాంక 2014లో కిమాని అండ్ అసోసియేట్స్ ను ప్రారంభించారు. ప్రియాంక పేరు పరిశ్రమలో బాగా పరిచయమైంది. కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట ఢిల్లీలో కూడా తమ సంస్థ సేవలను ప్రారంభించారు. ఉమెన్ ఆఫ్ మ్యూజిక్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నెలకొల్పారు. వివిధ రంగాల్లో మహిళలను ప్రోత్సహించి వారు సాధించిన విజయాలను గుర్తించి సాధికారత వైపు నడిపించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. కెరీర్ పరంగానూ ఎన్నో మైలురాళ్లను అందుకున్న ప్రియాంక విదేశాల్లో సైతం న్యాయ సహాయం అందిస్తున్నారు. మా లా ఫర్మ్ నెలకొల్పి దశాబ్దం దాటింది. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయంగానూ మా సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం అని అంటున్న ప్రియాంక ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ అయిన సాంగ్ ట్రేడర్తో పాటు బీట్ డాప్కు బోర్డ్ మెంబర్గా ఉన్నారు. చేతి నిండా పని, దానికి తగ్గ ఆదాయం, సాఫీగానే సాగిపోతున్న ఆమెలో ఏదో ఆందోళన. టెలివిజన్ రంగం నాలాంటి యువతులకు సరైన వేదిక కాదనిపించింది. ఎందుకంటే నేను ఎంత నిజాయితీగా ప్రభావవంతంగా పనిచేసినా వాళ్ళు నన్ను ఏ రోజు ఒక పూర్తి స్థాయి రచయితగా గుర్తించలేదు. అందుకే 2012లో LLB అయ్యాక ఇక న్యాయ వృత్తిలోనే నా కెరియర్ నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నా. తోటి విద్యార్థుల్లా నాకు అనుభవం లేదు. ఎలా అని ఆలోచిస్తుంటే ప్రముఖ లా ఫర్మ్ ముల్లా అండ్ ముల్లాలో అవకాశం వచ్చింది. అందుకు ప్రధాన కారణం సృజనాత్మకంగా రూపొందించిన నా CV వారిని బాగా ఆకర్షించింది. నాలోని రచయిత్రి అనుకోకుండా అలా ఉపయోగపడింది అని అంటున్నారు ప్రియాంక. ఓకే లిజనర్స్, మనం ప్రియాంక గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెండి పట్టీల స్థానంలో ఆక్సిడైజ్ పట్టీలు ట్రెండింగ్ లోకి వచ్చేసాయి. ఒకంత నలుపుదనాన్ని మేళవించినట్లుండే ఈ పట్టీలు ఎన్నేళ్లు పెట్టుకున్నా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే మహిళలంతా వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక పోకడాలకు అనుగుణంగా విభిన్నమైన డిజైన్లలో సరికొత్త హంగులతో వీటిని రూపొందిస్తున్నారు. నేటి యువతలు ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ ఆక్సిడైజ్ పట్టీల గురించి తెలుసుకుందాం. కడా మోడల్. ఈ పట్టీలు రాజస్థాన్, గుజరాత్ సంస్కృతులను ప్రతిబింబిస్తూ నల్లగా గుండ్రంగా ఉంటాయి. కడా బ్రాస్లెట్ను తలపిస్తాయి. పాదాల మీదుగా జాలువారకుండా చీలమడాలకు అంటిపెట్టుకుని ఉంటాయి. వీటికి స్క్రూ లేదా స్నాప్ క్లోజర్లను అమరుస్తారు. క్లాసీగా ఉండేలా చిన్న చిన్న మువ్వలు చేర్చి రత్నాలు పొదిగిన కడా స్టైల్ పట్టీలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక స్టోన్ వర్క్ పట్టీలు. సున్నితమైన గొలుసుకు రంగురంగుల రాళ్ళు, పూసలు, చిన్న సైజు రత్నాలు జత చేసి తయారు చేసిన ఈ పట్టీలు అమ్మాయిలను బాగా ఆకర్షిస్తున్నాయి. నల్లగా మెరిసే వెడల్పాటి గొలుసు మీద చిన్న మోటిఫ్లు, పూలు, లతలు తీర్చి వాటి మధ్యలో మెరిసే రాళ్ళు, కుందనాలు పొదిగి ఆకర్షణీయమైన పట్టీలను రూపొందిస్తున్నారు. ఇక గుత్తి స్టైల్ పట్టీలు. నల్లగా మెరిసే వెడల్పాటి పట్టీలకు చిన్న చిన్న మువ్వలను గుత్తులు గుత్తులుగా జోడిస్తారు. ఈ మువ్వలు శబ్దం చేయవు. పట్టు చీరలు, పరికినీలు, లెహంగాల మీద గ్రాండ్ లుక్ని ఇస్తాయి. మహిళలు వివాహాది శుభకార్యాల్లో వీటిని ఎక్కువగా ధరిస్తుంటారు. చిన్నపిల్లల నుంచి మధ్య వయసు మహిళల వరకు అందరూ ఇష్టపడే మోడల్ అండి. ఇక ఫ్లవర్ డిజైన్. పువ్వులను వరుసగా పేర్చినట్లు కనిపించే ఈ డిజైనర్ పట్టీలకు కూడా డిమాండ్ అధికంగా

గానే ఉందండి. తేలికపాటి నలుపు రంగులో సింపుల్ గా కనిపించే విభిన్నమైన డిజైన్లలో ఇవి లభ్యమవుతున్నాయి. ఇవి రోజువారీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక మిర్రర్ మోడల్, గుండ్రాని లేదా జ్యామితి ఆకారాల్లో ఉన్న

పార్టీలు. అక్కడక్కడ నల్లగా మెరిసే ఆక్సిడైజ్డ్ వెండి గొలుసుకు రంగురంగుల రత్నాలను జత చేసి ఈ రత్నాల పట్టీలను రూపొందిస్తున్నారు. పూలు కొమ్మల డిజైన్లలో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. వీటికి పెద్ద సైజు మువ్వలను లేదంటే చిన్ని మువ్వలను గుత్తులను జోడించి వింటేజ్ లుక్ని అయితే తెచ్చేస్తున్నారు. వివాహాది శుభకార్యాల్లో పండగలప్పుడు పెట్టుకోవడానికి మహిళలు ఎక్కువగా ఈ రత్నాల పట్టీలనే ఎంచుకుంటున్నారండి. మరి మనం ఇన్నిరు తెచ్చేస్తున్నారు. వివాహాది శుభకార్యాల్లో పండగలప్పుడు పెట్టుకోవడానికి మహిళలు ఎక్కువగా ఈ రత్నాల పట్టీలనే ఎంచుకుంటున్నారండి. మరి మనం ఇన్ని రకమైన పట్టీల గురించి అయితే తెలుసుకున్నాం కదండి, మరి అవి ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం. వెండి పట్టీలను సల్ఫైట్ సమ్మేళనాల్లో ముంచి నల్లబరిచి ఆక్సిడైజ్ పట్టీలను తయారు చేస్తున్నారు. ఈ ఆక్సిడైజ్ పట్టీలు దుమ్ము ధూళిని ఆకర్షించకుండా అందంగా మెరుస్తూ కనిపిస్తాయి. డిజైన్ను అనుకరించి వాటికి అరుదైన గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. చీరలు, లెహంగాలు, సల్వార్ సూట్లు లాంటి సాంప్రదాయ దుస్తులతో పాటు డెనిమ్, ఫ్యూజన్ తదితర మోడర్న్ డ్రెస్సుల మీద కూడా ఇవి చక్కగా సరిపోతాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈ రోజు మనం ఖర్జూరం బియ్యపురవ పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి ఖర్జూరాలు, పాలు 0.5 లీటరు, బియ్యపురవ, జీడిపప్పు, యాలకుల పొడి, పంచదార లేదా బెల్లం తురుము. ఇక తయారు చేసే విధానం ఏంటంటే, ఖర్జూరాల్లోని విత్తనాలు తీసేసి ఖర్జూరాలు మిక్సీలో వేసి మెత్తగా చేసేయాలి. జీడిపప్పు కాస్త నేతిలో వేయించి ఉంచాలి. పంచదార లేదా బెల్లం తురుము ఓ చిన్న గిన్నెలో వేసి కాస్త లేత పాకం రానివ్వాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి బియ్యపు రవ్వ వేసి ఉడికించాలండి. రవ్వ ఉడికిన తర్వాత ఖర్జూరాల ముద్ద వేసి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మరీ చిక్కగా ఉంది అని అనుకుంటే కాచిన పాలు మరి కాసిని పోసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం లేదా పంచదార పాకం పోసి కలిపేయాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. అంతే అండి, మన ఖర్జూరం బియ్యపు రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు నవరత్న పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి వండిన అన్నం, పెసలు, బొబ్బర్లు, పల్లీలు, జొన్నలు, బఠానీలు, సజ్జలు, కాబూలీ శనగలు, రాజ్మా లేదా సోయా, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, నూనె, ఉప్పేమో తగినంత, ఇంకొంచెం నిమ్మరసం. తయారు చేసే విధానం ఏంటంటే, అన్నంలో కొద్దిగా నూనె, పసుపు వేసి పొడి పొడిగా అయ్యేలా ఉంచాలి. గింజలన్నింటినీ రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి ఉంచాలి. బాణీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేయాలి. అందులోనే చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించేయాలి. ఇప్పుడు ఉడికించిన గింజల్ని కూడా వేసి 1 నిమిషం వేయించాలండి. తర్వాత వండిన అన్నం కూడా అందులోనే వేసి కలిపి దించేయాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం కలపాలి. అంతే అండి, మన నవరత్న పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి లిజనర్స్, మనలో చాలా మంది హెర్నియా ఆపరేషన్ జరిగిన తర్వాత హస్త ప్రయోగం చేయటం ప్రమాదమా లేదా అని అనుకుంటూ ఉంటారు. మరి హెర్నియా ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెబుతాము, కానీ బరువుగా పనులు 6 వారాల పాటు చేయవద్దని సూచిస్తారు కూడా. మరి నడవడం, స్నానం చేయటం వంటి పనులు 3 రోజు నుంచే చేసుకోవచ్చు. మరి హెర్నియా ఆపరేషన్ తర్వాత 2 వారాల పాటు సెక్స్ కు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారండి. ఎందుకంటే కాస్త నొప్పి రావడానికి అవకాశం ఉంది. మరి 6 వారాల తర్వాత సాధారణంగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారండి. హస్త ప్రయోగం వల్ల ప్రమాదం ఏమీ ఉండదట. మరి మీరు ఆందోళన కూడా పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మలిస్నస్, ఇప్పటి వరకు హెర్నియా ఆపరేషన్ తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేస్తే మంచిది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట తెచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అని మహిళలు తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మరి ఆ విషయాలను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి గర్భవతుల్లో వచ్చే షుగర్ ను రెండు రకాలుగా చెప్పవచ్చండి. మొదటిది షుగర్ పేషెంట్ గర్భం దాల్చడం, ఇంకా రెండో వాళ్లలో కేవలం తొలుత షుగర్ లేకపోయినా గర్భం దాల్చాక షుగర్ రావటం. ఈ రెండో కండిషన్ ను జెస్టనల్ డయాబెటీస్ అని అంటారు. మరి కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే ఈ రెండో కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. మొదటి షుగర్ ఉన్నవారిలోనైనా, గర్భం దాల్చినప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వారైనా చక్కెరను అదుపులో ఉంచడం చాలా అవసరం అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని కూడా చెబుతున్నారు. మరి గర్భవతుల్లో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చుట. మొదటిది డయాబెటీస్ పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భం దాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెర పాళ్లు పెరిగే అవకాశం ఉంటుందట. అదే జెస్టేషనల్ డయాబెటీస్ కు దారితీయవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వారికి ఆ తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారండి. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ అని కూడా చెబుతున్నారు. మరి ఇక రెండోదైనా ప్రెగ్నెన్సీపై డయాబెటీస్ కారణంగా పిండంపై దుష్ప్రభావాలు పడి ఉండటం ఎదిగే దశలో, అంటే మొదటి లేదా రెండో ట్రైమిస్టర్లో పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెర పరీక్షలు ఇప్పుడు సునిశ్చితంగా శ్రద్దగా నిర్వహిస్తున్నారట. మరి ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలోనూ అందరిలో నిర్వహించే టీఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీను చేయించాల్సి ఉంటుందట. ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయిలు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థకు లోనవుతారు. మరి ఈ కండిషన్ ను కీటో అసిడోసిన్ అని అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది.

కూడా డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందట. అందుకేనండి మరి ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8 నుండి 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించటం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి ఒకవేళ చక్కెర పాలు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం చాలా అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది. అలా చక్కెరను అదుపులో చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్ ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని వాటన్నింటినీ పాటిస్తూ క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తుంటే మీరు కూడా అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుంది. Enjoy.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల

0: పై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మై లిసనర్స్, మైగ్రేన్ హెడేక్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మరి ఇది ఎక్కువగా తలలో ఒకవైపు అంటే ఎడము లేదా కుడివైపు వస్తూ ఉంటుంది. మరి ఈ తలనొప్పి మామూలు తలనొప్పులు చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. వికారం, వాంతులు కూడా అవుతూ ఉంటాయి. మరియు ఈ తలనొప్పి 2 నుండి 77 గంటల వరకు ఉంటుంది. మరి శారీరక శ్రమ ఎక్కువ అయినప్పుడు కూడా ఈ తలనొప్పి ఎక్కువ అవుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే, మైగ్రేన్ హెడేక్ అనేది జన్యువులలో ఏదైనా మార్పు వలన కానీ లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వలన కానీ రావచ్చట. మరియు మైగ్రేన్ హెడేక్ లో 4 రకాలైన ఫేజెస్ ఉంటుంది. మొదటిది వచ్చేసి ప్రోడ్రోమ్ ఫేజ్. మరి ఈ దశ హెడేక్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు వస్తుంది. రెండవది వచ్చేసి ఔరా. మరి హెడేక్ వచ్చే కొన్ని గంటల ముందు మొదలవుతుంది. మూడవది వచ్చేసి పెయిన్ ఫేజ్, అంటే తలనొప్పి దశ. మరి నాలుగవది వచ్చేసి పోస్ట్ డ్రోమ్. మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయిన తర్వాత దశని పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అని అంటారండి. మరి మొదటిగా ప్రోడ్రోమ్ ఫేజ్ గురించి తెలుసుకుందాం. 2 నుండి 3 రోజుల హెడేక్ స్టార్ట్ అయ్యే ముందు మూడ్ మారడం, చిరాకు, డిప్రెషన్ కు లోనవడం, ఏదో ఒక ఆహారం తినాలని అనిపించటం, మెడభాగంలో ఉండే కండరాలు బిగుసుకుపోయినట్లు అవటం, మలబద్ధకం లేదా విరోచనాలు అవటం, ఎక్కువ శబ్దాలను గాని స్మెల్ ను గాని వినలేకపోవటం లేదా పీల్చుకోలేకపోవటం, ఈ రకమైన లక్షణాలు వచ్చే ముందు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ లేకుండానే సడన్ గా కూడా తలనొప్పి రావచ్చు. మరి రెండవ ఫేజ్ వచ్చేసి ఔరా ఫేజ్. మరి ఈ దశ తలనొప్పి వచ్చే ముందు లేదా తలనొప్పిగా ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుందండి. మరి 1 గంట వరకు ఈ దశ ఉంటుంది. వెలుతురును సరిగ్గా చూడలేకపోవటం, కొంతమందికి కళ్లు మూసుకున్నా కంటి ముందు ఏవో గీతలు గీతలుగా కనిపించట వంటి లక్షణాలు ఉంటాయి. లేదంటే కంటి చూపు పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఇవేమీ లేకపోయినా సరే ఎన్ఏ ఉంటుంది. దీనినే సైలెంట్ హెడేక్ అని అంటారు. మరి మూడవది వచ్చేసి పెయిన్ ఫేజ్. శారీరక శ్రమ కనుక ఎక్కువైతే నొప్పి ఎక్కువగా అవుతుంది. మరి మెడనొప్పి కూడా ఉంటుందట. వికారం, వాంతులు, ముక్కు బిగుసుకుపోవటం, విరోచనాలు, యూరిన్ ఎక్కువగా మరియు తరచుగా అవుతూ ఉండటం, రక్తహీనత, చెమటలు పట్టడం అనేవి ఈ పెయిన్ ఫేజ్ లో జరుగుతూ ఉంటాయి. మరి లాస్ట్ గా పోస్ట్ ఫేజ్ వచ్చేసి తలనొప్పి తగ్గిన తర్వాత కొంతమంది ఆ ఏరియాలో పచ్చిపచ్చిగా ఉంటుంది, అంటే అసలు ముట్టుకుంటే భరించలేని స్థితికి వస్తూ ఉంటుందటండి. కొంతమందిలో అయితే విపరీతమైన నీరసం, డిప్రెషన్, ఎవరితో మాట్లాడాలని అనిపించకపోవటం ఉంటూ ఉంటుంది. మరి ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి, ఏదైనా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా ఉండటం వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి హోమియోలో ఆ మూల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు ఎనలైజ్ చేసుకుని మందులు ఇవ్వటం జరుగుతుంది అని హోమియో కేర్ చికిత్సకులు చెబుతున్నారు. మరి అంతేకాకుండా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం పద్ధతి ద్వారా సరైన రీతిలో మందులు ఇవ్వడం జరుగుతుంది అని హోమియోపతి డాక్టర్లు చెబుతున్నారు. మలిస్నస్, ఇప్పటి వరకు మైగ్రేన్ హెడేక్ కు ఏ విధంగా కారణాలు ఉంటాయి, అలాగే ఎన్ని దశలు ఉంటాయి వీటిల్లో, మరి దీనికి హోమియోలో ఏ విధమైన చికిత్స ఉంటుంది అన్న విషయాలను తెలుసుకున్నారు కదా మలిస్నస్. ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆంటీ లెన్ స్టేడియం రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: விஷ்ணு FM 90.4.
1: తక్కువ ఖర్చుతో కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేయడం. చాలా మంది రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, కొంత డబ్బు సంపాదించడానికి పశువులను చేపలను పెంచుతారు. పశువులు చేపలు సహజమైన ఆహారాన్ని తింటాయి, కానీ మంచి నాణ్యత గల ఫీడ్ తగినంత తరచుగా దొరకదు. మీరు పోషకాలు అధికంగా ఉండే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను కొనుగోలు చేయవచ్చు. అది మీ జంతువులు వేగంగా ఎదగడానికి, ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుంది. కానీ అలాంటి ఫీడ్ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే కనీస ఖర్చుతో మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ ని ఎలా తయారు చేసుకోవచ్చు? ముందుగా దక్షిణ భారతదేశంలోని కొంతమంది సృజనాత్మక రైతుల నుంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ పశువులకు చేపలకు ఎందుకు ముఖ్యమో విందాం.
2: అడవి దీవెన యూస్ పంటకు పిల్లలు
3: కాన్సన్ట్రేట్ ఫీడ్ ను ఉపయోగించే ముందు మేము మా ఆవుని మేయనిస్తాం. అప్పుడు ఆవు రోజుకి 3 నుంచి 4 లీటర్ల పాలు ఇచ్చింది. ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ ఫీడ్ పెడుతున్నాం. అది ఇప్పుడు రోజు 7 నుంచి 8 లీటర్ల పాలిస్తోంది. మా మేకలకు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తుంటే అవి వేగంగా పెరుగుతూ ఎక్కువ పాలిస్తాయి, కాబట్టి వాటి పిల్లలు కూడా త్వరగా ఎదుగుతాయి.
4: మొదట్లో నేను మా చెరువులో ఆవు పేడ మాత్రమే వేశాను. చెరువు నీరు ముదురు ఆకుపచ్చగా మారి చేపలు సరిగ్గా పెరగలేదు. అలా 2 సంవత్సరాలు వృధా అయ్యాయి. అప్పటినుంచి నేను కాన్సన్ట్రేట్ ఫీడ్ పెట్టడం ప్రారంభించాను. దాన్ని నేను కొనే రకరకాల పదార్థాలతో తయారు చేస్తాను. దాన్ని చేపలు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటాయి, వేగంగా పెరుగుతాయి. అవి చక్కగా మంచి రంగుతో కనిపిస్తాయి, కాబట్టి కొనుగోలుదారులు నా దగ్గరే చేపలను కొనడానికి ఇష్టపడతారు.
1: చాలా మంది రైతులకు, ముఖ్యంగా సేంద్రీయ రైతులకు, వాళ్ల జంతువులు ఏం తింటున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఇది వారి సొంత దినుసులను కలిపినప్పుడు మాత్రమే వీలవుతుంది. కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునీత, ఆమె సోదరి వెన్మతి తమ సొంత పొలంలో దొరికే ఉత్పత్తులను ఎలా వాడుతున్నారో చూద్దాం. అన్ని పదార్థాలను వాళ్లు తమ నిల్వగదిలో విడివిడిగా సంచులలో ఉంచుతారు. సగం మిక్స్ వరి, మొక్కజొన్న, జొన్న మరియు గోధుమ వంటి ధాన్యాలతో తయారవుతుంది. ధాన్యం గింజల్లో పిండి ఎక్కువగా ఉంటుంది. అవి జంతువులకు శక్తిని చేకూర్చుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి కొన్ని సిరిధాన్యాలను కలుపుతారు. దానివల్ల ఫీడ్ కి వాసన రుచి పెరుగుతాయి. కాన్సన్ట్రేట్ ఫీడ్ లో తగు మోతాదులో ప్రోటీన్, కొవ్వు కూడా ఉండాలి.

0: మిశ్రమంలో మూడింట ఒక వంతు వేరుశనగ పిప్పి సోయాబీన్లని కలిపి తయారు చేస్తారు. పప్పు ధాన్యాలు కూడా కలపవచ్చు. మీరు నివసించే చోటు, అక్కడ అందుబాటులో ఉండే వాటిని బట్టి ఈ దినుసులని వేరే వాటితో మార్చవచ్చు.
1: అన్ని పదార్థాలను మా పొలంలోనే ఉత్పత్తి చేసుకుని ఖర్చును తగ్గించుకుంటున్నాను. అది వరకు కిలో పదార్థాలకు 30 రూపాయలు అయ్యేది. స్వంత పదార్థాలను ఉపయోగిస్తుంటే కిలోగ్రాముకు 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతోంది. దాంతో ఖర్చు సగానికి తగ్గించగలిగాను.
0: ఒక యువ రైతుగా, వ్యాపారవేత్తగా సురేష్ తన ఉత్పత్తులను గిడ్డంగిలో భద్రపరుస్తాడు. తన పొలంలో పండించిన వేర్వేరు పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని దగ్గరలోని మిల్లుకి తీసుకువెళ్లి పిండిని బరకగా పట్టమని చెప్తాడు. ఈ ప్రాథమిక మిశ్రమాన్ని అతని మేకలు, పశువులు, చేపలకు వేస్తారు. పిండి ధూళిలా మరీ మెత్తగా లేకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే అది జంతువుల ఊపిరితిత్తులలోకి చేరవచ్చు. చేపలకు కూడా పిండి బరకగానే ఉండాలి.
1: ఫీడ్ బాగా మెత్తగా ఉంటే నీళ్ల మీద తేలుతుంది కాబట్టి ఉపరితలంలో తినే చేపలే దాన్ని ఎక్కువగా తినేస్తాయి. దిగువ భాగంలో తినే చేపలకి ఫీడ్ దక్కనే దక్కదు.
0: అన్ని రకాల జంతువులు తినడానికి పనికొచ్చే బేస్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకుంటే మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ బేస్ మిశ్రమాన్ని 4 నెలల వరకు నిల్వ చేయవచ్చు. దాన్ని నేలకి దూరంగా ఉంచితే కింది భాగం తడిబారదు. జంతువుల రకాన్ని బట్టి మీరు మరికొన్ని పదార్థాలను జోడించాలి.
1: మిల్లింగ్ తర్వాత ఎండు చేపల పొడిని కాన్సన్ట్రేట్ ఫీడ్ లో కలుపుతాను. దాని వాసన చేపల్ని ఆకర్షిస్తుంది కాబట్టి అవి ఫీడ్ ఎక్కువగా తిని వేగంగా పెరుగుతాయి.
2: పోషకాలను అందిస్తుంది కాబట్టి పౌల్ట్రీ ఫీడ్ లో ఎండు చేపల పొడిని కలుపుతాం. అది మంచి వాసన ఇస్తుంది కాబట్టి దాన్ని పౌల్ట్రీ ఎక్కువగా తింటుంది. నెల పొడవునా ప్రతిరోజు మాకు గుడ్లు లభిస్తాయి.
0: గొర్రెలు, మేకలు, పాడి ఆవుల కోసం బేస్ మిక్స్ లో సమాన మొత్తాల్లో గోధుమ తవుడు గాని బియ్యం తవుడు గాని జోడించాలి. ఇది ఖనిజాలు మరియు విటమిన్లను అందించి మీ జంతువులు వేగంగా పెరగడానికి, ఎక్కువ పాలు ఇవ్వడానికి దోహదపడుతుంది. అందులో కొద్దిగా ఉప్పు కూడా కలపండి. చాలా మంది రైతులు తమ వ్యవసాయపు వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. తక్కువ ఖర్చుతో మంచి ఫీడ్ ని అందించే ప్రత్యామ్నాయాలను కోరుకుంటారు.
2: వేరుశనగ కేక్ కి బదులు అజొల్లాను ఉపయోగించవచ్చు. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మా పొలంలో అజొల్లాని పెంచుతాం కాబట్టి మాకు వేరుశనగ పిప్పిని కొనవలసిన అవసరం లేదు.
0: వేరుశనగ పిప్పి బదులు మీరు కొబ్బరి పిప్పినో నువ్వుల పిప్పినో కూడా వాడవచ్చు. కానీ చేపలకు కొబ్బరి పిప్పిని పెట్టవద్దు.
1: కొబ్బరి పిప్పిలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చేపలకి పెట్టే ఫీడ్ లో కలపను. కొబ్బరి పిప్పిని కలిపితే అది నీళ్ల మీద జిడ్డుగా ఒక పొరలాగా తేలుతుంది. దాంతో నీళ్లలోకి ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. చేపలకు తగినంత ఆక్సిజన్ లభించకపోతే అవి చనిపోతాయి.
0: ఎక్కువ దినుసులను కలిపితే మంచి పోషకాల మిశ్రమంగా ఫీడ్ తయారవుతుంది. కానీ తక్కువ దినుసులతో కూడా మంచి బేస్ మిక్స్ ని తయారు చేసుకోవచ్చు.
1: అన్ని దినుసులను కొనడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారీకి బియ్యం, తవుడు, వేరుశనగ పిప్పి వంటి చవకైన దినుసులను కొనడానికి ప్రయత్నించండి. అవి చేపలు పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి.
0: మనం నేర్చుకున్నదేమిటి? కాన్సన్ట్రేట్ ఫీడ్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ దాన్ని కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందులో సగం ఖర్చుతో తేలికగా మీరే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేసుకోవచ్చు. అన్ని జంతువులకు వేయడానికి వీలయ్యే బేస్ మిక్స్ ను తయారు చేసుకుంటే మీకు సమయము, డబ్బు ఆదా అవుతాయి. మిశ్రమంలో 2/3 వరి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్ల వంటి ధాన్యాలతో తయారవుతుంది. మిశ్రమంలో 1/3 ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉండాలి. బేస్ మిక్స్ లో బరకపిండిలో కలిపిన తరువాత మరికొన్ని పదార్థాలని జోడించాలి. గొర్రెలు, మేకలు, పాడి ఆవులకు వేయడానికి మీరు సమానమైన మొత్తంలో గోధుమ లేక బియ్యం తవుడును జోడించాలి. పౌల్ట్రీకి, చేపలకు వేసే ఫీడ్ లో ఎండు చేపల పొడిని జోడించాలి. కాబట్టి మీ సొంత కాన్సన్ట్రేట్ ఫీడ్ ని తయారు చేసుకుంటే మీరు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. మీ పశువులు, చేపలు, పౌల్ట్రీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కూడా.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా

బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4. Hi everybody, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay listeners, marinaati mana Vijnana Darshini karyakramamlo manandarki sambandhinchina vaidyanika paramainatuvanti amshanni meeku andistundi Mandali Vishnu 90.4.
1: Innovation Shopping Malwari Summer Cool Cool Offer Lu. Innovation nandu O General, Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas modalagu pramukha company la AC la pai adbhutamaina offers mariyu credit cards pai aakarshaneeyamaina cash back kaladu. 0% no cost EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000.
0: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్ ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవుల మనుగడకు మూలాధారం మెటబాలిజం అనే జీవ ప్రక్రియ. ఇందులో ఒకటి నిర్మాణ క్రియ. నూతన జీవ కణాలనేవి పుడుతుంటాయి. రెండు విచ్ఛిన్న క్రియ. ఇందులో జీవ కణాలు క్షీణించి నాశనమవుతుంటాయి. ఇక పరస్పర విరుద్ధములైన ఈ ప్రక్రియల మధ్య ప్రాణిలో నిరంతర ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రక్రియ ఆధిక్యతలో ఉంటుంది. ఇక పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో నశించే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం ఉంటూనే ఉంటుంది, లేనినాడు అంతమవుతుంది. అందువల్ల విరుద్ధ శక్తులు చెట్టా పట్టాలేసుకుని జీయట్లు పాడుకో. వాటి మధ్య ఐక్యత అనేది తాత్కాలికం, ఘర్షణ శాశ్వతం. ఇక ఒక శక్తి మరొక శక్తిపై ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించడం వల్లే ఈ ఘర్షణ అనేది సంభవిస్తుంటుంది. అయితే ఈ ఘర్షణ వల్లే పదార్థం అనేది చలనంలో ఉంటుంది, పరిణామం చెందుతోంది. ఇక వైరుధ్యాలనేవి విశ్వవ్యాపితమే అయినా విశ్వమంతటా ఒకే వైరుధ్యం లేదు, అనేక ఉంటాయి. ఇక ఒకే వస్తువులో వివిధ వైరుధ్యాలు అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి ఒకే పరిమాణానికి వైరుధ్యాలనేవి అనేకం కారణమవుతుంటాయన్నమాట. ఉదాహరణకి మనం ఉండే పల్లె ప్రాంతాన్ని తీసుకుందాం. భూస్వాములకు రైతు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుందా ఉండదా? ఇక భూస్వాములకు భూస్వాములకు మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. రైతులకు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. మళ్ళీ వారిలో వారికి వారికి అంతర్గత వైరుధ్యం ఉంటుంది. అలాగే ప్రకృతిలో సమాజంలో ప్రతి దానిలో అనేక వైరుధ్యాలనేవి దాగి ఉంటాయి. ఈ వైరుధ్యాల్లో ఏది ప్రధానం ఏది ద్వితీయం, అంటే ప్రధాన వైరుధ్యం ఏదో ఒక్కటే ఉంటుంది. అది చలనంలో అభివృద్ధిలో నిర్ణయాత్మకమైనదిగా ఉంటూ నాయకత్వ పాత్రను వహిస్తూ ఉంటుంది. ఇక పరిష్కారానికై అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది. మరి దీని ప్రభావం మిగతా వైరుధ్యాలపై కూడా ఉంటుంది. ఇక ఇది పరిష్కరింపబడితేనే మిగిలినవి కూడా పరిష్కారమవుతాయి, అవునా?

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి మన కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జీవ పరిమాణాన్ని తెలుసుకుందాం. ప్రకృతి పరిసరాలకు ప్రాణులకు మధ్య వైరుధ్యం ఉంది, అవునా? ఒకే జాతి జీవుల మధ్య వైరుధ్యం ఉంది. ఒక జీవజాతికి మరో జీవజాతికి మధ్య వైరుధ్యం ఉంది. ఇక తరతరాలుగా వచ్చే అనువంశిక లక్షణాలకు, జీన్స్ లోని మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇందులో ఏది ప్రధాన వైరుధ్యం? జీవ పరిణామానికి ప్రధాన కారణం ఏది? ఇక పరిణామవాదానికి ఉదాహరణగా తీసుకున్న జిరాఫీనే ఇప్పుడు ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. మ్యూటేషన్స్ వల్ల పొడవు మెడగల నూతన జాతి అనేది అవతరించింది. ప్రకృతితో, పరిసరాలతో వైరుధ్యాన్ని పరిష్కరించుకోగలిగింది. ఇక తన జాతి జీవులలోకెల్లా బలమైందిగా తయారైంది. ఎక్కువ సంతానోత్పత్తిని పొందగలిగింది. కనుక

ఒక జీవిలోని అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యమే జీవ పరిణామానికి ప్రధాన కారణం. అవునా? ఇక వైరుధ్యాల్లో గమనించాల్సిన మరో ముఖ్యాంశం అనేది ఉంది. ఒక వస్తువులో మార్పు లేదా అభివృద్ధికి దానిలో అంతర్గతంగా ఉండే విరుద్ధ శక్తుల ఘర్షణ అనేది ఒక కారణం. ఇక ఆ వస్తువుకు వెలుపల ఉన్న వాటితో ఘర్షణ అనేది మరొక కారణం. మొదటిది ఆంతరంగిక కారణం, రెండవది బాహ్య కారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి, కోడిగుడ్డు పిల్లగా మారుతుంది, అందుకు కొంత వెచ్చదనం కావాలి. అవునా? అప్పుడు గుడ్డులోని జీవ కణాలలో మార్పులు జరిగి 3 వారాల పిమ్మట కోడి పిల్ల పుడుతుంది. ఇక అదే వెచ్చదనాన్ని ఒక గుండెరాయికి ఇస్తే కోడి పిల్ల పుడుతుందా? లేదు. కనుక వేడిమ అనేది బాహ్య కారణం, గుడ్డులోని జీవ కణాల మార్పులనేవి ఆంతరింగిక కారణం అవుతుంది. ఈ ఆంతరింగిక కారణాలే ప్రధానమైనవి, మౌలికమైనవి కూడా. ఈ బాహ్య కారణాలు ఆంతరంగిక కారణాల ద్వారా పనిచేస్తాయి. అవి పరిమాణానికి దోహదం చేస్తుంటాయి. ఇక జీవులలో ఉండేటువంటి అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఆంతరంగిక కారణం. ఈ ప్రకృతి పరిసరాల్లోని మార్పులు, ఇతర జీవజాతుల్లో ఘర్షణ తదితరాలు బాహ్య కారణాలవుతాయి. అలాగే విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణలు, పరమాణువులో ప్రోటాను ఎలక్ట్రాన్, రసాయనిక పరిమాణంలో సంయోగ వియోగాలు, జీవులలో నూతనంగా పుట్టే జీవకణాలు, నశించే పాత జీవకణాలు తదితర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనేది బయట నుండి పరమాత్ముడి ప్రభావం వల్ల వచ్చినవేమీ కావు, అయితే వాటిలోనే సహజంగా ఉన్నాయి. అందువల్ల వైరుధ్యాల్లో గుడ్డిగా, యాంత్రికంగా, దేనికది విడిగా వేరు చేసి చూడకూడదు. వాటి మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించాలి. ప్రధాన వైరుధ్యాన్ని పట్టుకోవాలి. ఆంతరింగిక కారణాల్ని, బాహ్య కారణాల్ని కనుగొనాలి. అప్పుడే పరిణామవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మా శ్రోతలు వింటున్నారు విజ్ఞాన దర్శని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరు చాలా విశ్వజనీయతనే కాదు, వాటి ప్రత్యేకతలను కూడా గమనించాలి. ఇక తేడాలను గుర్తించాలి, వాటిని కలగా పులగం చేయకూడదు. ఈ విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణ మధ్య వైరుధ్యం వేరు, ప్రకృతికి ప్రాణులకు మధ్య వైరుధ్యం వేరు, ఇక ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం వేరు. మానవ సమాజంలో ఈ వర్గాల మధ్య వైరుధ్యం అనేది వేరు, అవునా? ఇక వీటి ప్రత్యేకతలను గుర్తించినప్పుడే వాటిని సరిగ్గా అవగాహన చేసుకోగలం. ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యం శారీరకంగా వచ్చే నూతన మార్పుల వల్ల పరిష్కరింపబడింది. కానీ ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం అనేది శ్రమ ద్వారా పరిష్కరింపబడింది. సమాజంలో శత్రువర్గాల మధ్య వైరుధ్యం వర్గ పోరాటం ద్వారా పరిష్కరింపబడింది. ఇక ఇలాంటి ప్రత్యేకతలను గుర్తించడంలో డార్విన్ విఫలమయ్యాడు. కాబట్టి నరావతారంలో శ్రమ పాత్రను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఏ వస్తువును గాని పరిమాణాన్ని గాని పరిశీలించే ముందు దానిలోని వైరుధ్యాన్ని, ప్రధానాంశాన్ని కనుగొనాలి. అప్పుడే అసలు విషయాన్ని పట్టుకోగలుగుతాం. ఇక పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి, అవునా? మన చుట్టూ ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. అంత పదార్థమైన అంతులేని వైవిధ్యం కలిగి ఉంది. ఇక ప్రతి వస్తువులను గుర్తించగలుగుతున్నాం. ఇది నీరు అని, అది ఆవిరి అని, ఇలా ప్రతి దానిని పేరు పేరున పిలుస్తున్నాం. ఇదెలా సాధ్యమవుతోంది? ఇక ప్రతి వస్తువు కొన్ని ప్రత్యేక ధర్మాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి నీరు తీసుకోండి, అది ద్రవ పదార్థం. రుచి, రంగు, వాసన లేవు. ఇక దాని సాంద్రత 1 గ్రాము. 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ పరమాణువులతో కూడి ఉంటుంది. మరి ఇలాంటి ధర్మాలన్నీ కలిపితే దాని గుణమే బయటపడుతుంది, అవునా? మరి గుణాన్ని బట్టి ఫలానా వస్తువు అని అంటూ ఉంటాం. కనుక గుణం మొత్తం వస్తువును గూర్చిన సాధారణ స్వభావాన్ని, దాని అంతఃసారాన్ని తెలుపుతుంది. ఆ వస్తువును వాస్తవంగా మిగతా వాటి నుంచి ప్రత్యేకించి చూపుతుంది. సమస్త వస్తువులు గుణాన్ని కలిగి ఉంటాయి, అవునా? మరి గుణాన్ని కనుగొనడం ద్వారానే వస్తువును గుర్తించగలుగుతున్నాం. అలాగే గుణంతో పాటు ప్రతి వస్తువు పరిమాణం కూడా కలిగి ఉంటుంది. సంఖ్య, కొలత, సైజు, బరువు, ఇలా మొదలైన వాటిని బట్టి పరిమాణాన్ని గుర్తించగలం. ఇక పరిమాణం, గుణం ఈ రెండు వేర్వేరు కాదు, ఒకే వస్తువులోని రెండు అంశాలన్నమాట. పరిణామం గుణంగా, గుణం పరిణామంగా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే పదార్థ పరిణామానికి మూలమని తెలుసుకున్నాం కదా. మరైతే ఈ పరిమాణం ఎలా, ఏ విధంగా సాగుతోంది? అంటే పరిణామ క్రమాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగే సాధారణ పెరుగుదలగా గతితర్కం అనేది భావించదు.

ఉదాహరణకి నీటిని వేడి చేయండి. మొదట్లో ఎలాంటి మార్పు కనిపించదు, నీరు నీరుగానే ఉంటుంది. కానీ అలా వేడి చేసుకుంటూ పోతే అది 100 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే అది ఆవిరిగా మారిపోతుంది, అవునా? ఇక నీటిని చల్లార్చండి. 0 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే మంచి గడ్డగా తయారవుతుంది. అదేవిధంగా వడ్ల గింజలు అనేవి చల్లుతూ ఉంటాం. 3-4 రోజులయ్యేసరికి అవి వరి మొక్కలుగా మొలకెత్తుతాయి, అవునా? ఇక ప్రాణవాయువులో 2 పరమాణువులు ఉంటాయి. మరొక పరమాణువుని చేర్చి చూడండి, అప్పుడు ఓజోన్ అనే కొత్త రసాయనిక పదార్థం అనేది ఏర్పడుతుంది. మరి లిసనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మనం పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి అని తెలుసుకున్నాం కదా. ఈ అభివృద్ధి కూడా ఇక 2 దశలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 దశల గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెలియా ఓ చెలియా, చాలే నాకిక ఓ చెలియా, మనసే పలికే

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: Vishnu FM 90.4.
1: Hi, hello listeners. Me Vinnaru Radio Vishnu 90.4. Me RJ Neha. మరి ఇవాళైతే అది సంగతి అనే ప్రోగ్రామ్ తో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసా. మరి ఆ టాపిక్స్ ఏంటో, ఆ కబుర్లు ఏంటో తెలుసుకోవాలనుందా? అవన్నీ తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్రేక్.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. భోజనం చేయడానికి డైనింగ్ హాల్, దేవుణ్ణి ప్రార్థించడానికి పూజ గది, విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూమ్, మొక్కల కోసం బాల్కనీ, ఇలా ఇంట్లో ఒక్కో దానికి విడివిడిగా ఎన్నో రకాలు ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటాం. మరి ఏకాగ్రతగా చదువుకోవడానికి ప్రత్యేకంగా కాస్త చోటుంటే బాగుంటుంది కదా. మరి ఆ చోటు గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పిల్లలు ఇష్టపడితేనే ఏ పనైనా బాగా చేయగలరనే ఉద్దేశంతో అమ్మా నాన్నలు చాలా వరకు అన్ని వాళ్ళకు నచ్చినట్లే ఉండేలా చూసుకుంటారు. అది తినే కంచమైనా పడుకునే మంచమైనా మామూలుగా వాడుకునే ఈ వస్తువుల్లోనే అంత శ్రద్ధ చూపిస్తే చదువు విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు? అందుకు పరిష్కారం చూపిస్తేనే హోంవర్క్లు చేసుకోవడానికి, ఇష్టమైనవి చదువుకోవడానికి వీలుగా రకరకాల స్టడీ టేబుల్లు, రీడింగ్ నోక్స్ లాంటివన్నో వచ్చాయి. తక్కువ స్థలంలోనే ప్రత్యేకంగా కనిపించే ఈ రీడింగ్ నోక్స్లో ఇప్పుడు బోలెడన్ని వెరైటీలు వచ్చి చిన్నారుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బుజ్జాయిలకు చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మంచి మంచి పుస్తకాలు కొనివ్వడమే కాదు, పిల్లలు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని చదువుకునేలా తగిన ఏర్పాట్లను చేయాల్సిందే. ఉన్న చిన్న ఇంట్లోనే ఆ సౌకర్యం కావాలంటే ఈ రీడింగ్ నోక్స్ను ప్రయత్నించవచ్చు. ఖాళీ సమయాల్లో నచ్చిన పుస్తకాలు చదువుకోవాలన్నా, కాలక్షేపానికి పత్రికలు, పజిల్స్ బుక్స్ లాంటివి చేయాలన్నా అందుకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ఇంకా పరీక్షలప్పుడు వీటిల్లో కూర్చుని ఏకాగ్రతతో చదువుకోవచ్చు. ఎన్నెన్నో ఆకారాల్లో ఆకట్టుకునే వీటి లోపల పుస్తకాలు పెట్టుకోవడానికి అరలు, కూర్చోవడానికి మెత్తడి పర్పుల్ లాంటివి అందమైన అమరికల్లో ఉంటాయి. వీటి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. హాల్లో కిటికీ దగ్గర, ఇంట్లో ఓ మూలకో, 2 గదుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనూ, మెట్ల కిందనూ, ఇలా ఎక్కడైనా ఈ ఏర్పాట్లను చేసుకోవచ్చు. ఇంటీరియర్కు తగ్గట్టు ఉన్న ఆ కొంచెం స్థలంలోనే చదువు.

చదువుకోవడానికి, పుస్తకాలను పెట్టుకోవడానికి సరిపోయేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఆహ్లాదకరంగా కనిపించడానికి నచ్చిన బొమ్మల థీముల్లో వీటిని పెయింటింగ్స్ వేసుకోవచ్చు. అలా ముందుగానే ఇంటి గోడలకు కలిపి కట్టుకోవడమే కాదు, విడిగా ఈ రీడింగ్ నూక్స్ ను సెటప్స్ కూడా దొరుకుతుంటాయి. రకరకాల బొమ్మల ఆకారాల్లో వీటిని చిన్నారులు మెచ్చిన దాన్ని తెచ్చుకుని కావలసిన చోట పెట్టుకోవచ్చు. ఏమాత్రం సమయం దొరికినా నచ్చిన పుస్తకం పట్టుకుని అందులో కూర్చొని హాయిగా చదువుకుంటూ ఊహల్లోకి వెళ్ళిపోతారు. అంతేనా, ఇంటికి కొత్త అందాన్ని తెచ్చిన రీడింగ్ నూక్స్ ను చూసిన అతిథులు, సూపర్ ఐడియా, మా పిల్లలకి ఇలాంటి సెటప్ ఏర్పాటు చేస్తాం అంటూ మీ అభిరుచిని కాపీ కొట్టేసినా ఆశ్చర్యపడనక్కర్లేదండి. విన్నర్ గర్ల్ లిజనర్స్, అది ఇవాల్టి అది సంగతి ప్రోగ్రామ్. రేపు ఇదే సమయానికి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందు. Until then, stay tuned to Radio Vishnu 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. Signing off, మీ ఆర్జే నేహా.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్.

0: పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ B and C, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విషన్ 90.4.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్.

0: సంజీవ్ చిక్కం ఎండి హోబియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
3: After a short break, welcome back to Mast Time Pass. Okay listeners, ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం. బాగున్నారు మేడం?
3: నేను చాలా బాగున్నాను పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
4: మేము కూడా సూపర్ గా, ఆనందంగా, సంతోషంగా, యాక్టివ్ ఉన్నాం మేడం.
3: ఓకే అండి, మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరి
4: ఇక్కడ వాతావరణం ఎండగానే ఉంది మేడం.
3: ఎండగానే ఉందా?
4: అవును మేడం.
3: ఓకే అండి, మరి ఈరోజు ఒక స్పెషల్ డే అండి. మరి
4: ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఉంది మేడం.
3: అవునండి, కరెక్ట్ గా గెస్ట్ చేశారు, నేను అదే చెప్తున్నా.
4: అలాగే హెపటైటిస్ దినోత్సవం కూడా ఉంది మేడం.
3: ఓకే అండి, మరి చెప్పండి, ప్రకృతిని పరిరక్షించడానికి మీ వంతు మీరు ఏం చేస్తున్నారు, చేస్తారు?
4: ప్రకృతిని పరిరక్షించాలంటే ముందుగా మనము చెట్లను నాటాలి, చెట్లను నరికే వాళ్ళను ఆపాలి. చెట్లను నరకకుండా, వాటిని అడవులను కాల్చకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి.
3: అవునండి.
4: అలాగే ప్రకృతిని మనం ఈ ప్లాస్టిక్, ఈ వ్యర్థ పదార్థాలతో కాలుష్యం చేస్తున్నాము. అలాగే మందుల కంపెనీలు వచ్చే వ్యర్థ నీళ్లు, వాటి అవి సముద్రంలో కలిసి, నదుల్లో కలిసి నీరు పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల ప్రకృతి పొల్యూట్ అయిపోతుంది, మనకు నానా రకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం ప్రకృతిని పరిరక్షించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు దీనికి నడుం బిగించి మన వంతు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి చెట్లు నాటాలి, ప్లాస్టిక్ నిర్మూలించాలి మేడం.
3: అవునండి, కరెక్ట్ గా చెప్పారు. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
4: మేడం, జనతా గ్యారేజ్ మూవీ నుంచి ఈ ప్రకృతి పరిరక్షణ సందర్భంగా దానికి సంబంధించిన పాట ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం అనే పాట వస్తుంది మేడం. ఆ పాట వినిపించండి మేడం.
3: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: హలో మేడం, శుభ సాయంత్రం. మేడం,
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య మాట్లాడు. లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరం మంచి గుణం, అందరం మంచి గుణం, మీరు కూడా మంచి గుణం అనుకుంటాం మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మరి మరి ప్రకృతిని పరిరక్షించడానికి ఏమేం చేస్తే బాగుంటుందంటారు?
1: ఏ మేడం, ఇంకా ప్రకృతి అంటే చెట్లు పెంచాలి మేడం. ఇప్పుడు వర్షాకాలం కదా మేడం, వచ్చే వర్షాకాలం మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, మంచిగా ఉంటది. ఇది ప్లాస్టిక్ కవర్లు కూడా తక్కువ చేయాలి మేడం.
0: ఓకే అండి.
1: మేడం
0: మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరి
1: వాతావరణం మామూలుగానే ఉంది మేడం, ఏమి లేదు ఇక్కడ. ఎండల్లా కన్నా కొంచెం ఎండనే కొడుతుంది.
0: ఓకే అండి.
1: చిన్న తుంపర్లా వచ్చిపోయింది కానీ మళ్ళీ ఎండ వచ్చాడు.
0: ఓకే
1: మేడం. సినిమా నాకు ఈరోజు ధనుష్ గారు పుట్టినరోజు మేడం. ఈరోజు
0: ఓకే అండి.

0: ఆయన పుట్టిన సందర్భంగా నాకు కుబేర సినిమా నుంచి పాడగలం మేడం. కుబేర
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి
0: పచ్చ పచ్చని శిలలో పాడ మేడం అది.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం చంద్రలూరుపాడు మేడం మాది.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరి
1: ఏం వాతావరణంలో మేడం, ఎండ వస్తుంది, ఎండ ఎక్కువ.
0: ఓహో, ఎండగానే ఉందండి
1: అక్కడ ఎండే.
0: ఓకే అండి. మరి ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.
1: అవును మేడం, చెప్పిందా కదా.
0: మరి ప్రకృతిని పరిరక్షించడానికి మీ వంతు మీరు ఏం చేస్తారు?
1: మేము వంతు నేను చెట్లు కూడా నాటుతాను మేడం, మా ఇంటి చుట్టుపక్కల చెట్లు అన్ని నాటుతాను.
0: ఓకే అండి.
1: ఈ ప్లాస్టిక్ అనేది నిర్మించే అది కంటిన్యూ చేయలేకపోతుంది.
0: అవునండి.
1: అగ్నిపర్వతం సినిమాలో
0: ఆ మూవీ నుంచి
1: వెయ్యి వెయ్యి వెయ్యి నెంబర్ వన్ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: నేను బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నా మేడం.
0: చాలా చాలా చాలా బాగున్నారా?
1: అవును అవును.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: విన్నా, ట్రై చేస్తున్నాడు, వినలేకపోయినాను, చెప్పండి.
0: ఓకే అండి, ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అండి. మరి పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి మీ అభిప్రాయం ఏంటి?
1: నేను చెట్లు నాటుతాం మేడం, ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ.
0: ఓకే అండి.
1: చెట్లు ఎక్కువ నాటుతుంటాం అట్లా అనమాట. అయితే
0: ఓకే అండి,
1: అవి కొట్టలేకుండా కాపాడుతుంటాం.
0: ఓకే అండి, మరి మన గవర్నమెంట్కి ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?
1: అదేం లేదు రేడ.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: శివరంజని మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.

0: நவமி நாட்டி வெண்ணிலரேயே, தசமி நாட்டி சாபிலி நீவும்.
1: పాట మేడం
2: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే అమ్మా పల్లవి జిడ్డు తల్లి. నమస్తే, శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం.
0: నమస్తే అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అమ్మా, మీరు ఎలా ఉన్నారు? జిడ్డు తల్లి పల్లవి గారు.
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి
1: నేను మీతో మాట్లాడు. నేను
0: అవునండి. మరి చెప్పండి,
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదండి?
0: అవునండి,
1: పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అండి.
0: అవును. మరి పర్యావరణ పరిరక్షించడానికి మరి ఏం చేయాలంటారు?
1: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే వారు చేస్తారు వీరు చేస్తారని కాకుండా ఎవరో ఒకరు ముందడుగు వేయాలండి. ఎవరికి వారే ముందడుగు వేస్తూ మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన ఇంటి పరిసర ప్రాంతాలనైనా సరే చక్కని చిక్కని మొక్కలతో కుండీల్లోనే కాదు, మామూలు గార్డెన్ లోనే కాదు, మొక్కలు బాగా పెంచాలండి.
0: ఓకే అండి.
1: అంతే, పెద్ద పెద్ద వృక్షాలు మనం ఎలాగా పెంచలేకపోయినా ఏదో ఇంతెంత ఇంతెంత వడ్డెంత అన్నట్టుగా ఒక్క అడిగే 100 అడుగులతో సమానం కాబట్టి ఆ నాన్ మనం ప్రయత్నించడం ముందుకు మన కర్తవ్యం కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలండి. ఆ చిన్న చిన్న ప్రయత్నం ఒకప్పటికి పెద్ద ప్రయత్నంగా మారుతుంది కదమ్మా.
0: అవునండి, బాగా చెప్పారు.
1: ఒకేసారి వృక్షం నాటాలంటే నాటవండి, వేళ మనం నాటిన మొక్కలే కొన్నాళ్ళు వృక్షాలు అవుతాయి.
0: అంతే.
1: అదే విధంగా గుడ్డ సంచులు వాడాలి, క్లాత్ కవర్స్ వాడాలి, ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఇంటి నుంచే సంచి కానీ క్యారేజీలు కానీ పట్టుకెళ్ళి సరుకులు అవి తెచ్చుకోవడం మాత్రం తప్పకుండా పాటించాలండి.
0: ఓకే అండి.
1: ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త తీసుకుంటే పెనుముప్పు రాకుండా ఎంతో పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతామండి ఎవరికి వాళ్ళం కూడా, కదమ్మా పల్లవి గారు.
0: అవునండి.
1: అయితే మరో చిన్న విషయం ఏంటంటే నిన్న నా కాల్ కలవలేదు. ప్రముఖ నేపథ్య గాయని లివింగ్ లెజెండ్ అయినటువంటి కృష్ణన్ నాయర్ శాంత కుమారి చిత్ర అనగా కేఎస్ చిత్ర గారి బర్త్డే జరిగిందమ్మా నిన్న.
0: ఓకే అండి.
1: ఆ బంగారు తల్లికి తర్వాత పీజే శర్మ గారు, పూడిపేద జోగేశ్వర శర్మ గారు, పీజే శర్మ గారు వారు పెద్దప్పయ్య పెద్ద కుమారులు, పూడిపెద్ది సాయి కుమార్ గారి బర్త్డే కూడా నిన్నే జరిగిందండి.
0: ఓకే అండి.
1: వారికి తర్వాత ఈ వేళ పసుపునేటి వెంకట బంగారరాజు, అంటే ఈ పేరు మీకు తెలియకపోవచ్చు, కృష్ణవంశీ గారు డైరెక్టర్ కృష్ణవంశీ గారి బర్త్డే అండి వేళ.
0: ఓహో, అవునండి.
1: అంటే నేను అసలు పేరు చెప్తాను మాట, తెలుసు తెలియదు తెలుసు తెలిసిపోతాన భావంతో ఉద్దేశంతో చెప్తాను మాట, అసలు పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది వెంటనే.
0: అవునండి. మరి చెప్పకపోతే
1: వారి వారు పుట్టిన పూర్వనామాలు అండి ఇవన్నీ కూడా.
0: ఓహో,
1: పూర్వనామాలు పూర్తి నామాలు చెప్తూ ఉంటాను. వారి షార్ట్ కట్ లో ప్రెసెంట్ ఎవరికి అందరికి పరిచయమైన నామాలు కూడా నేనే చెప్పేస్తాను. మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు చెట్టు తల్లి పలానా వారే చెప్పేస్తాను అన్నమాట.
0: ఓకే అండి.
1: ఆ ముగ్గురు బిలేటెడ్ గా సాయి కుమార్ గారికి, చిత్ర గారికి, ప్రెసెంట్ కృష్ణవంశీ గారికి ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా ఈ త్రిమూర్తి పుట్టినరోజు శుభంగా తెలియపరుస్తున్నాడు అండి.
0: ఓకే అండి. మరి చెప్పండి, చేయమంటారు
1: బంగారు తల్లి ఏంటమ్మా?
0: ఏ సాంగ్ ప్లే చేయమంటారు మరి ఈరోజు?
1: ఈవేళ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఉంది కాబట్టి మీరు ఆ టాపిక్ ఇచ్చారు కాబట్టి నా టాపిక్ తగ్గట్టు పాట అడుగుతారు అన్నమాట.
0: ఓకే అండి, తప్పకుండా.

0: ചെറുതന്നെ ഈ ചിത്രമല്ലോ എസ് പി ബാലസുബ്രഹ്മണ്യം ബ്രഹ്മം പാടിന പാട്ട് ഗീതത്തിന്റെ സേതാരാമ ശാസ്ത്രി സംഗീതം കെ വി മഹാദേവൻ നടു കണ്ണന വാളു നാ കള്ളോ ആ പാട്ടുണ്ടമ്മ
1: ഉണ്ടി തപ്പുകുണ്ട പ്ലേ ചെയ്യാമണ്ടി
0: ఆ ఈ పాట మా అక్కగారికి అల్లుపూడి నాగలక్ష్మి గారికి మీ మేడం గారు మా బంగారు తల్లి అనేటువంటి విజయ బంగారు తల్లికి మా పల్లవి చిట్టి తల్లికి నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి మంచు శేషగిరిరావు గారికి శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి బైపల్లి నాగేశ్వరరావు గారికి తర్వాత బండారు శంకరయ్య గారికి మస్తాన్ పాషా గారికి వీరందరి కోసం డెడికేట్ చేయమని మా పల్లవి చిట్టి తల్లి మనసారా కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటాను.
1: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేసేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: ఓకే లిజనర్స్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
6: హలో మేడం, నమస్తే అండి.
5: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను నాగేశ్వరరావు ఎందుకంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
5: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
5: నేను చాలా చాలా బాగున్నానండి
6: మేడం.
5: మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా అండి?
6: టాపిక్ ఏంటి, పర్యావరణాన్ని గురించి అన్నారా?
5: అవునండి, ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.
6: ఓకే ఓకే.
5: మరి ప్రకృతిని పరిరక్షించడానికి మీ వంతు ఏం చేయాలనుకుంటున్నారు?
6: నేను ప్రకృతిని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలండి.
5: అవునండి.
6: మెయిన్ ఏంటంటే ప్రకృతిలో ఉండే అభయారణ్యాలు,
5: అవును,
6: వనాలు, సముద్ర తీర ప్రాంతాలు ఉండే వనాలు కానీ, గోదావరి తీరాలు ఉండే వనాలు కానీ, ఇలాంటి అన్నింటినీ పరిరక్షించాలండి. పరిరక్షించకపోతే అది మనకే ప్రారంధం, మనం చేసుకున్న ప్రారంభం మనకే తగులుతుంది. వర్షాలు రాకపోవడానికి కారణం కూడా ప్రకృతిలో జరుగుతున్నది ఇదేనండి. కాలుష్య వాతావరణం వల్ల ఇలాగైతుంది, వర్షాలు సరైన టయానికి కురవక ఇదవుతున్నాయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఆవరణలో కానీ చెట్లు నాటుకోవాలండి.
5: ఓకే అండి.
6: చెట్ల వల్ల మనకి ప్రకృతిలో వచ్చే ఆక్సిజన్, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అది ఇచ్చేసేసి మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ చేస్తుంది చెట్లు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చెట్లు నాటాలి. పెద్ద పెద్ద అభయారణ్యాలు కాకపోయినా కూడా నాటితే బాగుంటుంది. అలాగే మాల్దీవులు అంటారు సముద్ర తీరాన దీవులు.

0: అంటారండి అడవులే, అవి కూడా అరణ్యానికి సంబంధించినవి. ఆ దీవుల్లో ఉండే అడవులన్నీ నరికేసేసి ప్లాట్లు చేస్తున్నారు ఈ రోజుల. ప్లాట్లు కానీ పోడు భూములు కానీ చేసుకొని ఆ ఇది అభయారణ్యాన్ని మొత్తానికి జనారణ్యానికి చేసేసారనమాట.
1: అవునండి.
0: అయితే దీని గురించి నేను ఒక చిన్న కవిత ఒకటి చెప్తాను మేడం.
1: ఓకే అండి, తప్పకుండా.
0: హలో
1: హలో,
0: చిన్న కవిత ఒకటి చెప్తానండి.
1: తప్పకుండా అండి, తప్పకుండా చెప్పండి.
0: అలాగండి. ఒకతరి నొకసరి వయ్యారంగా తరిలో తొలకరి పులకరింతగా విరిసిన మబ్బుల చిటపట చినుకుల కురిసిన వాన పెరలై అలలుగా దాలువారిన నెంగిలో సింగిడి ఏడు రంగులు చిందిన ఇంద్రధనస్సుతో కురిసిన వానకు చిగురులు తొడిగిన తరువులు మొదళ్ళు తమకముతో చిత్తరవులై పురుడోసుకున్న పొడమి తల్లి పెంచిన బిడ్డలు వటవృక్ష సంపత్తితో పొడమి ప్రకృతి ప్రగతి పర్యావరణ బాటకు నీడ చూపే చల్లని మానులు అరణ్యాలు. ఆ మానులతో మాత పుడమి తల్లికి, పుడమి మాతకు తల్లి వంటిది అడవి. అడవులని రక్షిద్దాం. వృక్షో రక్షతి రక్షటః. ఎనుగంటి నాగేశ్వర గారు. మేడం నాకు ఈ పాటకు అనుసంధానంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రుద్రవీణలో తలరి తరలి రాదే తనే వసంతం అనే పాట వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాడు. మీరు బాగున్నారా మేడం గారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: చెప్పండి,
0: ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: వినలేదండి.
0: ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అండి.
1: ప్రకృతి
0: మరి
1: దినోత్సవం అది అంటే అండి, అంతా మన చేతిలోనే ఉంటుందండి.
0: ఓకే,
1: పెంచాలన్నా పంచాలన్నా.
0: చాలా బాగా చెప్పారు.
1: అంతే కదా, అప్పుడు మనం మనం బట్టి అవి కూడా ఎదుగుతూ ఉంటాయి. దాన్ని మనం పెంచడానికి మనమే, తుంచడానికి కూడా మనమే. అది పెంచడానికి చూడాలి కానీ మనం ఎప్పుడు కూడా తుంచడానికి చూడకూడదండి.
0: అవునండి,
1: అది దాన్ని కాపాడుకోవాలండి ఎప్పుడు కూడా. మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: బాబా బామ్మర్ది మూవీ కదండి, బాబా బామ్మర్ది కృష్ణరాజు నటించిందండి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి ఏంటండి? ఆ మూవీ నుంచి ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: అరే నైనా, అరే నేను
0: హలో
2: హలో నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
2: లేదు మేడం, ఇప్పుడే కాల్ చేస్తున్నా.
0: ఓకే అండి, ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అండి.
2: అంటే ఇప్పుడు కాలుష్యం చాలా ఎక్కువైంది మేడం, చెట్లు నరకడం వల్ల, వర్షాలు రాకపోవడం కారణము ఇవే కాలుష్యం వల్లనే.
0: అవునండి,
2: ఇప్పుడు వర్షాలు చాలా తక్కువ అయినాయి, ఈ టైంకి బాగా వర్షాలు పడేవి, ఇంతవరకు పడాలి సగం అయింది దగ్గర దగ్గర.
0: అవునండి, అవును,
2: ఈ కాలుష్యం వల్లనే ఇట్లా ఇవి అవుతున్నాయి మేడం.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: ఈరోజు ఈ చిత్ర కుటుంబంలో ఆడవే జల కంబులు ఆడవే అనే పాట.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం.

0: డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రో అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్, ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

FM 90.4. గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉండదు, అలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. మాది కొత్త ప్రేమ కథ. మా ప్రేమ కథపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా, శ్రీగౌరి ప్రియ హీరోయిన్గా రవి నంబూరి తెరకెక్కించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మేకర్ శనివారం విజయోత్సవ వేడుకలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ప్రీమియర్స్ నుంచే థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ మా మూవీకి బాగా కనెక్ట్ అవుతారన్నారు కిరణ్ అబ్బవరం. శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ, ఒక జంట మీదే కథ సాగాలంటే సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. ఆ సన్నివేశాలను ఆకట్టుకునేలా అభినయించగలగాలి. కిరణ్ లాంటి మంచి కోస్టార్ వల్లే అద్భుతమైన నటనను అందించగలిగామన్నారు. బాలచందర్, భారతీరాజ కథల్లా సాయి రాజేష్ కథలో బలం ఉంటుంది. పాత్రలు బలంగా ఉంటాయి, అందుకే ఆయనకు 2 జాతీయ అవార్డులు వచ్చాయని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు. కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ ముగిల్నేని, దర్శకుడు రవి నంబూరి, నటుడు త్రిగున్ తదితరులు పాల్గొన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గారు ఈ కథ చెప్పినప్పుడే నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాలో ఆ కోరిక తీరింది. నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అవుతుందని నమ్ముతున్నా అన్నారు హీరో హవీష్. త్రినాథ్ రావు నకినా దర్శకత్వంలో ఆయన నటించిన నేను రెడీ చిత్రం మ్యూజికల్ జర్నీ శ్రీకారం చుడుతూ రామజోగయ్య శాస్త్రి రాసిన కొంచెం కొంచెం పాటను విడుదల చేశారు. మిక్కీ జయమేయర్ ఈ పాటకు సంగీత దర్శకుడు, కావ్య తాపర్ కథానాయిక. సాంగ్ లాంచ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న దర్శకుడు బాబీ మాట్లాడుతూ, త్రినాథ్ రావు రూపొందించిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా నిలవాలని నా కోరిక, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత సత్యనారాయణతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. హవీష్కు సినిమా అంటే చాలా ప్యాషన్. నేను రెడీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. సినిమా కనుల పండుగలా ఉంటుందని నిర్మాత కోనేరు సత్యనారాయణ చెప్పారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై

0: ఒకప్పుడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సూర్య కథానాయకుడుగా వెంకయ్యట్లు తెరకెక్కించిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ మూవీస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పిస్తున్న ఈ చిత్రం 14 తారీఖున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 2 గీతం వెడ్డింగ్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను సూర్య పాడడం విశేషం. వివాహ వేడుక సమయంలో ఉండే భావోద్వేగాలు, ఆత్మీయతల్ని చాలా కలర్ఫుల్ గా ఆవిష్కరించింది ఈ పాట. ఇందులో సూర్య, మమిత నృత్యాలు, వారి ఎనర్జీ, విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. శ్రీరామ్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ది ఇమేజ్. ప్రియాంక, హృతికా శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవికుమార్ గడలై దర్శకుడు. ఉదయ్ కేరెడ్డి పల్వాయి, కేఎస్ఆర్ భరత్ రెడ్డి గోపు, అనిరుద్ రెడ్డి సోమ నిర్మాతలు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని శనివారం విడుదల చేశారు మేకర్స్. దర్శకుడు మాట్లాడుతూ వాస్తవం, భ్రమ మధ్యనున్న సరిహద్దును చెరిపేస్తూ ప్రేక్షకుల అంచనాల్ని, ఆలోచనలను సవాల్ చేస్తూ సాగే చిత్రం ఇది. ఊహకొందని మలుపులతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టేట్ యూనిట్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4, వినండి మరి వింటూనే ఉండండి.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
3: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్, ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
3: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
2: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే నీ చేతగా నేను ఫ్రమ్ ద మూవీ ఎవడు. రామ్ చరణ్, అనుశృతి హాసన్, ఆమీ జాక్సన్ లిటోల్ తో నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, కార్తిక్, అంశ్రేయ ఘోషల్ కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేయబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే తేరే బినా ఫ్రమ్ ద మూవీ గురు. అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఏఆర్ రెహమాన్ అండ్ చిన్మయ్ కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే గుల్జర్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేపోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సింగారి ఫ్రమ్ ద మూవీ డ్యూట్. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సాయి అభియాంకర్ అందించగా, సాయి అభియాంకర్ ఆలపించిన ఈ సపెత్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సాజనా ఫ్రమ్ ద మూవీ ఐ మే ఆర్ మెన్. జాన్ అబ్రహం లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఫలక్ షబీర్ అందించగా, ఫలక్ షబీర్ ఆలపించిన ఈ సోపెద్ద సాంగ్ లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సొల్లెజ్నాస్ ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సువి సువి ఫ్రమ్ ద మూవీ దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, శృతి గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సంగ్రాకన ఫ్రమ్ ద మూవీ జిగ్రా. ఆలియా భట్ అండ్ వేదాంగ రైనా కలిపి నటించిన ఈ సపెత్ మూవీకి మ్యూజిక్ అయితే అచిత్ ఠక్కర్ అందించగా, ఆలియా భట్ వేదాంగ రైనా లీడ్ రోల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే అచింత ఠక్కర్ అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే వరుణ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ. AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा.
4: वेरी सैड ना.

0: हमारे साथ ला।
1: Vanilla Enterprises, Amaron మరియు Luminous ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Vanilla Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Vanilla Enterprises. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
2: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, మరి వాటి మన లాస్ట్ సాంగ్ ఏంటంటే మీసాల పిల్ల ఫ్రమ్ ద మూవీ మన శంకర్ వారు ప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, నయన తారాలు ఈ రోజుకి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే భీమ్ సెస్రోలియో అందించగా, నారాయణ్ అండ్ శ్వేతామోహన్ కలిపి ఆల్పించిన ఈ సోపెట్ మూవీకి మ్యూజిక్ అయితే భాస్కర్ భట్లాగారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన ఈ సోపెట్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: లిసనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండ్ లైన్ స్టేట్ యూనిటీ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.